నిర్మల్మన్ బ్రహ్మగాని నిష్కల ప్రభా నా బ్రహ్మగాని కాపడ ప్రతాప్ బ్రహ్మగాని కా దశపట్ పాకి పాయ బ్రహ్మగాని కో బల్బల్ జాయి బ్రహ్మగాని కో ఖోజే మహేశ్వర నాన్ బ్రహ్మగాని ఆ పరమేశ్వర బ్రహ్మగణ కి కీమత నాయ బ్రహ్మగణ దశల మన మాయ బ్రహ్మగణ కా కౌన్ జానే ఫిర్ బ్రహ్మగణ కో సదా ఆదేశ్ బ్రహ్మగణ కా కథన జాయా దాఖర్ బ్రహ్మగణ సర్వ కా ఠాకర్ బ్రహ్మగణ కి మత కౌన్ బఖానే బ్రహ్మగణ కి గత బ్రహ్మగణ నీ జానే బ్రహ్మగణ కాంత నా పార్ నాన్ బ్రహ్మగణ కో సదా నమస్కార్ బ్రహ్మగణ సబ్ సటకా కర్తా బ్రహ్మగణ సజీవ నహీ మరతా బ్రహ్మగణ మోజూ

తత్వమెరుగకున్న తాపమబ్బు. ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమెబ్బు. బ్రహ్మనెరిగినంత బ్రహ్మయే తనగూ

0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. If one knows Brahman, one becomes Brahman himself. This is a matter of fact and truth which is conveyed to you.
0: Mrutpindhamekam bahubandharupam. Mrutpindhamekam bahubandharupam. Suvarnamekam bahubhushanani. గోచీరమేకం బహుదేను తాప. ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపంలో ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము, అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: Mud and the earth is one, but the pots which are made out of it are different. Gold is one, but the jewelry made out of gold may be different. The colors of the cows are different, but there is a difference of colors in cows, but milk is one. Similarly,
0: one color.
1: The milk has only one color. Similarly, Paramatma is one, but the way that he manifests himself in different forms of human beings, they are many and different.
0: Eko devo sarva bhuteshu gudah. ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: అతడే సత్యస్వరూపుడు.
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: అతనే అనంత ప్రభావుడు.
1: హీఈస్ ద వన్ హూ హ్యాజ్ ఎక్స్ట్రాడినరీ పవర్ అండ్ ఇంపాక్ట్.
0: కానీ సత్యం ఒక్కటైనప్పటికీ,
1: ఆల్దో ట్రూత్ ఈజ్ వన్,
0: అనుభవజ్ఞుడు దానిని అనేకంగా అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: No one would be able to change the basic truths, the basic support and the basic element.
0: ee naadu bhagavantuni yokka tattvanni artham chesukonaleni varu anekulu.
1: There are innumerable people today who have not understood the principle of God.
0: Artham chesukunnattuga abhinavam cheseetunte varu marinta adukulu.
1: There are quite a few people who pretend to have understood God.
0: కానీ దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యేహోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ the principle which transcends the mind and the world?
0: Manavulaku avasaramainatundi vastu annintini bhagavantudu uchitamuga srushtistu vachadu.
1: God has created all the requirements of man free.
0: Matti, nippu, neeru, gali, suryakanti.
1: It is the earth, the water, the fire, the air and sunlight.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టిస్తూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: కానీ ఈ వైజ్ఞానికుడు ఈ పదార్థములను సృష్టించినట్టుగా భ్రమిస్తున్నాడు.
1: సైంటిస్ట్ దే డెల్యూడ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ క్రియేటింగ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్.
0: లేని పదార్థమును ఏ వ్యక్తి కూడాను సృష్టించలేడు.
1: నో ఇండివిజువల్ కెన్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్.
0: ఉన్నదానికి కన్న రూపములను ఏర్పరచి భిన్న భిన్నమైనటువంటి మార్గమునందు ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi,
1: there is fire in water,
0: kaani vaigyanikudu tana vigyana shakti cheta danu nundi vidyut shaktini kudanu prasarimpa chestunnadu.
1: Scientists have been able to produce electricity out of water,
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండేటువంటి యొక్క శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరునందే ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్, హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందును గుప్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ ది సైంటిస్ట్ అండ్ ది టెక్నాలజిస్ట్ హావ్ బీన్ ఏబుల్ టు డూ ఈస్ టు బ్రింగ్ వాటర్ అవుట్.
0: కానీ పూర్వం ఉన్నదే కానీ వీడు ప్రత్యేకంగా నూతనంగా సృష్టించలేదు.
1: హీ హాస్ నాట్ క్రియేటెడ్ వాటర్. Water was already there in earth.
0: లేక ఉన్న యొక్క మూల ధాతువును తాను సంహారము చేయలేడు.
1: He cannot even destroy the existing basic elements.
0: ఇది నిర్మూలము గావించటం కాని నిర్మాణము గావించటం కాని ఇది మానవుని చేతిలో లేదు.
1: It is not within the hands of man either to create or destroy basic things.
0: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నా కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నేచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పూర్వము కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: This power of gravitation was there to earth even before Newton discovered it.
0: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దేర్ ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ ప్రవేసివ్.
0: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్.
0: ఇవన్నీ కూడాను మానవుని యొక్క భ్రమలే.
1: ఆల్ దీస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ ఇల్యూజన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్. ఈ విధమైనటువంటి
0: భ్రమలు మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మను తాను తరించలేడు, దర్శించలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దీస్ ఇల్యూజన్స్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: సత్యము
1: ట్రూత్
0: సత్యము ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: కానీ ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక్క కాలమునకు, ఒక్క తెగకు, ఒక్క కులమునకు ఇది ఏమాత్రం పరిమితం చేయలేరు కదా.
1: ట్రూత్ కెనాట్ బి సెపరేట్ ఫార్ బ్రాహ్మిన్స్, కెనాట్ బి సెపరేట్ ఫార్ క్షత్రియస్ అండ్ ఇట్ కెనాట్ బి సెపరేట్ ఫర్ భారతీయస్ అండ్ ఫర్ అమెరికన్స్ అండ్ సో ఆన్. వీ కెనాట్ సెపరేట్ ట్రూత్ అండ్ మేక్ దట్ పర్టికులర్ ట్రూత్ యాజ్ యూనిక్ ఫర్ వన్ క్యాస్ట్ క్రీడ్.
0: అదే విధముగానే నిప్పు నీరు యొక్క తత్వము కూడాను ఇది బ్రాహ్మణుల నిప్పు, ఇది శూద్రుల నిప్పు, ఇది క్షత్రియుల నిప్పు, ఇది భారతీయుల నిప్పు, ఇది విదేశీయుల నిప్పు అని దీనికి కూడా ఎట్టి భేదములు కూడా లేవు కదా.
1: ది సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఫైర్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రాహ్మిన్స్ ఆర్ ఫర్ క్షత్రియాస్ ఆర్ ఫర్ భారతీయాస్ ఫర్ అమెరికన్స్ అండ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైమ్స్.
0: గంగదేకులము గాలిదేకులము అందరూ అనుభవిస్తున్నాము కదా.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్. ఆల్ ఆఫ్ us ఆర్ షేరింగ్ ఎ కామన్.
0: ఇదే విధముగానే దైవత్వం అనేటువంటిది ఏకత్వమై ఉండినప్పటికీ మన యొక్క భ్రాంతుల చేత భిన్నత్వంగా విభజించి దానిని భ్రాంతితోనే అనుభవిస్తున్నాము.
1: ఇన్ ద సేమ్ వే ఆల్దో డివినిటీ ఇస్ వన్ బై అవర్ ఓన్ ఇల్యూజన్స్ వి హావ్ బీన్ డివైడింగ్ దట్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్లీ.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకునరాదు.
1: వీ కెనాట్ అసోసియేట్ డివినిటీ ఎక్స్క్లూజివ్లీ టు ఏ పర్టికులర్ నేషన్, టు ఏ పర్టికులర్ రీజన్, క్యాస్ట్ కమ్యూనిటీ ఆర్ టైమ్.
0: ఒక కృష్ణుని విషయం చూడండి.
1: లెట్ అస్ టేక్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు ఏతగకు చేరినటువంటి వాడు, చెందినవాడు.
1: టు విచ్ పర్టికులర్ క్యాస్ట్ డిడ్ కృష్ణ బిలాంగ్?
0: ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు.
1: ఇట్ ఈస్ నాట్ టు బ్రాహ్మిన్స్.
0: క్షత్రియులకు ఒక సంపద కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ వెల్త్ ఆఫ్ క్షత్రియాస్.
0: వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది వెల్త్ ఫార్ వైశ్యాస్ ఐదర్.
0: ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ ఈస్ ఇన్కార్నేషన్ విచ్ హెస్ కమ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
1: టు థింక్ కృష్ణ యాజ్ బిలాంగింగ్ ఎక్స్క్లూజివ్లీ టు వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఓన్లీ అన్ అటాచ్మెంట్.
0: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులు అందరూ కూడా క్షీణించిపోయారు.
1: యాదవాస్ కేమ్ టు రూయిన్ అండ్ దే వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే ఫెల్ట్ దట్ కృష్ణ వాస్ దేర్స్ ఎక్స్క్లూజివ్లీ.
0: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ డివినిటీ ఈజ్ ఫర్ ఆల్. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade inatunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhrantulanu santrupti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇంటూ డిఫరెంట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
1: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాపర్లీ.
0: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
1: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
0: వ్యాపారముల చేతను,
1: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
0: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
1: They are trying to differentiate and divide this divinity.
0: దీని వలన దైవత్వం యొక్క నిజ తత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: That is the reason why man has not been able to understand the truth behind divinity.
0: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: On account of that, he has not been able to understand what is righteous conduct and what is unrighteous.
0: ఏ దేశమున ధర్మదేవత, శాంతి దేవత కలకలలాడుచుండునో ఆ దేశమునంది సంపత్తి కిలకలలాడుతూ ఉంటాయి.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
0: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
1: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
0: నీతికి విరుద్ధముగా
1: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ.
0: జాతిని ఆధారము చేసుకుని
1: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
0: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
0: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
1: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
0: జ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
1: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
0: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఉన్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
1: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
0: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
1: బట్ నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
0: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
0: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
1: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దేర్ పవర్స్ అండ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారుగా తోస్తూ ఉంటున్నారు.
1: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ may not be doing adharma but encouraging adharma.
0: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
1: There is a good example for
0: మహాభారతం నందు.
1: ఇన్ మహాభారత్
0: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
1: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ prayed to Krishna and asked him to go on a mission of peace.
0: Nindu sahalopala Krishnudu praveshinchi deeni valana jarigeetunti yokka pramadamulu ee yokka పరిస్థితులు కూడాను చక్కగా వర్ణించాడు.
1: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
0: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడాను చక్కగా వింటూ ఉన్నారు.
1: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైజ్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
0: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
1: దే హర్డ్ ఆల్ ది ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూజ్.
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ వికెట్ కౌరవాస్ దే ఆల్సో బికేమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్.
0: ఈ అధర్మమును అక్రమమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
1: విదుర హూ రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్ హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
0: ఇది మంచిది కాదని, కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చ చెప్పాడు.
1: He told in a number of ways, stating that we'll have to follow the words of wisdom coming from Krishna and we should give up war.
0: Kani prayojanam lekapoyindi.
1: But it was all futile.
0: Ee dushtulu durmargulainatunte vaari chetta undatam katte edaina yatra povatam manchidani vidurudu aa rajyamune visarjinchipoyadu.
1: Vidura was a little frustrated and he said that I would go on a pilgrimage rather than stay in this particular country where there is no righteousness.
0: ee bhishmudu dronachari krupachari veerandaru kudanu పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమానం మమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
1: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
0: అందరూ గొప్ప ఆచార్యులే.
1: ఆల్ దోస్ three were great preceptors and acharyas.
0: Andariki dharma adharma vishayam gurtinchinatundi vare.
1: They knew what was dharma and what was adharma.
0: Nityanishya vishayamunu parishilinchinatundi vare.
1: They also had that power of discrimination.
0: Prayojanam emiti?
1: But what is the use?
0: Acharanalo lenetundi yokka ee gnanamulanni kudanu nirupayogamulaipoyayi.
1: All the wisdom which is not put into practice is useless.
0: Kalukane kattagalapatiki yuddhamulopala కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
1: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
0: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయటకు ప్రయత్నించరో వారు కూడా దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్, if they do not oppose unrighteousness and improper things, they may be considered as a party to the whole episode.
0: Mana kankeduta inta anyayamulu akramulu anacharamulu jarugutunnappatikini manamu chustu kevalam darini e matram kudanu edurkonaleka dana sarjikkaleekapoyinatunte okka vyaktulu kudanu aa durmargamulo koodinatunte vyaktulu gaane tayaravutunnaru.
1: All those people who watch helplessly all the bad things and unrighteous things which are going on, they may be considered as a party to the all the wicked acts also.
0: Kanukane durmargulu yokka phalitanni kudanu veeru kudanu anubhavinchavalsi vastundi.
1: They will also share the fruits of and the consequences of bad acts along with the
0: sahavasane protsahamulaku moola karanam.
1: It is the association, the company which has encouraged them to indulge in such bad acts.
0: Laukikinga mana nitya jeevithamlo anubhavinchetuvanti konni udaharanamulu.
1: A few examples from day to day life can be taken to illustrate this.
0: Ratri velaliyendu manalanu edo okato rendo domalu kudutai.
1: In nights one or two mosquitoes might bite us.
0: Nallunu karustai.
1: Bed bugs may give trouble.
0: Kani ee badanu sahinchukoleka manamu edo oka vishesham sambandhamainatundi spray nu manam chestamu.
1: In order to destroy them we may spray some insecticide.
0: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
1: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్ బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డిస్ట్రాయ్డ్.
0: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్, ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
0: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
1: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
0: అదే విధముగాని దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనం కూడాను మన జీవితాన్ని గడపటం చేతను, ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభాదములో ఒక భాగం ఉంటుంటుంది.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీ డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్, వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఇన్ ది వికెడ్నెస్ అండ్ ది ఫ్రూట్స్ విచ్ దోస్ వికెడ్ పీపుల్ విల్ బి రీపింగ్.
0: దైవము కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేని వ్యక్తులను దానిని ఎదుర్కోలేని వ్యక్తులను కూడాను సమంగా కూడాను దుష్టాలు సంహారంగా చేస్తూ వస్తాడు.
1: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
0: వీడు పండితుడే వీడు పామరుడే అని కానీ, వీడు జ్ఞాని అజ్ఞానే అని కానీ ఏమాత్రం కూడా చూడడు.
1: హి విల్ నాట్ సే దట్ హీఈస్ అ స్కాలర్ అండ్ ఈస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీఈస్ అ
0: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే,
1: if only you are a wise person, why did you not
0: endukku telisinaatundi satyanni vaaniki bodhinchalekapothevi,
1: why did you not teach those people the truth which you knew?
0: Aa yokka dosham ee neelo kuda untundadi.
1: An account of this particular defect,
0: doshinchina doshiniki sariyainatti bodhana cheyaleentundi dosham ee nee dosham.
1: Your defect is not controlling the defect and
0: kanukane samajamlo jarugutunnatundi anna anyaya akrama aacharamlanta kodanu saadhyamainta varaku manu daanni edurkoni daanu sarichesetundi yokka విషయంలో మనం పాల్గొన్నప్పుడే నిజముగా మనము ధర్మ సంస్థాపనకు కొంత తోడ్పడినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ అపోజ్ ఆల్ ది అన్రైచియస్ యాక్ట్ అట్రాసిటీస్ దట్ హవ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సొసైటీ కెన్ వీ రైట్లీ సే దట్ వీఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ధర్మ సంస్థాపన.
0: త్రేతాయుగం నందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడాను చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
1: ఈవెన్ ఇన్ త్రేతాయుగ Vibhishana did not tolerate all the unrighteous acts of his own brother Ravana.
0: Aneka vidhamulaga daniki addu tagali tana sodaruniki chaala vidhamulaga bodhisthu vachadu.
1: In a number of ways he opposed that and taught what was right to his own brother.
0: Kaani mitimiri poyinatampitiki ee vibhishanudu inka aa sthanam nande undutaku ishtapadaleka dharmamurti ayinatundi ramuni yokka padamulu pattadu.
1: When all the limits were crossed he did not want to associate with Ravana. He left the court and joined Rama.
0: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
1: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ,
0: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ప్రోత్సాహం ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసులు కూడాను ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్, ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో,
0: తాను చేసినటువంటి దోషములంతా కూడా మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
1: His demons gave a lot of encouragement and appreciation for all the acts.
0: Mechukoni ee raakshasa kodanu chichana puchukodaka tappadu.
1: For giving all that appreciation you have to receive the punishment.
0: Mana bandhulu kaani mana putrulu kaani mana yokka sanheetamainatundi sambandhulu kaani doshamunu aacharinchinappudu aa doshamunuku sariyainatundi shikshana isthu daanni edurkuntu aa doshamunu sarididdutuku manam prayatninchinappude manam dosharahitulu kavalu kaani dosharahitulu maavudunu kaani దోషములు ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడా పరమ దోషుడే.
1: వెదర్ హీ ఈజ్ ఎ రిలేటివ్, ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్, వెన్ హీ ఈజ్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్ కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్, అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
0: కనుక మనము దోషరహితుడుగా ఉండవలనన్నా, దోషమును చూచినా దోషమును విండినా దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండినా దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారార్థమయ్యే కొంత ప్రయత్నములు చేయాలి.
1: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it, and then only he will have done the correct thing.
0: Kani purvakalamunandu,
1: but in the olden days,
0: Duryodhanudu Duryodhanuduga, Shakuni Shakuniga, Dharmajudu Dharmajuduga prakatistu undetunte varu.
1: Duryodhana was behaving like Duryodhana himself, and so also Shakuni and other wicked people.
0: Kani ee naadu ధర్మజుడు దుర్యోధనుడుగా ప్రకటన చేస్తున్నాడు.
1: బట్ టుడే ధర్మజ ఇస్ బిహేవింగ్ లైక్ దుర్యోధన.
0: పేరు ధర్మజుడు,
1: నేమ్ ఇస్ ధర్మజ.
0: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
1: హిజ్ ఓన్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ విల్ మేక్ ఎనీ
0: మనోభావములు ప్రవర్తన చూస్తే శకునిగా
1: సపోజ్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హావ్ డన్ ది కరెక్ట్ థింగ్.
0: కానీ పూర్వకాలమునందు,
1: బట్ ఇన్ ద ఓల్డెన్ డేస్,
0: దుర్యోధనుడు దుర్యోధనుడుగా, శకుని శకునిగా, ధర్మజుడు

0: భక్తులుగానే కనిపిస్తారు.
1: ఆల్ పీపుల్ అపియర్ టు బి డివోటీస్.
0: దుష్ట రక్తులతో కూడినటువంటి యొక్క వ్యక్తులే కాని భక్తులు కాదనేటువంటి యొక్క స్పష్టమైనటువంటి నడవడికల్లో కనిపిస్తుంటాయి.
1: బట్ ఇన్ ది కాండక్ట్ దే షో, దే ఎగ్జిబిట్ అండ్ ఎక్స్పోజ్.
0: నిజముగా భక్తులైతే భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
1: If you are really devotees, are they performing the acts which would be
0: పేరుకు భక్తులే,
1: which would be performed by the devotees by name.
0: తెలుగులో సామెత ఉన్నది.
1: There is a proverb in
0: మా బజార్ అంతా బ్రాహ్మణులే కోడిపెట్ట కనిపించలేదు అన్నారట. బజార్ అంతా బ్రాహ్మణులు అయితే కోడిపెట్ట ఎక్కడ పోతుంది?
1: In our bazaar only Brahmins are residing, but a chicken has disappeared suddenly. If what we
0: నిజముగా భక్తులే గనైతే అక్కడ ఈ విధమైనటువంటి అశాంతికి కానీ దుర్మార్గములకు కాని దూషణకు కాని అవకాశములు ఏర్పడతాయా?
1: ఇఫ్ ఇట్ వాట్ టు బి ది బ్రాహ్మన్స్, హౌ వుడ్ సచ్ ఎ నాక్ హ్యాపెన్ ఆఫ్ డిసపియరెన్స్.
0: కనుక మనం భక్తులము అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలతో మనం నిరూపించాలి.
1: ఇఫ్ వి కాల్ అవర్ సెల్స్ డివోటీస్, విల్ హావ్ టు ప్రూవ్ బై యాక్షన్ అవర్ ఓన్
0: డివోషన్. ఉండినటువంటి యొక్క దదివత్వము మనకు వ్యక్తమవుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మేనిఫెస్ట్.
0: చూచినప్పటికీ ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
1: వేర్ ఎవర్ యు లుక్ టు, యు షుడ్ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ అండ్ యూనిటీ.
0: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
1: ఇన్ విచ్ ఎవర్ ప్లేస్ బి హిస్ ఫెయిత్ మస్ట్ బి ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
1: బట్ టుడేస్ డివోషన్ ఈస్ టేకింగ్ ది ఆపోజిట్ ట్రెండ్ ఇన్ ద డైరెక్షన్.
0: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
1: దట్ ఈస్ వై పీపుల్ ఆర్ బికమింగ్ fools who cannot understand.
0: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఈజ్ సెల్ఫిష్నెస్.
0: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
1: ఇట్ ఈస్ గ్రీడ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: మానవుని యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ వికెట్ థాట్స్ ఎంటర్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్, దెర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫర్ దర్ యాక్ట్స్.
0: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
1: పీపుల్ ఆర్ ప్రిపేర్ టు బికమ్ వెరీ క్రూయల్ పీపుల్.
0: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ క్యారెక్టరిస్టిక్.
0: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి తత్వం నందు
1: ఇన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్
0: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటన చేయాలి.
1: వీ హావ్ టు ఆల్సో ఎక్స్ప్రెస్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ఎ వన్లీ
0: ఏక కాలమునందు
1: అట్ ద సేమ్ టైమ్
0: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
1: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమండ్
0: ప్రకటితము అయినప్పుడు
1: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్
0: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
1: దిస్ ఈస్ నాట్ believed by the materialists.
0: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండేటువంటిది, అదుపులో ఉండేటువంటిది.
1: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
0: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
1: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
0: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
1: వన్ పర్సన్ మేబీ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
0: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు, చాలా గొప్ప వ్యక్తి.
1: He has mastered his subject and accomplished
0: గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు.
1: He has got a lot of experience in that particular subject.
0: కానీ రసాయన శాస్త్రజ్ఞుడికి పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
1: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
0: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
1: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
0: ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకేమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
1: ఎ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ ఎంబీబీఎస్ మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: తన తెలివితేటలు తన యొక్క విద్యందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
0: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
1: అండ్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
0: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
1: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
0: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
1: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
1: మెటీరియలిస్ట్ హావ్ ఏ నారో వ్యూ. హౌ కెన్ దే అండర్స్టాండ్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు
1: టుడే
0: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
1: నౌ వీఆర్ హ్యావింగ్ మోడర్న్ ఏజ్.
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లినట్టు కాలం.

0: హ్యావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
0: ఒక ఢిల్లీ లోపల
1: ఇన్ ఢిల్లీ
0: ఆకాశవాణిలో
1: ఇన్ ఎ రేడియో
0: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
1: వన్ ఇండివిజువల్ ఈస్ గివింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఇన్ ఎ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ.
0: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
1: ద సాంగ్ విచ్ ఇస్ గివన్ ఇన్ ద రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ ఈజ్ హర్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ దర్ హోమ్స్ త్రూ దర్ రేడియోస్.
0: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి లయ రాగ చాలా బద్దమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాం. ఏ మార్పు కూడా లేదు.
1: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
0: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతుంటారు.
1: In the same way, another person is giving a performance in television.
0: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
1: Although we may be at such a long distance as in Puttaparthi, we still
0: manavalane aneka kotla mandi kuda chustunnaru.
1: Crores of people will have been able to witness
0: Delhi lo paata paadeetunti paatanu Delhi lo maatalaadeetunti vyaktini mani intilo valane andar indallo kodanu chudagalugutunnaru vinagalugutunnaru.
1: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
0: Eka kaalamulo
1: simultaneously
0: భిన్న భిన్న ప్రదేశమునందు
1: ఇన్ డిఫరెంట్ ప్లేసెస్
0: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
1: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
0: అదే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంట ఎందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
1: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణా వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్
0: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
1: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని మీరు విశ్వసించేటువంటి యంత్ర శక్తికి ఏ రీతిగా కలిగింది?
1: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ద బిలీవ్
0: ఒక యంత్ర శక్తి ఏంటి ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్ర శక్తిలో ఎందుకు ఉండకూడదు?
1: ఇఫ్ దర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్ సేమ్ పవర్ మంత్ర?
0: దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
1: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
0: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu e vidhanga manaki ikkadiki vastunnayi.
1: How have you been able to get the sound waves here from
0: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
1: All these sound waves are merging themselves into electric waves.
0: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga mari
1: these electrical waves are transforming them
0: asashtamainatundi ee tarangamanta shashtamaina roopamlo dharinchi
1: they get the form of a permanent status and
0: sarvatra ee tara anetundi dintlo sancharam jarugutune untayi.
1: All these things enter into ether and become all
0: inaadu manam radio ni gurtinchina tarvata Delhi lo undinatundi paatalu manam prashantanamlo vintunnam ani inaadu cheppagalugutunname kaani ivi aanaadu kudanu ఈ విద్యుచ్ఛక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగం లీనమై ఉంటున్నాయి.
1: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్ యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
0: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు. జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: This is possible to experience even after death. It is not necessary.
0: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణ.
1: There is another example for this.
0: Gantasala shavyanga paadetunti vaadu.
1: Gantasala used to sing melodiously.
0: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
1: He is dead and gone.
0: కానీ ఈనాటికి కూడాను అతని యొక్క స్వరములు స్వచ్ఛంగా మనం వినగలుగుతున్నాం.
1: బట్ ఈవెన్ టుడే ఆఫ్టర్ హిస్ డెత్ వి హావ్ బీన్ ఏబుల్ టు హియర్ హిస్ సౌండ్.
0: ఈ మెడ్రాస్ రేడియో లోకంలో అతని యొక్క టేప్ రికార్డ్ వేస్తే దాన్ని ఇక్కడ కూడా మనం వినగలుగుతున్నాము.
1: If we play the record in Madras station, we have been able to hear it here.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the
0: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
1: What is the reason for this? It is because
0: ఈ తరంగములు ఏ నాటికైనా కూడాను ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
1: These sound waves, they merge into electrical waves and then they
0: వీరు కనిపెట్టక పూర్వం కూడాను ఈ తరంగములు ఉంటున్నాయి.
1: They get permanently recorded in ether and they are available at any time later on.
0: అన్ని తరంగములు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
1: All these waves are
0: అన్ని తరంగములు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నాయి.
1: All these sounds are available everywhere.
0: అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
1: Only that person whose chitta and heart is pure would be able to tune himself and receive these sounds.
0: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
1: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
0: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రేడియో, ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్, ఇఫ్ యు ట్యూన్ మెడ్రాస్ స్టేషన్, వుడ్ యు బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
0: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
1: యు వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యు ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
0: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీ కెన్ ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ ట్యూన్ ద రేడియో ఆఫ్ అవర్ హార్ట్ టు ది ప్రాపర్ ట్యూన్, వి కాన్సన్ట్రేట్ వెల్ అండ్ కాంటెంప్లేట్ అండ్ మెడిటేట్, వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా నువ్వు వ్యర్థం కావటం లేదు.
1: Therefore, we should know that none of our worlds
0: ee shabda tarangam sarvatra nindi untunnavi.
1: These sounds are prevalent all over.
0: Danni manu jyoti tarangamulaga marchukovali.
1: We have to transform them into jyoti.
0: Adiye dhyana shakti.
1: This you can get only
0: yoga shakti
1: through the power of meditation.
0: Itti shaktini varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanamu praaptinchagaligindi.
1: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
0: కనుక వారి చిత్తమును ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క రూపంతోన నామంతోన హత్తుకొని పోయి ఉన్నాయి.
1: దేర్ హార్ట్స్ వర్ ఆల్వేస్ సాచురేటెడ్ విత్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
1: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
0: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
0: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
1: It is impossible to get direct experience and proof for everything.
0: ప్రాపంచక సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవత్ తత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
1: If direct experience and proof are not possible for many worldly things, how can you apply this?
0: ఇది కేవలం ఆధ్యాత్మిక యొక్క తత్వము.
1: This is the principle of ఆత్మ.
0: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
1: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
0: yavarevari bhavamu varike telusu.
1: Each one knows what
0: yavarevare bhakti prapattulu varike artham avutai.
1: Each one understands his own devotion and his own
0: okari bhakti pravartulu marokariki artham chesukotam chaala kashtam.
1: One would not be able to understand the other person's devotion and
0: kalaka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్
0: ఇలాంటి అనుభూతులు అన్ని మతములు ఎందుకు కూడా ఉంటున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
0: క్రిస్టియన్ మతములు ఎందుకు కూడా ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భం ఎన్నో ఉన్నవి.
1: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
0: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
1: If we have not been able to reach that stage, the defect lies with us. there is nothing wrong
0: with the కుండను మనం బోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్కైనా అందులో ప్రవేశించదు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ డౌన్ పోర్ ఇఫ్ యు కీప్ ది పాట్స్ టాప్సీ టర్వీ నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ కలెక్ట్.
0: వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ యు కీప్ ది పాట్స్ ప్రాపర్లీ ద మౌత్ అప్వర్డ్స్ అట్లీస్ట్ ఎ ఫ్యూ డ్రాప్స్
0: భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
1: Today, God's grace is abundantly available all over and at all times.
0: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
1: But we have not been able to open our hearts properly to receive the grace.
0: ఆ పవిత్రమైన దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
1: We have not been able to fill our hearts with the sacred grace of the divinity.
0: కనుకనే అడుగడుగునా మనకు అనుమానములే.
1: That is why at every step we are facing doubts.
0: Chana chanamu kudunu manaku sandehamule.
1: Every minute we are having some kind of doubt.
0: Tananu taane nammalekapothunnadu manavudu.
1: Man has not been able to have faith in himself.
0: Nalugu nimishalu unna narunni nammaleneetti vaadu narayanu nammagalada.
1: If a person cannot have faith in himself, how can he have faith in God?
0: Kanuka mana nammakamlo undinatvanti doshamule kaani daivamlo etti vidhamaitvanti maarpulu gaani kurpulu gaani raavu
1: levu. All these are defects in our own faith. You cannot find any defect in God and his own grace.
0: Vishwasamu drudamainatundi vishwasam kaligi untundali.
1: You should have firm and strong faith.
0: Chana chanamuku kudanu manam maarpu chendaraadu.
1: Moment to moment you should not go on changing.
0: Ilanti chitta suddhi lenatundi vaaniki enta kaalamu tirinappatikini enni vidhamaina sadhana chesinappatikini daivaanugrahamunu ye maatram kudanu andukonaledu.
1: For one whose heart is not pure, one who goes on doing sadhana without purity of heart, it is useless. They would not be able to get the grace of God.
0: Bhagavantudu hrudayanni maatrame parisilana cheyagaladu kaani nee yokka poojalu punaskaramulu ye maatram kodunu taanu choodagaladu.
1: God only examines the purity of our heart. He doesn't care for the type of worship that you offer without
0: ye poojanu neevu cheyakapoyinappatikini ye dhyanamulu cheyakapoyinappatikini nee chitta suddhini neevu సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే దైవం అందులో ప్రవేశిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్ అండ్ నాట్ అండర్టేకింగ్ ఎనీ టైప్ ఆఫ్ మెడిటేషన్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
0: మన విద్యార్థి చెప్పినట్టుగా మొట్టమొదట నీవు నావాడు.
1: జస్ట్ యాజ్ వన్ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే, యు ఆర్ మైన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: రెండవది కాదు కాదు, నీవు నావాడైతే నేను అహంకారిగా మారగలను.
1: In the second stage, it is you are not mine. If I say that,
0: nenu nee vaadu,
1: it will be an expression of egotism, and therefore it will be I am yours is the second stage.
0: Gopikalu memu mee vaaramu ani prarthincharu.
1: Gopikas always said that we are yours.
0: Yadavulu krishnudu maa vaadu ani vishwasincharu.
1: Yadavas firmly believed Krishna was
0: ee maa vaadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
1: On account of the feeling that you are ours, they develop ego.
0: అహంకారం ఎక్కడ ఉంటుందో వారు అతపతనం అయిపోతాడు.
1: వేర్ దెర్ ఇస్ ఈగో దే కమ్ టు రూయిన్ అండ్ డిస్ట్రక్షన్.
0: కనుకనే యాదవ కులంలో ముసలం పుట్టింది.
1: దట్ ఈస్ వై ది యాదవాస్ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఎంత కాలమైనప్పటికీ స్వామి మేము మీ వారమని ప్రార్థించినటువంటి గోపికలకు ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
1: గోపికాస్ హూ పర్ఫెక్చువలీ ప్రేడ్ దట్ దే ఆర్ కృష్ణాస్ దే ఎంజాయిడ్ ఆల్ ద బ్లిస్.
0: కనుకనే పిల్లలకంతా కూడా నేను మూడు ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
1: That is why Swami said three important things to all the children with a lot of love.
0: Neevu na mundu neevu nadachadaniki prayatnam cheyavaddu.
1: You don't try to go in front of me.
0: Don't walk in front of me.
1: First one is don't walk in front of me.
0: I may not follow you.
1: Don't walk behind me. The second one is don't walk behind me.
0: I may not lead you. Walk beside me. And you be my friend. Na mundu neevu nadachadaniki prayatnam chestiva, neevu naaku kudanu tappu margamu choopavachu. Margamu neeku teliyadu.
1: If you walk in front of me, you may also lead me on the wrong path because you do not know the correct path.
0: Poni naaku venakaleme nannu anusarinchadaniki prayatnam chestivante nannu tappinchukoni nee vellachu.
1: Suppose you are walking behind me, you may leave me and go away.
0: నాకు ప్రక్కలోనేరా, తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
1: బికాస్ ఐ ఆమ్ విత్ యూ,
0: నేను నీ వెంటనే ఉన్నాను.
1: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం, అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండ్వెలర్ ఇన్ ఎవ్రీ
0: దేహమునందు నువ్వు దేహి అయి ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ బాడీ ఈజ్ ఆల్సో ది ఇండ్వెలర్.
0: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
1: If that is so, it is not possible for you to walk before me or to walk behind me.
0: కనుకనే దైవత్వాన్ని నీతో కూర్చుకొని రావాలి.
1: Therefore, you will have to take divinity with you.
0: దైవాన్ని నీతో చేర్చుకుని రావాలి.
1: You should take divinity in you.
0: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
1: This is a good characteristic of...
0: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
1: Wherever I am, I will serve Swami, you may say. But do you have that broad heart?
0: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
1: This is foolishness of a selfish man.
0: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
1: This is a method by which he covers many of the defects and wastes his life.
0: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
1: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సచ్ ఫుల్ ఫెయిత్, హి విల్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్. కానీ
0: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ హ్యావ్ టు ఫాలో.
0: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
1: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him, and made efforts to satisfy him.
0: Kanukane guru tattvanni varu chakkaga shishyulaku bodhisthu vacharu.
1: That is why they were able to just teach the principle
0: anubhavinchi aanandinchi 10 mandiki panchali.
1: One should enjoy, experience, and then share it with others.
0: Ee dushtavantulu abhivruddhi kavatam chetanu
1: on account of developing wicked thoughts,
0: laukikamainatundi jeevithamunu penchukovatapu chetanu,
1: on account of developing worldly life,
0: prapanchakame satyam ani visrashinchadam chetanu,
1: on account of believing world to be true,
0: ee vidhamainatundi dushta buddhulu pedamargam padutuntai.
1: This kind of bad thoughts center in
0: enni vidyalu nerchi emi phalamu.
1: What is the use of learning a number?
0: Tanna satavata tappinpa evaritamu.
1: Who can save you from the fate?
0: Chetta buddhulu taratatti talatala cheraneni.
1: If bad ideas and thoughts were to enter into your head,
0: endabarunu buddhulu bendubaru,
1: all your intelligence goes dry,
0: bandabaru,
1: they become barren.
0: Ilanti buddhulaku inka daivathamunu ee reethiga artham chesukogalaru.
1: Such people, how can they understand divinity?
0: Ilanti murkulunu kuda manam chetta chechukoni variki thotpaatuga manamu anusaristhunnamu.
1: We are also entertaining those people and also
0: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
1: యువర్ డిఫెక్ట్ ఈస్ నాట్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ నాట్ టు కరెక్ట్ దెమ్.
0: కనుకనే ఆ దోషములు నీకును దోషములుగా ఏర్పడతాయి.
1: దిస్ డిఫెక్ట్ విల్ బికమ్ యువర్ ఓన్ డిఫెక్ట్ ఆల్సో.
0: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను, జరుగుతున్నటువంటి అన్యాయములను, అక్రమములను, అనాచారములను సాధ్యమైనంత వరకు మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which you will have to
0: do. అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యావ్ దిస్ క్వాలిఫికేషన్ కెన్ సర్వ్ ది సొసైటీ ప్రాపర్లీ.
0: కనుక ఇట్టి అధికారంను మనం సంపాదించాలి.
1: Therefore, you will have to acquire this particular authority.
0: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు.
1: Whatever difficulties and
0: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికీ మనం వెరవనక్కర్లేదు.
1: You need not be afraid of anything at all.
0: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
1: The criticism is only to the world.
0: నీకు కాదు.
1: They do not touch you at all.
0: నీవు నిత్యుడు సత్యుడు.
1: You are a permanent entity and a true entity.
0: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
1: Such a person need not be afraid of criticism.
0: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
1: develop firm faith in God.
0: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
1: practice that particular faith.
0: ఆనందాన్ని అనుభవించినప్పుడు
1: when we experience the delight coming from
0: ఈ ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
1: You get the strength of 1000
0: సర్వసాధకం.
1: Through God you can achieve anything.
0: నేను చెప్పాను.
1: Yesterday Swami said
0: మన శీల త్రయములు అని
1: ది ట్రినిటీ ఆఫ్ శీలాస్
0: మన పరిశుద్ధము అనగా పవిత్రము
1: ప్యూరిటీ
0: సహనము
1: పేషెన్స్
0: ఒక ధైర్యము
1: పర్సీవరెన్స్
0: ఈ యొక్క దీనిని మనం సాధించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
1: ఇఫ్ వి కెన్ అచీవ్ దిస్ త్రీ వి కెన్
0: ఈ ప్యూరిటీ పవిత్రము లేనటువంటి వాడికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్
0: సహనము లేనటువంటి వాడికి ధైర్యము చాలదు.
1: ఏ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సీవరెన్స్ అండ్ కరేజ్
0: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
1: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ పర్సీవరెన్స్ అండ్ కరేజ్ హీ బికమ్స్ ఏ వీక్లింగ్
0: తాను చెదటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా నువ్వు చెడగొడతాడు.
1: నాట్ ఓన్లీ విల్ హీ బి స్పాయిల్డ్ హీ విల్ పొల్యూట్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్
0: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
1: దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కెనాట్ బి కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అట్ ఆల్
0: కనుక మనము బాగుపడి
1: therefore
0: we have to బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: we have to save ourselves and be good and make many other people good.
0: మనం ఈ విధమైనటువంటి మార్గములో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
1: we have to follow this path and have firm faith in the unity of
0: సర్వమును కోల్పోయినా కూడా పరవాలేదు దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
1: we will lose everything else but never lose God.
0: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

నీ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు చింతనే చాలు

0: all the different kinds of shastras and everything that arises from these shastras, the Vedas and the contents of the Vedas, they cannot separate and remove the curtain that is hiding the mind of the jivi from the truth. On this side of the curtain is the jivi. On the other side of the curtain is God, the Lord. On this side of the curtain is the action that is happening. On the other side of the curtain, hidden, is the original cause for all these actions.
1: Pavitratma Sarutulara, Jagatunandu Yendu Suchinanu, Asanti, Asantrupti, Baya Angolanle, Adutavutunavitani, శాంతి సంతోషం ఉన్నటువంటిది కానరాకున్నది.
0: పవిత్రాత్మ స్వరూప వెరెవర్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ వి నోటిస్ ల్యాక్ ఆఫ్ పీస్, వి నోటిస్ డిస్సాటిస్ఫాక్షన్, వి నోటిస్ ఫియర్, వి నోటిస్ కన్ఫ్యూజన్. వి డు నాట్ ఫైండ్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీని యొక్క కారణం కానీ, ఈ సృష్టి యొక్క రహస్యములు కానీ ఎట్టి తెలివితేటలు కలిగినటువంటి వాడైన కూడా గుర్తించలేకపోతున్నాడు.
0: ది రీజన్ ఫర్ ది సిచ్యువేషన్ ఆర్ ది సీక్రెట్ ఆఫ్ ది క్రియేషన్ ఇన్ దిస్ యూనివర్స్ నన్ హౌఎవర్ ఇంటెలిజెంట్ హి మే బి ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్.
1: భౌతిక శాస్త్ర పరిశోధనలు ఎంత విరివిగా జరుగుతున్నప్పటికీ మానవునికి నిజమైనటువంటి శాంతి సౌభాగ్యములు చేకూర్చలేకపోతున్నాడు.
0: Whatever the extent and the extensive manner in which the physical sciences are progressing, they are not able to give peace and happiness to man.
1: Science margamunandu enta uttama sthitiki andukogalutunnado sense lo anta adogatiki tindaripothunnadu.
0: As he goes higher and higher and reach the very heights in achievement by way of science, in the same manner, on the opposite side, man is going down in regard to understanding his own sense.
1: Manavudu enta uttamainatundi higher knowledge ni abhivruddhi parchukovalani prayatnam chestunnado general knowledge lopala anta balaheenadavutunnadu.
0: The more man tries to acquire higher knowledge and understand high things, to that extent he is having no knowledge of the general things and things around him.
1: Manaviki తెల్లవారి మొదలు రాత్రి పన్నెండు వరకు సహజమైనటువంటి యొక్క తెలివితేటలు, సహజమైనటువంటి యొక్క విచారణ శక్తి, విషయ పరిశీలన విజ్ఞానము అత్యవసరమైనటువంటిదే కాని ఏదో తాను ఆర్జించవలసినటువంటి యొక్క హైయర్ నాలెడ్జ్ అని ఉన్నత స్థితిని అందుకోవటం లోపల తాను ప్రయత్నమంతా కూడాను కాలమును కాయమును కర్మను కూడాను అపవిత్రపు చేయటమే కాకుండా కొంత దుర్వినియోగం కూడా జరగటం జరుగుతున్నది.
0: It is acceptable that from the time man rises in the morning till he goes to bed late in the evening, he must understand natural things around him. He must have ideas about what he sees around him. But to use this requirement and to think that he can spend all his time acquiring higher knowledge, intellectual acquisition by his effort, by his wealth and by all his energy, this is not right.
1: నిత్య జీవితంలో అతి చిన్న విషయమును మొదలుకొని చాలా ఉన్నత స్థితి అయినటువంటి గొప్ప స్థితి వరకు కూడాను మానవుడు ఒక హద్దును నియమించుకోవటం ఉత్తమమైనటువంటి విషయం.
0: ఇన్ హిస్ డైలీ లైఫ్, వెదర్ హీ ఈస్ డీలింగ్ విత్ సమ్ స్మాల్ ఈవెంట్స్ అండ్ స్మాల్ థింగ్స్ ఆర్ వెదర్ హీ ఈస్ డీలింగ్ విత్ సంథింగ్ హై అండ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నెసెసరీ దట్ హీ షుడ్ సెట్ ఫర్ హింసెల్ఫ్ సర్టన్ కంట్రోల్స్ అండ్ లిమిటేషన్స్.
1: ఈ హక్కులు లేనటువంటి జీవితము కేవలం మొద్దుగానో ఎద్దుగానో మారిపోవటానికి కూడా ఒక అవకాశం ఉంటుంటాయి.
0: లైఫ్ వితౌట్ కంట్రోల్ అండ్ వితౌట్ లిమిటేషన్ విల్ చేంజ్ ఇంటూ ఎన్ యానిమల్ లైఫ్ అండ్ విచ్ హాస్ నో సెన్స్ అబౌట్.
1: లోకమునందు సమస్త సస్యోత్పత్తికి ప్రధానమైనటువంటిది వర్షము.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ రెయిన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ప్రొటెక్షన్.
1: ఆ యొక్క వర్ష జలమే ప్రతి జీవి కూడాను రక్షించడానికి మూలాధారం.
0: రెయిన్ వాటర్ ఈజ్ ది ఎసెన్షియల్ బేసిస్ ఫర్ ప్రొటెక్టింగ్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
1: అతి పవిత్రమైనటువంటి యొక్క వర్షమునకు ఆధారమైనటువంటిది సముద్రం.
0: The origin or the source for that sacred rain is the ocean.
1: Kirti pavitramainatunte jeevitamunu sasya shyamala utpattiki aadharamainatunte yokka varshamunu andinchetunte yokka samudrudu hattulo unnanta varake lokopakariga taanu paraninguppadtaadu tana hattunu meerana lokopakariga kudanu taanu roopondutaadu.
0: What is essential for this sacred life, the foodstuff that is necessary for maintaining the life through rainwater for all this, the ocean is the base. So long as that ocean is within control, within limitations, he will be helpful to life in this world. But if the same ocean crosses its limits, goes beyond the controls, it can even be harmful to the world.
1: Amrutamayamainatunti dehamunaku ఆహారము మితముగా ఉండినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పుష్టిగను సంతృప్తిగను అభివృద్ధి పొందడానికి వీలవుతుంది. ఈ ఆహారమే అమితంగా కావటం చేత హాలాహలంగా మారి అనేక అజీర్ణ రోగములను కూడా సృష్టించి కట్ట కడపడిస్తున్న జీవితమునికి ఒక ప్రమాదము తెప్పిస్తుంది.
0: This body which is filled with immortality, it will be helpful to the body if food is available within limits. The same food, if it is available beyond the limit and becomes excessive, then it will give rise to indigestion and it can even become completely harmful in life.
1: అంతవరకు మనం కోనక్కరలే, మనం తాంబూలం వేసుకుంటున్నాం, కానీ ఈ తాంబూలమునకు సున్నము లేక తాంబూలము లోపల తగినటువంటి యొక్క రుచి ఏర్పడదు. అది నాకు అనుభవం.
0: We need not go that far. We have corn or betel leaves. When we take this corn, if there is no chuna or lime in it, then we do not get the desired taste. This is my personal experience.
1: Aithe chunnamu lekunda taambulam ruchinchadani manaku telisinappatikini aa chunnamune adhikanga manam upayoginchadam cheta noru kokkukodaniki veelavutundi.
0: When we know that without chuna the corn will not give the necessary taste, if we use the same chuna excessively and without limit, then it misters in one's mouth.
1: అదే విధముగాని మన జీవితములో ప్రతి క్రియకు కూడాను ఒక విధమైనటువంటి హద్దును నియమించుకొని, ప్రతి ఆసక్తి కూడాను ఒక విధమైనటువంటి హద్దును నియమించుకొని, ప్రతి పనికి కూడాను ఒక విధమైనటువంటి హద్దును కాలంగా నియమించుకొని మనము మన కార్యంలో పాల్గొనటం చాలా ఉత్తమమైనటువంటి యొక్క పని.
0: In the same manner, in our life, we should set some limitations, some controls to every action of ours. We should set some limits to every ambition of ours. We should set some limits for every work which we shall undertake. In this manner, setting a limit for what all we do in our life, this is a very desirable thing.
1: భూమి విశాలమయ్యే కొలది శిస్తు ఎంత పెరిగిపోతూ ఉంటుందో అదే విధముగానే మన ఆస్తిపాస్తులు పెరిగే కొలది కూడాను ఒక విధమైనటువంటి ఔదార్యం కూడా పెరుగుతూ రావాలి.
0: Just as the land which we own goes on increasing, the tax on that land will also go on increasing. So also, as our wealth and as our material positions go on increasing, our liberal outlook, our wide-heartedness about things should also go on increasing.
1: ఈ ఔదార్యములకు బదులు లోపితనమును మాత్రం పెంచుకోకూడదు.
0: In the place of this generosity or liberal outlook, we should not promote greed.
1: సత్యసాయి సంస్థల యొక్క సభ్యులందరూ కూడా దుర్యోధనులు కాక అపర కర్ణులుగా మీరు మారాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: ఐఎమ్ హోపింగ్ దట్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ నాట్ డెవలప్ దెమ్ సెల్స్ ఇంటు దుర్యోధన. ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ డెవలప్ దెమ్ సెల్స్ ఇంటు కర్ణ.
1: మహాత్యాగులను, మహాయోగులను, మహాకర్మ నిష్ఠులను, మహాపవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క స్థానం చెందేటువంటి యొక్క భక్తులకు మారాలి, కానీ కేవలము భోగులను రోగులను మారడానికి ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండకూడదు.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ యూ షుడ్ అటెంప్ట్ టు చేంజ్ ఇంటు పీపుల్ హు ఆర్ కేపబుల్ ఆఫ్ గ్రేట్ సాక్రిఫైస్, ఇంటు పీపుల్ హు ఆర్ రియల్ యోగి. యూ మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్ ఇంటు పీపుల్ హు హావ్ సేక్రెడ్ ఐడియా. యూ షుడ్ నాట్ టర్న్ యువర్ సెల్ఫ్ ఇంటు భోగి, పీపుల్ హు ఆర్ ఆఫ్ మెటీరియల్ ఎంజాయ్మెంట్, or rogis who acquire diseases by such enjoyment.
1: Mana sabhyulandaru kodanu yogulaga undatame sariyaina bhogatattvam, kani bhogamune aashinchatamu ee rogamunaku margam.
0: All our members should become yogis. This is the real aspect of pleasure and enjoyment. But to seek mere pleasure and enjoyment is the path which will lead you to get diseases.
1: ఈనాడు లోకములో ఇన్ని రకములైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్య అప్రమాణ అధర్మముల కింద కూడా మూల కారణమైనటువంటిది ఈ దురాశనే అని చెప్పక తప్పదు.
0: In the world today, all that is responsible for the unjustness that we see, for the wrongs that we see, for the topsy-turvy situation that we see around us, it is the greed, it is the desire to get something beyond all limitations that is responsible.
1: ఈ నిత్య జీవితమునకు ధనము అత్యవసరమే.
0: For daily life, money is necessary.
1: ఐహిక జీవితములో ధనము లేక ఏ క్షణమైనా కూడా మనం జీవించడానికి వీలు కాదు.
0: For life in this world, it is not possible for carrying on even for a moment without the necessary money and wealth.
1: అట్లని మనకు అమితమైనటువంటి ధనమున నిమిత్తమై మనము అనేక రకములైనటువంటి అన్యాయ అక్రమ అనాచార మార్గములు లో మనం ప్రవేశించినప్పుడు అట్టి ధనము కేవలము మనకు ఒక విధమైనటువంటి అపకారియే కాక మన వంశ పరంపరంగా కూడాను మన జీవిత పరంపరంగా కూడాను తీరని లోటును తీరని ఒక పేరును కూడాను ఒక అపవిత్రతను కూడాను అందించడానికి కోరుకుంటుంది.
0: సో సేయింగ్ దట్ మనీ ఇస్ నెసెసరీ ఫర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ వి టేక్ టు అన్జస్ట్ మెథడ్ రాంగ్ మెథడ్స్ విచ్ ఆర్ నాట్ అక్సెప్టబుల్ టు అక్వైర్ ఇండెఫినిట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ Such wealth which comes to you will become in some instances very harmful, not only to you, but for your whole family and generations, and is likely to bring a bad name.
1: దీనిని చిన్నని పదములయందు వేమనకుడు చేశాడు. ధనమెచ్చిన మదమెచ్చు, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు, ధనముడిగిన మదముడుగు, మదముడిగిన దుర్గుణంబు మానులు వేమ అన్నాడు.
0: This same truth has been expressed by Ramana in a very nice couplet. He says, acquisition of great wealth will result in your being very proud. Acquisition of such pride will promote bad qualities in you. If the wealth goes away from you, then your pride will also go away. If the pride goes away from you, then good qualities will come back to you.
1: Antiye kam, ee dhanamu cheta manavuniki అనేక రకములైనటువంటి ఉపాంగములైనటువంటి దుర్బుద్ధులు కూడా పెరగడానికి వీలు.
0: నాట్ ఓన్లీ దిస్ బై దిస్ మనీ అండ్ వెల్త్ మ్యాన్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ ఏ ఛాన్స్ బై విచ్ డెవలప్ సెవెరల్ ఆన్సిలరీ బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ ధనము చేత నిజమైనటువంటి సుఖశాంతులు మనకు లభించడం లేదు.
0: బై దిస్ వెల్త్ వీఆర్ నాట్ గెటింగ్ ట్రూ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: అనేక మంది భారతదేశంలో ధనవంతులు లేకపోలేదు, కానీ అట్టి ధనవంతులు ఎట్టి సుఖశాంతులు అనుభవిస్తున్నారో వారి కంటకు మీరు వెళ్లి ప్రశ్నించినప్పుడు అట్టి సుఖశాంతులకు వారు అతి దూరంగా ఉన్నట్టుగా వారి యొక్క జవాబు మీరు అందుకోగలుగుతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఇన్ అవర్ కంట్రీ దేర్ ఆర్ నాట్ రిచ్ మెన్. దేర్ ఆర్ మెనీ రిచ్ మెన్ ఇన్ దిస్ కంట్రీ. యు గో ఓన్లీ యు గో అండ్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్లెజర్, వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ పీస్ విచ్ యు ఆర్ హ్యావింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ దేర్ రిప్లై what it is that they are getting out of their wealth.
1: ఎట్టి ధనవంతులైన బలవంతులైన గుణవంతులైన కూడా ఈ జగత్తులో ఏ కొద్ది కాలమో తాము ఈ భౌతిక సుఖములను మాత్రమే అనుభవించి తదుపరి ఆధ్యాత్మిక శాంతి నిమిత్తమై కొంతవరకు అరులు చాచి అరిచేటువంటి పరిస్థితి కోలుకుంటున్నారు.
0: It doesn't matter whether a man is very wealthy, or he may be a physically very strong person, or he may be one who has got very good qualities. In this world, he enjoys all these possessions only to a certain extent, in a limited time. At the end of that limited time, even the yearning for getting peace of mind and for getting spiritual delight.
1: నిరక సత్యప్రౌఢి ధరణి నీలిన హరిశ్చంద్రుడి ధరవాసు తనగలేదా?
0: హరిశ్చంద్ర, హు ఆల్వేస్ స్టక్ టు ట్రూత్ అండ్ హు వాస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, డిడ్ హి నాట్ హావ్ టు లీవ్ దిస్ వరల్డ్ అండ్ గో?
1: ఎల్ల లోకము నేలే యువరాజు ఈ ధరవాసు తనగలేదా?
0: ది వన్ హు హాస్ రూల్డ్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ యువరాజా, హాస్ హి నాట్ హావ్ టు లీవ్ దిస్ వరల్డ్ అండ్ గో?
1: ఎల్ల లోకము నేలే నలరాజు తన వెంట ఏమిటి?
0: నల, ది కింగ్, హు రూల్డ్ ఓవర్ మెనీ పార్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వాట్ డిడ్ హి టేక్ విత్ హిమ్?
1: జలది చేతువు గట్టి అలనాటి శ్రీరాముడి కుడి గురించి ఉన్నవాడా?
0: శ్రీరామ, హు బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది మైటీ ఓషన్, ఇస్ అవైలబుల్ టుడే ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్?
1: ఎందరెందరో రాజులు ఏగినారు.
0: Very many kings, how many kings have gone and left this world?
1: ఒక్కరును కొనిపోవరి ఉరి స్థలం,
0: Not one of them has taken a bit of land from this country.
1: Meeru matramu, meedu rajyamu, gavaramu, talanu pettukapodura dharma sunaya.
0: Even you, righteous men, are you going to put the palaces and the wealth and the land on your head, carry them with you when you go away?
1: Kanuka, manamu, తీసుకుని వెళ్లేటువంటి చెప్పకూడదు. ఒక మంచి పెద్ద ఈ రెండు మాత్రమే మన వెంట జంట ఇంత ఉంది. కంటి రెప్పవలే మనము జంట అన్నట్టు.
0: The only thing that you can take with you are two things. That is the good and the bad which you have committed in this life. And you carry them. These are the only two things which will come with you, which will be with you, and which will protect you. And even the eyebrows and the eyelids protect the eyeball.
1: కనుక నీవు మంచిని చేసి మంచిగా జీవించు.
0: So, do good and live well.
1: ఇట్టి పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక మార్గమునందు మనం ప్రవేశించి అనవసరమైనటువంటి ఆశలకు గురి అయి మన జీవితమును కేవలము గురిలేని నావుగా మనము ఒక అద్దులేని బయలుగా మనం బయలు చేయటం ఇది కేవలం ప్రమాదమైనటువంటి యొక్క మార్గం.
0: సో హావింగ్ ఎంటర్డ్ దిస్ సేక్రెడ్ ప్రిసింక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అండ్ వితౌట్ హావింగ్ ఎనీ ఆబ్జెక్టివ్ ఆర్ ఎయిమ్ ఇన్ అవర్ లైఫ్ మేకింగ్ అవర్ లైఫ్ మూవ్ యాజ్ ఇట్ హ్యాస్ నో డెస్టినేషన్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డేంజరస్.
1: ఇంకా అధికారము అనేటువంటి దాని విషయంలో మనం విచారణ చేస్తామా అనుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అధికారి కావాలని ఆశించడంలో తప్పు లేదు.
0: ఇఫ్ వి నౌ టర్న్ అవర్ అటెన్షన్ టు మ్యాటర్స్ రిలేటింగ్ టు పవర్ ఆఫ్ అథారిటీ దెన్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ హావింగ్ ది అంబిషన్ టు గెట్ పవర్ డ్యూ టు అథారిటీ అండ్ పొజిషన్.
1: అయితే అట్టి అధికారమును చేపట్టేటువంటి దానికి పూర్వము తన యొక్క స్థితిగతులను కూడా తాను విచారించవలసిన అవసరం.
0: బట్ బిఫోర్ యూ టేక్ ఆన్ యువర్ సెల్ఫ్ సచ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ వన్ హ్యాస్ టు ఆస్క్ వన్ సెల్ఫ్ వెదర్ హీ డిజర్వ్స్ టు బి ఇన్ దట్ పొజిషన్.
1: ఇది కేవలము ఒక విద్యాబలము, కేవలం ఒక విధమైనటువంటి గుణబలము, ఒక విధమైనటువంటి యొక్క భుజబలము ఉండినంత మాత్రమే ప్రయోజనం ఉండదు.
0: It is not useful in this context, the possession of mere authority due to education or of mere authority due to your qualities or even your physical strength. These are not the essential requirements for occupying a position.
1: Janabalamu, dhanabalamu tho paatu, vidyabalamu tho paatu, kontavarku sthirabalam kudanu undi. నిశ్వాసమైనటువంటి హృదయంతో క్రమశిక్షణ యొక్క బాధ్యతలను గుర్తించినటువంటి శక్తిగా ఉండినప్పుడే తాను ఈ యొక్క మార్గం వర్తించడానికి వీలవుతుంది.
0: వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్ బిహైండ్ యూ, వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వెల్త్ బిహైండ్ యూ, వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ బిహైండ్ యూ, యెట్ ఇఫ్ యూ హ్యావ్ ది మోరల్ స్టేచర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ డిసిప్లినరీ కంట్రోల్ దే విల్ aid you to go to your position of authority.
1: అట్టి పై బలముల యందంతై కూడను నిర్బలుడుగా ఉంటుండి కేవలం బలవంతుడుగా నేను అధికారి కావాలని ఆశించడంలోనే ఈ అశాంతి అన్యాయము కొంతవరకు అభివృద్ధి కావడానికి ఒక కారణమైపోయింది.
0: While being weak in the matter of possessing these strengths such as the moral stature and selfless heart, yet desiring and being ambitious to be in a position of authority is sometimes often responsible for the lack of peace and for confusion in your own mind.
1: Inal vidya shunyudai buddhi vihinudai kevalam swarthame lakshyam nunchukoni tana yokka sheela balamu e maatramu kudanu చూచటప్పుడు వీలులేనటువంటి పరిస్థితి ఎందు ఉన్నటువంటి వ్యక్తులు ఈనాడు అధికార స్థానంలో చేపట్టాలని ప్రయత్నం చేయడం చేతనే భారతదేశం ఈ విధమైన దుర్గతికి ఒక గురి అయిపోవలసి వచ్చింది.
0: బికాస్ ఇండివిజువల్ హూ హ్యావ్ నో ఎడ్యుకేషన్ వాట్స్ ఎవర్, హూస్ ఇంటెలిజెన్స్ ఇస్ అట్ వెరీ లో లెవెల్, హూ ఆర్ ఓన్లీ సెల్ఫిష్ ఇన్ దర్ అవుట్లుక్, whose moral stature is not worth mentioning and looking at, because these people are attempting and are ambitious to rise to positions of authority, our country has come to this degraded position.
1: Inta matramato ee yatta daurbhayam aagipoledu.
0: With this, weakness has not stopped at that stage.
1: Kevalamu yetti balamulenu lenatvanti yokki ee balaheenudu taana adhikaramnu chepattalanetvanti yokka vaanchiteta ప్రతి పల్లెను కూడాను రెండు భాగములుగా విభజించి అన్నదమ్ములలోనే ఐకమత్యంగా ఉన్నటువంటి వ్యక్తులను కొన్ను రెండు భాగములుగా విభజించి అనేక రకములైన దేశముక్తంగా కొన్ని విధమైనటువంటి గురికాయించి తదుపరి అనేక రకమైన స్థితి ఒక అక్రమాలకుడు దిగుదారిపోవడానికి ఒక కారణం ఏర్పడుతుందా?
0: Such individuals who have no strength of any kind, they do not stop at this stage. Their weakness goes further. In their desire to rise to positions of authority, they go to every village, and a village which was consisting of people living harmoniously, there too it is divided into two parts. Hatred is inculcated between brothers who have been loving each other till then. Thereby, they promote the bad qualities of hatred in the village and they have been causing havoc.
1: ప్రతి పట్టణమును కూడా నువ్వు రెండు పట్టణములుగా విభజిస్తున్నావు, ప్రతి పల్లెను రెండు పల్లెలుగా విభజిస్తున్నావు, ప్రతి కుటుంబమును కూడా నువ్వు రెండు కుటుంబములుగా విభజిస్తున్నారు. గిరియా మనం దేవత అధికారం యొక్క ఉత్తమమైనటువంటి భావములు, గిరియా మనం అధికారం ఆశించవలసినటువంటి ఉత్తమమైనటువంటి చిత్తం కలిగినటువంటి వ్యక్తుల యొక్క లక్షణములు.
0: Every town is being divided into two parts. Every village is being divided into two parts. Every family is being divided into two parts. Is this the result which we should aspire out of our position of authority? Is this the aspiration which we should have when we go to a position of authority? This cannot be so.
1: ఈ అసతృష్ణ అధికార కృష్ణను ఈ రెండు కూడాను సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుని ప్రపంచమును కూడాను పరమ నాశనం సాధించడానికి కూనుకున్నది.
0: This desire for possession of money, this desire for possession of power and authority, these two things have come forward and they are ruining the entire world.
1: సత్యసాయి సమస్తల్లో ఈ రెండింటికి ఏమాత్రం కూడా స్థానంలో తీసుకోవాలనే బాధ్యత మీకు నిరంతరమై ఉన్నది.
0: The responsibility of that these two things do not enter the Satyasai organization is on your shoulders.
1: ఎక్కడ మనకు అసతృష్ణ ఏర్పడుతుందో అక్కడ మన సమస్త శిథిలమైపోతుంది.
0: Where the desire for getting money comes in, there the organization will be broken.
1: ఎక్కడ మనకు అధికార కృష్ణ బయలుదేరిపోతుందో మన క్రమశిక్షణ కాలిపోతుంది.
0: Where the desire to exercise power comes in, there all discipline will break down.
1: ఈ రెండింటి యొక్క అపేక్షలో లేనటువంటి వ్యక్తికి మన యొక్క సంస్థలో స్థానం ఉంటుంది.
0: It is only for that individual who does not hanker after these two things.
1: ఈ రెండు లోకములు కూడా ముల్లోకములకు ఒక అభివృద్ధి గావించడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: Even if there are two such organizations where these bad qualities are absent, it is enough. They can revive the entire world.
1: కనుక మనము ఈ రెండింటికి ఈ సమస్యలు ఎందు ఏమాత్రం కూడా స్థానంలో ఒక అతి జాగ్రత్తతో మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమస్యల పని ఎంతైనా ఉంటుందని నేను నొక్కి చెప్పడానికి ఆనందిస్తున్నాను.
0: I have the great pleasure to stress and tell you that there is the great need for seeing that these two bad qualities do not enter any of our organizations under any circumstances.
1: దీనికి మరొక ఒక ఆదర్శం.
0: There is one other ideal for this.
1: ప్రతి స్టేట్ వారు కూడాను మొదటి దినము తమ తమ స్టేట్ యొక్క రిపోర్ట్ చదువుతూ ప్రతి స్టేట్ ప్రెసిడెంట్ కూడాను తమ స్టేట్కు స్వామి ఏం చేయాలని ఆ స్టేట్ లో ఉన్నటువంటి సమస్యలు కూడాను కొన్ని దర్శించి తద్వారా వారికి ఉత్సాహాన్ని అభివృద్ధి పరచాలని కూడాను ఆశించారు.
0: ఆన్ ది ఫస్ట్ డే ది స్టేట్ ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈచ్ స్టేట్ వైల్ ప్రెసెంటింగ్ ది రిపోర్ట్ రిలేటింగ్ టు దట్ స్టేట్ దే హ్యాడ్ ఆస్క్డ్ దట్ స్వామి మే బి ప్లీజ్ టు కమ్ టు దేర్ స్టేట్ అండ్ సీ దేర్ వర్క్ అండ్ క్రియేట్ ఎంథూజియాజం అమాంగ్స్ట్ ది వర్కర్స్ ఇన్ దట్ స్టేట్.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటి అభిలాషని.
0: This is a very desirable wish.
1: Tama state ku raavalani koratamu tama samasthalanta kudunu oka utsaahavantamaina samasthalaga teechi siddhamani koratamu ee chaala aashinchavalsinatundi aadane chaala prarthinchavalsinatundi prarthana.
0: Wishing that Swami should visit this state, wishing that enthusiasm be created by him amongst the workers in this state are certainly well worthy of possession and they are desirable qualities.
1: Aithe నేను కూడాను రావడం నాకు చాలా ఆనందం.
0: సో ఐ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ టు విజిట్ దిస్ స్టేట్.
1: నేను మీ స్టేట్కి వస్తే ఆ స్టేట్ లో జరపవలసినటువంటి కార్యక్రమములు ఆ స్టేట్ లో చేయవలసినటువంటి కొన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారో మొట్టమొదటి నాకు చెప్పితే నేను ప్రయాణం సిద్ధంగా ఉంటాను.
0: బట్ ఇఫ్ యూ టెల్ మీ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ ఐ కమ్ టు యువర్ స్టేట్ what kind of programs you will have, what arrangements you will make for fulfilling those programs, then after listening to them I am ready to come.
1: ee prayanamula nimittamai వారి వారి చేతులు రప్పించుకునేటువంటి నిమిత్తమై అనేక రకములైనటువంటి డొనేషన్లు ప్రారంభమైపోయి తద్వారా సంస్థల యొక్క భేదాభిప్రాయములు అభివృద్ధి అయిపోయి చట్టకడప్పటికి ఇది ఒక ప్రళయ రూపకంగా కూడా తీసుకుంటున్నారు.
0: In order that this journey may take place, in order that Swami may visit this state, there are various attempts made for collecting donations, for collecting money. As a result of collecting donations with a view to meet the expenses for these programs, they are creating differences. These differences amongst themselves are growing to such an enormous proportion that they end up in an internal storm.
1: ప్రతి వ్యక్తి కూడా సమస్యలకు రావని కోరుతూ ఉండటం మాత్రమే వారికి తెలుస్తుంది. కానీ ఆ సమస్యలను ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధమైన మార్గాన్ని అవలంబించాలి అనేటువంటి యొక్క విచారణలో వారు కేవలం పూర్తి అంధులైపోతున్నారు.
0: ఆల్ ఇండివిజువల్ డిజైర్ దట్ స్వామి టు విజిట్ దోస్ ఆర్గనైజేషన్ బట్ దే ఆర్ బికమింగ్ బ్లైండ్ టు ఇష్యూస్ విచ్ రిలేట్ టు హౌ టు సెట్ రైట్ దోస్ ఆర్గనైజేషన్ ఆన్ వాట్ పాత్ దోస్ ఆర్గనైజేషన్ షుడ్ వర్క్ దే ఆర్ నాట్ బీయింగ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అన్ని చేతుల యందు కూడా లేకపోయినప్పటికీ కొన్ని కొన్ని రాష్ట్రముల యందు ఇలాంటి స్వామి యొక్క విజిట్ నిమిత్తమై ఏర్పరచుకున్నటువంటి యొక్క ఏర్పాట్ల లోపల చాలా మంది వ్యక్తులకు ఒకరికొకరికి చేతులు ఏర్పడి ఈ సమస్యలను కూడా రెండు భాగములుగా విభజించడానికి కూడా పూనుకుంటున్నారు.
0: While it is not so in all the states, certainly in some of the states, as a consequence to the wish that Swami should visit those states, and as a consequence of the steps that were taken, individuals began quarreling with each other. Hatred and differences of opinion between individuals have been flourishing, and this is what is happening in some states.
1: Meer andaru kodunu andadammaru vale kalasi melasi ఒక్క ఐక్య భావం చేత సాయి సమస్తలందు సర్వులు కూడా బిడ్డలుగా భావించుకుని అభివృద్ధి గావించవలసినటువంటి మీ యొక్క చిత్తములకు నా యొక్క విజిట్ మీకు చాలా కొంత అశాంతిని కాని కొంతవరకు కొంత భేదాభిప్రాయం కానీ కలిగించడానికి పూనుకుంటూ ఉన్నారు.
0: Whereas all the members of the Satya Sai organization should behave like brothers, should be united with one single idea, and should be all children of the same Satya Sai organization. Instead of that, the idea of my visiting a particular state is creating lack of peace, is creating disturbance, and is creating difficulties amongst
1: yourselves.
0: This will be a very responsible task for you.
1: Kanuka naakai nenu aanandanga sarva vidhamulainatuvanti yokka erpaatu nenu gaavinchukoni aaya cheetaku vachi aaya samasthalanta kudunu nenu utsaahakaramainatuvanti reetiga vaari kontha aanandanni andinchadaniki nenu sarva vidhamulaku kudunu santrupti gaanu siddhamga kudunu untunnanu. Kaani meeru maatramu ee yokka program lokala aneka rakamulainatuvanti erpaatu nimittamai మీరు ఒకరి చెంతకు వెళ్లి దేశీయాన్ని ప్రాప్తిదానికి మాత్రం మీరు చెయ్యి తాపకూడదని మాత్రం నేను ఆశిస్తున్నాను.
0: On my own and with great pleasure and happily, I am prepared to visit this state and give you all happiness and pleasure. But on that account, in the name of my having to visit this state, many of you should not go and ask others with outstretched hand for help and for donations. This is something which you should not do.
1: మీకు అంత ధనమే అవసరమయ్యా సరి సమానమైన మానవుల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ధనం కావాలి, సాయిబాబా వస్తున్నారు, ఏర్పాటు చేయాలి, పెండాలు వెయ్యాలి, ప్రోగ్రాములు జరపాలి అని వారి దగ్గర ఈ రీతిగా నీవు బెగ్ చేసే బదులు ఆ బెగ్ నా దగ్గరే చేయొచ్చు కదా.
0: ఇఫ్ యూ రియల్లీ వాంట్ మనీ ఫర్ దిస్ పర్పస్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు మెన్ హూ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ యు ఆర్ అండ్ బెగ్ దెమ్ సేయింగ్ దట్ వీ వాంట్ ఎ పండాల్, వీ వాంట్ టు మేక్ దిస్ అరేంజ్మెంట్, సత్య సాయిబాబా ఇస్ కమింగ్ గివ్ అస్ మనీ, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు వన్ హూ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ యు ఆర్, వై డోంట్ యు కమ్ టు మీ? ఇఫ్ యూ కమ్ టు మీ అండ్ ఆస్క్ ఫర్ మనీ, ఐ కెన్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: అంతేకాని పరోక్షంతకు వెళ్లి మీరు ధనములై ఆశించేటువంటి యొక్క దీంట్లో మీరు కూనుకుంటారా, తక్షణమే ఆ యొక్క మెంబర్షిప్ ను దూరం చేసి ఆ డిస్టిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యల యొక్క బాధ్యతగా నేను వహించడానికి కానీ మరొక సంవత్సరము ఈ యొక్క సంవత్సరం యొక్క అంత్యము లోపల ఈ సమావేశము ఇచ్చి సమావేశం జరగడం కానీ నేను ఒప్పుకోవడానికి వీలవుతుంది. కానీ లేకుండా ఉన్నా ఈ సమస్యనే నాకు అవసరం లేదు, నేను చేయవలసినటువంటి ధర్మస్థాపన నేను సులభంగా చేయడానికి ఎంత అవకాశం ఉంటుందని.
0: If you continue to go to others, stretch your hand and ask for donations and for money. The district president concerned, or the committee president, or the state president, whoever it may be, who is concerned, unless he takes action and stops such behavior on the part of the members, it will be very difficult for me to continue to have responsibility for these organizations.
1: కొంతవరకు వాలంటీర్ వాచ్ అనగా ఈనాడు ఈసీ కూడా అవుట్ చేశారు. ఇంత పెద్ద పెండా, ఇంకా అనేక రకమైన ఏర్పాటు కదా, ఒక్క కూలీ కూడా ఇక్కడ చేరలేదు. అది స్వామి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను హృదయపూర్వకంగా తమ యొక్క దేహమును మనస్సును అక్కడ వంచి తృప్తి ఈ యొక్క ఘన కార్యాన్ని సాధించడానికి కోరుకున్నారు.
0: You have such sacred ideas of giving help, then the way to do it will be for you to join the organization and to lend your physical strength and whatever capacity which you can give for the organization. For example, this pandal here has been put up by various people who have worked selflessly. Not a single paid coolie has worked here. I know that the members, the devotees, have given their full heart and physical strength for erecting this pandal.
1: అయితే పెండాలు వేశారు కానీ ఈ కర్రలు గాని ఈ కాగితములు గాని డబ్బు పెట్టి కొనకుండా ఎక్కడ లభించాయని.
0: బట్ యూ మే ఆస్క్ యువర్ సెల్ఫ్, yes, they have put up the pendal by physical labor. How can these poles, how can these cloth, how can these paper come without getting money?
1: దీనికి చక్కని నిదర్శనము ఆదర్శనము ఈ యొక్క ఈశ్వరదారే మనకు చూపిస్తూ వచ్చింది. ఈ పెండాలకు సంబంధించినటువంటి తడకలు కర్రలు కూడా ఒక్కొక్క గ్రామంలో ఏర్పరచుకున్నటువంటి ఈ సొసైటీలు కొన్ని ఉంటున్నాయి. ఆ సొసైటీ వారే తీసుకుని వచ్చి, అయ్యా మా కర్రలు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి, మా తడకలు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి, మా పలుకులు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి, వారే వారు ఉత్తమమైనటువంటి కార్యంలో ఒక ముక్కొని అందించినటువంటి పదార్థం చేసి.
0: An answer to these questions is coming from the good example of East Godavari itself. Whether the bamboo or the covering that has been used in this pandal, those from different villages who have the bamboos and the covering, they have brought it and said, use our property for this pandal. Those who had paper brought the paper and said, use our property for this pandal.
1: మనం ఇట్టి సత్కార్యములందు పాల్గొనడానికి చూడుకున్నప్పుడు అట్టి సహాయము ప్రకృతి మనకు సహాయపడుతుంది.
0: The lesson which we have to get from this is, if with a clean mind we undertake any task, nature herself will help us in many ways for achieving that task.
1: దీనికి చక్కని ఉదాహరణ శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై అనేక రకములుగా చాలా ప్రయత్నము కలపడం.
0: There is a very good example for this. This consists of Sri Ramachandra in many ways making an attempt to find out where Sita was.
1: సత్యాన్వేషణ నిమిత్తమైనటువంటి ఈ యొక్క అన్వేషణలో కోతులు ముడుకలు ఇంకా ప్రకృతి కూడాను కుళ్ళు బండలు కూడాను ఆ రామచంద్రుడు సహాయంగా తోడ్పడ్డాయి.
0: In this search for truth, Sri Ramachandra was helped by living things like monkeys, Sita. Nature herself will help us in many ways for achieving that task.
1: దీనికి చక్కని ఉదాహరణ శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై

0: హిల్ మౌంటైన్ అండ్ సో ఆన్. ఆనాడు ఈ రామచంద్రుడు లంకకు పోవడానికి పెద్ద బ్రిడ్జ్ కట్టారు. కానీ ఆ బ్రిడ్జ్ ఎగిన ఈనాటి గవర్నమెంటే ఆనాడికి ఉంటుంటే కొన్ని కోట్ల వరకు ఏం చేసేవారేమి. కానీ ఒక్క కోతలు, ఏ ఇంజనీరింగ్ పాస్ చేయనటువంటి కోతలు ఆ యొక్క పరమ భక్తమైనటువంటి హృదయముల చేత ఆ పవిత్రమైనటువంటి బ్రిడ్జ్ నిర్మించి తద్వారా లంకను చేరుకోవడానికి కోరుకున్నారు.
1: In those days, an enormous bridge was built across the ocean. If such a bridge has to be built in these days, the government would have spent crores of rupees on such a construction. In those ancient days, monkeys, which never had any training or degrees in engineering, they undertook to build that bridge, and they were able to do it because they had devotion and they had the determination to serve the Lord.
0: Kaluka, atte devotion. మన యందు ఉండినప్పుడే మనం ఎట్టి కార్యములైనప్పుడు సులభంగా సాధించుకోవచ్చు. కానీ ఈనాడు డివోషన్ డివోషన్ డీప్ ఓషన్ లో ఉంటున్నారు.
1: When such a devotion is present in us, it is possible for us to achieve and to acquire any big thing that we wish to acquire. But today, instead of devotion, you are staying in a deep ocean.
0: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి భక్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి తగిన ప్రయత్నం జరిపినప్పుడు స్వామి మీ చెత్తకు వస్తుంటాడు. స్వామిని మీద ఆహ్వానం చేయనక్కర్లేదు, స్వామికి మీద సాక్షిని ఇవ్వనక్కర్లేదు. ఇది నా పని, నా యొక్క కర్తవ్య రీతిగా నేను వచ్చి మిమ్మల్ని ఆనంద పెట్టడానికి ఎంతైనప్పుడు తప్పక సిద్ధంగా ఉంటాను.
1: If therefore, when you have sacred devotion, when you promote sacred faith in yourself, then Swami himself will come to you. This is Swami's work. Swami has not to be invited, Swami has not to be welcomed. Swami's work and Swami himself will come to you.
0: Meeru parayi varu kaadu, nenu mee varini, meeru naa varini. నన్ను మీరు స్వాగతం చేయవలసినటువంటి అవసరమూ లేదు, నన్ను మీరు రక్షించుకోవడానికి తగిన ప్రయత్నం చేయవలసినటువంటి అవసరమూ లేదు. నేను రావటం నా హక్కు, మీరు రక్షించుకోవటం మీ హక్కు.
1: You are not strangers to me. I am yours. You are mine. You don't have to invite me. You don't have to welcome me. It is my right to come to you. It is your right to expect that I should come to you.
0: తల్లి తన కుమారుడింటికి లేక తమ బిడ్డలింటికి స్వేచ్ఛగా ప్రవేశిస్తూనే ఉంటుంటారు. అమ్మా నా ఇంటికి రావని కోరేటువంటి పుత్రుడు ఈనాడు ఉండవచ్చు కానీ ఆనాడు.
1: Mother comes to the house of her children, of her son, freely and without invitation. The child does not have to ask the mother and invite the mother. Such children who have to invite the mother to come to his own house may be existing today, but such children never existed in ancient days.
0: Kana, mana talli biddala yokka sambandhamu ee naati talli biddala yokka sambandham vachidi kaadu. Mana talli biddala yokka sambandham aneyatvanti mana sambandhamu anadi kaalam nunchi vachche sambandhame mana sambandham.
1: Kind of relationship between the mother and children that exists between you and me as mother and children is not a relationship of today. It is not one that is of today. It is existing from time immemorial.
0: కనుక నా నిమిత్తమై కూడాను మీరు ఈ విధమైనటువంటి ధనమును ప్రోగు చేయడానికి పెడమార్గం పట్టడం మీరు నాకు కూడా ఇష్టం ఉండదు.
1: For the sake of me, if you take these wrong paths by which you collect money, this is something which I too will not like.
0: దీనికి మరొక ఉపమార్గం కూడా కనిపిస్తూ వస్తున్నారు మన పరమ భక్తులు.
1: Our great devotees are also finding another side track for this kind of work.
0: దీనికి ఇంకొక రకమైనటువంటి మార్గము, ఇది అపమార్గమే కానీ కొంత ఇండైరెక్ట్ గా చేస్తున్నారు ఈ అపమార్గం.
1: This path which I am going to mention now is also the wrong path, but they are doing it in a sort of covered manner.
0: ఒక పుస్తకం ప్రారంభించడం, అందులో అన్ని యాక్టివిటీస్ చిత్రపటము వేయటము, దీనిని ఒక స్వయంభూరో స్వయంభూరో అని అంటారు. ఆ పుస్తకంగా తయారు చేసి అక్కడి నుంచి అడ్వర్టైజ్మెంట్ లోపల ధనమును కలెక్ట్ చేస్తున్నారు.
1: They start a book. They call it a souvenir. They go to various people and they advertise in that souvenir. They begin to collect money for these advertisements.
0: కనుక ఈ విధమైనటువంటి మార్గము కూడాను సత్యసాయి సంస్థల్లో ప్రారంభం చేయకూడదు.
1: Even this kind of path by which you collect money should not be brought into Sathya Sai.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ల్యాండ్ క్లబ్, రోటరీ క్లబ్, ఇంకా కొన్ని క్లబ్లు, కార్ క్లబ్, బీర్ క్లబ్లు, ఇలాంటి క్లబ్లు వాళ్ళంతా చేసేటువంటి గ్రంథాలే కానీ సత్య సాయి సంస్థలు కూనుకోవచ్చు కానీ.
1: This kind of thing, this kind of camouflage by which we collect money is done normally by social clubs like the Lions Club, the Rotary Club, the Bar Club, the Beer Club and so on. But this kind of thing should not be done in such a organization.

0: అడ్వర్టైజ్మెంట్ లోపల అనేక రకములైనటువంటివి మనకు అందిస్తుంటారు.
1: ఇన్ దీస్ అడ్వర్టైజ్మెంట్ ఆఫెన్ దే పుట్ ఫార్వర్డ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్.
0: ఈ అపవిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ లోపల ఈ పవిత్రమైనటువంటి సాయి యొక్క తత్వాన్ని సాయి యొక్క రూపాన్ని ఇమిచ్చడము ఇది ఏమాత్రం కూడా సరైన మార్గం కాదు.
1: అలాంగ్ విత్ సచ్ అన్సేక్రెడ్ అండ్ ఆబ్సీన్ అడ్వర్టైజ్మెంట్ ఇంక్లూడ్ మెసేజెస్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాయి ఇస్ నాట్ ఎ రైట్ థింగ్.
0: అయితే మంచి చెడ్డలు జగత్తులకు ఒక సకలమైనటువంటిగానే ఉంటున్నాయి.
1: But good and bad for this world appear to be proper and they are parts of this world.
0: Gulabiki oka mundu maatrame kaadu uttam kurannu cheri untaru.
1: In the rose it is not only the thorn but there is also the flower.
0: There is no rose without thorn. Ee thorn lekunda rose undadaniki veedu kaadu.
1: There is no rose without a thorn. It's not possible for a rose to exist without a thorn.
0: Aithe manamu thorn cut cheyakunda thorn cut cheyali.
1: But we should take the flower without touching the thorn.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అవలంబించడం లోపల ఎంతైనా కొను ఆదర్శాన్ని మనం నిరూపించడానికి వీలవుతుంది.
1: If we can take to such methods, then there will be a possibility of our showing an ideal example.
0: కనుక ఇట్టి ఉత్తమమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మన సత్యసాయి సంస్థలు చూపడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. మీకు చేతనైతే ఏదో గొప్పగా చేసుకోవచ్చు, లేకపోతే సాయికి ఈ విధమైనటువంటి ఆడంబరములు ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు సాయి ఏమాత్రం కూడా ఇష్టపడదు.
1: ఇఫ్ యూ క్యాన్ ఫాలో సచ్ ఐడియల్ అండ్ సెట్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ యూ కెన్ సర్టన్లీ ఆర్గనైజ్ ఫంక్షన్ అండర్ ది సత్య సాయి ఆర్గనైజేషన్. బట్ ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్, సత్య సాయి విల్ నెవర్ లైక్ సచ్ ఎక్స్టర్నల్ ప్రౌడ్ మేనిఫెస్టేషన్ అండ్ లావిష్ ఎక్స్పెండిచర్ అండ్ డెకరేషన్.
0: సాయిని మీ ప్రాంతం తీసుకుని పోవాలని ఆశిస్తున్నారా? మీకు శక్తి లేదా? చాలా సంతోషం. మీ శక్తి ఏ శక్తి? భక్తి యొక్క శక్తి ప్రధానమైనటువంటి శక్తి. కనుక ఈ విధమైనటువంటి పెండాలు వేయనక్కర్లేదు. ఒక మైక్ని ఏదో కష్టంగా మీరు సాధించండి. నేను భయంలో వచ్చి నిలుచుకొని చక్కగా నేను వారికి ఆ ఆనందాన్ని అందించి నేను తప్పక మీకు కూడా సంతృప్తిపరచడానికి వీలవుతుంది. ఈ విధమైనటువంటి ఆడంబరము కోసమై అనేక రకమైనటువంటి పాటు పడి ఈ ధనము ప్రోగు చేసుకుని కట్టగలటువంటి స్థాయి ప్రశాంతంగా చేరిన తక్షణమే ఈ యొక్క సంస్థల్లో ఒక కలహము ప్రారంభం కావటం రెండు ఆ విధంగా జరుగుతూ వస్తున్నాయి.
1: You want Sai to come to you. If you do not have the strength by which to put up all these appearances like this pandal, very good. What is your strength? Your strength essentially is the strength of devotion. That should be the strength which should take Sai. If you do not have the money by which to put up such a lavish pandal, you just get a microphone somehow or other. I will come and stand in front of the microphone in the open yard and give you necessary happiness. You should not go
0: off. మన వాలంటీర్స్ కావాల్సినంత మంది ఉంటున్నారు, మంచి దేహ పుష్టి కలిగినటువంటి వారంతా ఉంటున్నారు, మంచి ట్రైనింగ్ అయినటువంటి వారంతా ఉంటున్నారు. అందులోపల ఈ వాలంటీర్ వర్క్ చేయడం లోపల నయా పైసా కూడా నువ్వు వ్యర్థం ఉండదు కదా.
1: It is a matter of controlling the large number of visitors who come. We have many devotees who are volunteers, who are strong, who are hefty, who are trained people, and there is no need to spend even a naya paisa in getting these devotee volunteers to give you the work of controlling the visitors.
0: Indiye kada mara konni konni chinna chinna vishayalu kodunu mee drishtiki andisthunnam.
1: Not only this, there are some small things which I wish to bring to your notice.
0: ఒక గ్రామంలో ఒక చిన్న సమస్య ఉందనుకోండి.
1: Let us say in one village there is a small organization.
0: ఆ సమస్యలో ఒక 10 మంది మెంబర్స్ గా చేరారు.
1: In that organization 10 people have joined as members.
0: ఆ 10 మంది 10 రూపాయలుగా డొనేషన్ చేస్తున్నారు, 100 రూపాయలు తయారు చేస్తున్నారు.
1: These 10 members in that village have donated 10 rupees each and have collected a total sum of 100 rupees.
0: అందరూ సౌమ్యమైనటువంటి రీతిగానే అందించారు ధనం.
1: All of them have added their donation in the same extent and to the same manner.
0: Aa samayamlo nannu aa gramamuku aahvanichi aa 10 mandi members lo unnatundi oka member incho maatrame nannu ukkutadu.
1: At that time they invite me to that village and one of these 10 people who is a member, one member out of these 10, he plays the host for my stay.
0: Aa samayamlo pala తిరిగి కొన్ని కార్యక్రమాలు వచ్చడం వల్ల నేను తిరిగి ఎవరింటికి పోవడానికి వీలు కానటువంటి స్థితి లోపల నేను తిరిగి నాకు ప్రశాంతంగా బయలుదేరినా నేను 10 ఇచ్చాను, నీవు 10 ఇచ్చావు, స్వామిని మీ ఇంటిలోనే ఉంచుతున్నావు, నా ఇంటికి పంపలేదు.
1: the questions will be asked. We all face the same amount. We are all equal members of the organization. Why did you have Swami only in your house? Why did you not let Swami visit our houses? This quarrel begins to start.
0: Tito intamatram aniki povatam ledu. Swami ni kuda nu kanta varaku aa yokka apohallo chesadaniki korukuntaru. Swami ki dhanavantulante ishtamu, dhanam leni vaari intiki raavatam ledu aneetvanti konni apavitramainatvanti vakyalu kuda amuku chestu untaru.
1: The quarrel does not end here. They go further and bring Swami into the quarrel. They say, Swami likes to be with the wealthy people. Swami does not want to go to the poor people. And thus they begin to attribute motives to Swami's action.
0: నా స్త్రీల వల్ల వచ్చేటువంటి నష్టము కానీ ధనవంతుల వల్ల వచ్చేటువంటి ఆదాయం కానీ రెండు లేవు.
1: I have no loss which will come to me from poor people. I have no gain which will come to me from the wealthy people. I have neither of these.
0: నాకు ధనము తక్కువైతే కదా నాకు ధనవంతులు అవసరం.
1: If I have lack of wealth, then I need wealthy people.
0: నాకు ప్రపంచమంతా నా ధనమే. ఈ ధనవంతుతో నాకు వచ్చేటువంటి ధనమే.
1: The whole universe is my wealth. What is it that I will get out of these individual wealthy people?
0: కనుక నేను ధనమును ఏనాడు కూడా నొప్పులను ఆశించడానికి కూనుకోను. ఆ ధనాధానైనటువంటిది నాకు ఆ ఆశకు చాలా కోట్ల మైళ్ళ దూరంలో ఉంటుంది.
1: I will never undertake to want to get wealth. The kind of desire for the possession of health is something which is crores of miles distant from my own thoughts.
0: అయితే ఆస్తి ధనవంతుల ఇంటి దిగడానికి కారణం కూడా మీకు తెలపడానికి నేను ఆనందిస్తున్నాను.
1: బట్ ఐ హావ్ ది ప్లెజర్ టు లెట్ యు నో ది రీజన్ బిహైండ్ మై గోయింగ్ టు ది హౌసెస్ ఆఫ్ సచ్ వెల్తీ పర్సన్.
0: అయితే ఈ ధనవంతులకు కొన్ని విధమైనటువంటి ధర్మ మార్గములను ప్రబోధించాలా అనేటువంటిది ఒక కారణం. రెండవది ఏమిటంటే కొన్ని వేలాది జనముల కంటే కూడాను తగినటువంటి యొక్క వసతి, తగినటువంటి యొక్క ఏర్పాట్లు కూడాను వారు చేయడానికి కొంత అవకాశాలు ఉంటున్నాయని రెండవ కారణం. మూడవది ఏమిటంటే నేను నివసించడానికి కానీ వచ్చినటువంటి వారు అక్కడ నా కోసం నిమిత్తమై కాచుకోవడానికి కానీ కొంత అనుకూలమైనటువంటి గృహములుగా ఉంటుంటారని కూడాను ఇది మూడవ కారణము. ఈ మూడు కారణములు కూడా ప్రధానమైనటువంటి కాకపోయినప్పటికీ ధనవంతుల యొక్క ఆధీనము లోపల వేలాది వర్షంతా కూడా ఉంటుంటారు. ఒక్క ధనవంతుని చక్కజేసుకున్న వేల మంది ప్రజలంతా కూడా చక్కబెట్టడానికి ఎంతైన అవకాశం ఉంటుంటారు.
1: One of the reasons why I do such a thing is to be able to show to these wealthy persons what righteous conduct is and what is the proper way of living. The second reason is that thousands of people come there and those thousands of people will want to have some conveniences by which they can have my darshan. These people are able to provide that. The third reason is number of others will accompany me. There are so many people coming, they have all to live. There are comforts available by which they can provide their staying place for these people. These three reasons exist, but they are not the primary ones. The real primary reason is a wealthy person has thousands of workers working under him, either in his company or in his organization. If I set right one person in this wealthy man, these thousands of workers who look to him for an ideal and example have a chance of improving themselves.
0: కనుక పెద్దలైనటువంటి వారిని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఎవరు ఏ విధంగా అనుకున్నప్పుడు నేను దానిని చెక్క చేయను.
1: Whatever others may say, I do not care what they say, but it is my objective to set right and correct people who are in positions of authority and wealth.
0: అది వారి వారి యొక్క బుద్ధి యొక్క హద్దులు పట్టే ఈ భావంలో ఉంటాయి కానీ నాకు బుద్ధికి అతీతమైనటువంటి భావం కనుక దీనిని అర్థం చేసుకోవటం వారికి సాధ్యం కాదు.
1: To such people, such small ideas come because of their own limited vision. People with limited vision can never understand my ideals, which have no limitations of this kind.
0: Antiye kaadu ee dhanavantulu ante inti endune eragaani kudunu vaariki bhakti lekaneem cheripovatam ledu vaari kudunu parama bhaktulu gaanu pavitramaina chittam kaligina vaaruga kuda untunnaru.
1: It is not that I am going to the houses of these wealthy persons in spite of the fact that they have no devotion. Amongst them there are many people who are intensely devoted and who have a firm faith.
0: మీరు కేవలము బయట ప్రదేశంలో ఉన్నటువంటి లౌకిక దృష్టిని మాత్రమే మీరు ఏకాగ్రతపరుచుకుని ఆ ధనముల యందు మాత్రమే మీ దృష్టి కొంతవరకు లీనం గావిస్తున్నారు. కానీ నేను గుణముల యందు మాత్రమే చేరి దానిని పరిశోధన కలుస్తున్నాను.
1: You are only looking at the external appearance of this person, the worldly form and the wealth which he has. But I am looking at the inner self of that person and I am examining his attributes and his guna.
0: ఈ అట్టి పునః ధనమే ప్రధానమైనటువంటిది కానీ ఈ తుచ్చమైనటువంటి వచ్చి పోయేటువంటి పాసింగ్ హౌస్ వంటి ఈ ధనాన్ని నేను ఏమాత్రం లక్ష్యం పెట్టుకోవటం.
1: What is important are his qualities, and that is his wealth. But the kind of wealth which you have in mind, such as the material wealth, is like a passing cloud, and I attach no importance to that kind of wealth.
0: Kana, manavu, yavaru, pettavaru, yavaru, dhanavantudu, ani kattuga mana vicharisthi, yavaru, santruptivantuduga untuntado, vaade nijamainatundi dhanavantudu, yavaru, surashaparuduga untuntado, vaade mahabhidavadu.
1: If we really make the inquiry, who is a wealthy person? Who is a rich man? That rich man is the contented man. Everyone who has satisfaction, everyone who is contented, he is the rich man. One who has no satisfaction, one who has unfulfilled desire, he is the poorest man.
0: కనుక మనము ఈ యొక్క ధనవంతులు దరిద్రులు అనేటువంటి భేదములు మన సత్యసాయి సమస్యను ఎందునటువంటి సభ్యులందే ఈ అపవిత్రమైనటువంటి భావము చేరుతున్నారంటే ఇట్టి సభ్యులు కూడాను ఈ సమస్యలో చేరడానికి తగినటువంటి అధికారులు సాధనకులు నొక్కి చెప్పడంలో ఏ సందేహం ఉండదు.
1: ఇట్ అనౌన్స్ ది మెంబర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్ దీస్ డిఫరెన్స్ ఆఫ్ బీయింగ్ రిచ్ అండ్ ఆఫ్ బీయింగ్ పూర్ ఆర్ క్రీపింగ్ ఇన్ దెన్ one has to say without any hesitation that such persons do not deserve to be members of our organization.
0: నిజముగా మన భారతదేశమందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఎట్టి ఆస్తిక పురకాలు వేసుకుని నాస్తికత్వాన్ని లోపల లోపల పెంచుకుని పోయేటువంటి ఈ సమస్యలు ఎందు ఉన్నటువంటి వారే దీనికి మూల కారణాన్ని చెప్పక తప్పదు.
1: If in our country disbelief is being promoted, it is because of such people who for external appearances say that they are believers and they put on appearance, a cloak of being a believer, and yet he is a disbeliever. It is because of such people that in our country disbelief is on the increase.
0: Yastika, astika, nastika, astika, nastika ane kinte rendu padavulu yendu nastikudaina manchivade kani astika nastikulu matram nammakudu.
1: In the various kinds of people, the believers, the non-believers, and the believing non-believers, it is good to be either a believer or a non-believer. You should never trust a believing non-believer.
0: Kanuka, manam ee samasyalu yandu cheri kudanu, ee vidhamaina tuchcha bhavamulu mana hrudayamlo pettukunnamante, nijamuga idi abhivruddhiki uttamainatiki margalu kavu.
1: Which means that we, with being members of this organization, and yet if we have such mean ideas in our minds, this is not right.
0: Kanuka, meeru adhyapu krishna leka adhikara krishnunu rendunu dooram chesi meeru aarthika krishna anetvantidi adhyatmika krishna ga meeru maarchukunnappude sarinaatvanti aanandanni anubhavinchadaniki veelavutundi.
1: If you are capable of shedding this desire for wealth, this desire for authority and position, and in their place promote in your mind a desire for spiritual realization, then it will be the right thing and you will be the correct members of the organization.
0: నేను అప్పుడప్పుడు ఈ ధనం విషయమై కొన్ని పాటల కింద కూడా మీకు తెలుస్తూ ఉంటాను. నిద్ర లేచిన దారి నిద్రపోదాక ఆస్తికై కుస్తీలు వేస్తారయా, రూపాయి కోసమై లోపాయికాయిగా అడ్డమైన గట్టి తింటారయా అని.
1: From the time you get up from your sleep until the time you go back to sleep, for the sake of wealth and acquiring some money, you do all kinds of objectionable things. For the sake of 1 rupee, you get into quarrels and you tell as many lies as you can for acquiring this 1 rupee.
0: Ranga lingayanchu donga mokkulu mokki panganamu prajaku pedtaraya.
1: You pretend, you talk of Ranga, you talk of Linga, and you pretend to be a great devotee, but you deceive the entire mankind.
0: Itaru eludakunna Isharum gedugada.
1: Even if others do not know this, does not the Lord Ishvara know all your deceit and your pretense?
0: Tagina phalamunu anubhavistaraya.
1: You will get the necessary results out of your deceit.
0: Kanuka manamu yeviga tirugutunnamante ఏదో కొంతవరకు విశ్రాంతమైనటువంటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ధన నిమిత్తమై మనం సేవలు పడుతున్నామే కానీ దయ నిమిత్తమై దైవ నిమిత్తమై ధర్మ నిమిత్తమై ఎవరు కూడా ప్రయత్నం అంతా తీవ్రంగా కలపటం లేదు.
1: Mostly, all our efforts, as if we have no leisure at all, are being directed towards acquiring money. Nobody is spending his energy towards acquiring kindness, towards acquiring divine grace.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: When you were born, you cried.
0: ఇచ్చినప్పుడు ఏడ్చినారు.
1: When you died, you cried.
0: మధ్య మధ్య ఎన్నో విషయాలకు ఏడ్చినారు.
1: Many times during the birth and death, you have cried for many things.
0: ధర్మజ్ఞాన అవతరింప దానిని తప్పించడానికి ఏడ్చినారా?
1: When the dharma or righteousness was declining, have you ever cried to be able to halt this decline?
0: లేదు, దానిని ఉత్తరింప ఏడ్చినారా?
1: Or have you ever cried to promote dharma?
0: దేని కోసం ఏడ్చినారు? ఏడ్పు కోసం ఏడ్చినారా?
1: For what did you cry? Did you cry for the sake of crying?
0: కాదు. దీనికోసం ఏడ్చినట్టుగా ఆ దైవం కోసం ధర్మం కోసం ఏడ్చి దైవం ఎంత నీకు సాక్షాత్కారంగా రాత్రి ఒక కత్తెర కొడుకు గ్రామాల్లో మీరు చూశారు. ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు విద్యార్థులు తాను కేవలం ఏదో ఒక విధమైనటువంటి మూఢ భక్తితో భగవంతుని ప్రార్థించుకుంటూ భగవంతుడా నేను పెట్టినటువంటి పాలు ఆరగించలేదా అని తన యొక్క జీవితం అనే త్యాగం తీయడానికి కూనుకునేటువంటి ఘటనని ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అదే నేను 11 సంవత్సరాలకు పూర్వము ఈ గోదావరికి వెళ్ళినప్పుడు నేను కాపు కూటేశ్వరి అనేటువంటి ఘటన చెప్పి అది ఈ సమీపంలోనే ఉంటుందని చెప్పి దానిని ఆ టీచర్స్ విని పిల్లల కంటూ దాని యొక్క విధమైన దృశ్యముఖంగా ప్రాతి ప్రదర్శించేసినారు. కనుక మనకు ధనము కానీ విద్య కానీ ఇంకే విధమైనటువంటి జనబలం కానీ విజబలం కానీ భక్తికి అవసరం లేదు. గుణబలమే ప్రధానమైనటువంటి అవసరం. కనుక మనము ఏదో ఒక మూఢభక్తి కిందనే ఉండకూడదు. భగవంతుని తీవ్రంగా విశ్వసించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రయత్నం కలిగినప్పుడు తప్పక భగవంతుని అనుగ్రహం అనేటువంటిది మీకు తప్పక లభిస్తుంది.
1: Have you ever cried for the sake of God? Have you ever cried for the sake of karma? You have cried for so many things. The same thing had been depicted last night in a drama. The devotion which was shown on the part of an unsophisticated and illiterate person, the intense devotion by which he was praying to the Lord that he should come and take the milk which was given by him as an offering, resulted because of the purity of his devotion in the Lord coming and taking the milk. 11 years ago, when I visited Rajahmundry at Godavari, I gave a story of Kakakuteshwara and I told them of this incident. The teachers had remembered that incident and to these boys this incident and they had put on drama this very incident. And that shows that our devotion does not need either the possession of wealth or being very educated and intelligent. What is needed is unadulterated, unsophisticated devotion to God. God will surely appear and give His grace if you have intense devotion.
0: Manamu, లోపల సంస్కారం చేసుకోవడానికి తగినట్టు ప్రయత్నం చేయాలి. మన సంస్కారం అనేటువంటిది లోపల ఉన్నటువంటిదే కానీ పైన ఉన్నటువంటిది కాదు.
1: We must purify or cleanse our inner self. The purification or cleaning up is something which is inside, it is not external.
0: పుట్ట మీద అర్పించిన పాము మరణమందున తనువును తాను అందించిన విజయ భోగము నడుగున ఆకలి తప్పులు మానినంత ఆత్మజ్ఞాని కానవున.
1: If we strike on the anthill, is the snake inside the anthill going to die? If you punish your body, is the inside of the body going to be cleaned up? If you give up food because of your hunger, is your atma going to be purified?
0: Tanevaro teliyakunna tattvajnana vidukunnu.
1: If one does not know who he himself is, how is he going to get knowledge of the divine?
0: Kanuka tanaku taanu telusukovadaniki cheyinatundi prayatnam cheyandi kaani edo prapancham lopala manam edo saadhistunnamani నేను ఈ కార్యంలో ఒకరు పాల్గొన్నానని కానీ ఈ అహంకార తత్వాలకు ఏమాత్రం కానివ్వక అధికారం అనేటువంటి దానికి ఒక విధమైన ఉత్తమ గుణవంతులుగా ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి తప్ప నాకు అధికారం కావాలి, అతను నాకేం చెప్పదు, నేను అతని మాట ఎందుకు వినాలి అనేటువంటి యొక్క తారతమ్యాలు కూడా మన సంస్థలో కొంత బయలుదేరుతున్నాయి.
1: With all humility, try and understand yourself, who you are. Instead of that, if you go about in the world and think that you can achieve one thing and another, if you develop a considerable amount of ego to your own capacities, and if you want position and authority, there is nothing that you can achieve. You cannot go on asking, why should I listen to somebody else? Why should he not listen to my position of authority? This kind of thing will only promote ego and will not lead you anywhere.
0: ఇది ఆరవ సమావేశం నందైనా కూడా మన యొక్క అహంకార భావము కొంతవరకు అణగద్రొక్కుని ఈ గుణప్రకృతి సంబంధం నుంచి కూడా ఈ స్థిర ప్రకృతి సంబంధంలోకి ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను.
1: At least in this sixth assembly of ours, I am hoping that you will suppress all matters relating to your person and your ego, and that you will make an attempt to travel from being in the worldly matter to spiritual matter and relating to the divine. Hope you will be able to.
0: Kanuka, meer ee ahankara prakriti nunchi kodanu aatmatattva prakriti endu pravesinchi sananda tattvani sadhulokala meer andukovadaniki prayatnam cheyandi.
1: You must make an attempt to move from the aspect of ego to the aspect of Atma. By moving to the aspect of Atma, you will be able to experience Satchidananda. By such experience of Satchidananda, you will be able to do good to the society in which you live.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను తగినటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటి యొక్క డిసిప్లిన్ చేసేవారు ఇది మరింత జాగ్రత్తగా గమనించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: Such discipline is contained in all these statements. Positions who are holding responsibility, the district president, the state president, they should observe, even with the greatest care than the other members, the rules of this discipline.
0: అనేకమంది సమస్త యొక్క సభ్యులు కూడా ఆధ్యాత్మిక మార్గమును కూడా ఇట్టి నిబంధనలు ఎందుకు అని కూడా కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు.
1: Many members who are members of our organization ask silly questions. Questions like, is for a spiritual organization or such rules and regulations also necessary?
0: Derikaina kodanu oka vidhamainatuvanti kramashikshana lekunda agipothe aa sadhana poornavantam kaaledu.
1: Whatever the task may be, for every task, unless there are some disciplines and some rules, the task cannot be executed fully.
0: Oka chinna mokkanu mana peritilo naatukunnappudu daniki konni rakamainatuvanti yokka సెల్స్ కట్టుకుని దానికి తగినటువంటి రక్షణ కూడా మనం అందించుకోవటం మనకు నిత్య అనుభవం.
1: When you put in even a small plant in your backyard, in order that the plant may be safe and grow, we know as a matter of our experience that we put a small fence around it and protect it.
0: ఆ యొక్క ఫెన్స్ లేకపోతే కొన్ని రకములైనటువంటి యొక్క జంతువులు అనగా మేక, గొర్రె, పశువు ఇలాంటివంతా వచ్చి ఆ మొక్కను ధ్వంసం చేయడానికి పోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ నో సచ్ ఫెన్స్ అరౌండ్ దట్ ప్లాంట్, వేరియస్ యానిమల్స్, ది గోట్, ది షీప్ అండ్ సో ఆన్, దే కమ్ అండ్ దే ట్రై టు డిస్ట్రాయ్ దిస్ ప్లాంట్.
0: అది ఏ పెద్ద వృక్షంగా మారినప్పుడు దీనికి పూర్వం ఆ వృక్షమును ఆ మొక్కని హింసింపజేసేటువంటి యొక్క ఈ గొర్రె, మేక, పశువులు చెప్పడదు దాని చల్లని.
1: When this very same plant grows into a big tree, these animals, the very same animals, the goat and the sheep, which at one time came in order to destroy the plant, they come again. For what purpose? For the purpose of enjoying the cool shade of this big tree.
0: మన యొక్క ఆధ్యాత్మిక మొక్క అతి చిన్నదిగా ఉండినప్పుడు దానికి క్రమశిక్షణ అనేటువంటి కంచ కట్టుకోక తప్పదు.
1: In the same manner, when our own spiritual plant is a small, tiny thing, it is necessary that we should have a fence around that spiritual plant.
0: అదే పెద్ద వృక్షంగా మారిపోయినా నిన్ను ఏ హింస ఇచ్చేటువంటి జంతువులు కూడా సమీపించినప్పటికీ నీ చల్లని ఆనందాన్ని అనుభవించుకోతాయే కాని నిన్ను ఏమాత్రం కూడా
1: When the same spiritual plant has grown into a big tree, it does not matter what evil intention things come near you. They will only experience the coolness, the peace of mind which you have as a big tree, and they will not cause any harm.
0: అదే విధముగానే మరొక చిన్న ఆదర్శం.
1: In the same manner, there is another small example.
0: ఒక చిన్న అగ్గి పుల్లను తీసి మనము ఎండినటువంటి పుల్లలు దానికైన పెట్టినప్పటికీ ఆ అగ్ని పుల్ల యొక్క అగ్ని ఆరిపోవటానికి ఉంటుంది.
1: When we strike a small matchstick and take considerable amount of even dry wood and put it on this matchstick, the result will be to extinguish the flame of the matchstick.
0: అదే ఒక అగ్ని ప్రజలతో అరణ్యములో తాను దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సమయంలో పచ్చి అరిచెట్లు తీసుకుని పని చేసినప్పటికీ భర్తం
1: చేసుకుంది. Like a forest fire, and if it is blazing in a forest, then even if you take dry, even if you take green plant and leaves and green plantains and put them into this big forest fire, they will be consumed and they will burn.
0: అదే విధంగానే నీ లోపల జ్ఞానాగ్ని చాలా చిన్నదిగా ఉంటున్నప్పుడు సర్వ సమాన వారాన్ని దానిపైన వేసుకుంటున్నా తప్పక నీలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతి కూడా మారిపోవడానికి కోరుకుంటుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ వెన్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ యూ ఈస్ ఎ స్మాల్ వన్ అండ్ ఇస్ నాట్ ఎ బిగ్ వన్ అండ్ ఇఫ్ యూ పుట్ ఆన్ దట్ దిస్ హెవీ లోడ్ ఆఫ్ హావింగ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఇన్ అన్ ఈక్వల్ మేనర్ దెన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ దిస్ స్మాల్ టైనీ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ఇట్సెల్ఫ్ బీయింగ్ ఎక్స్టింగ్విష్డ్.
0: అదే నీలో జ్ఞానాగ్ని నీ యొక్క దేహము కానీ మనసు కానీ బుద్ధికి కానీ అతీతమైనటువంటి స్థితి ఎందు నీవు ఉండినప్పుడు సర్వ సమానత్వం అనేటువంటి భారాన్ని అది భరించుకోవడానికి ఎంతైనా భద్రంగా ఉంటుంది.
1: ది సేమ్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ ఇట్ ఈస్ సో బిగ్ అండ్ ఇఫ్ ఎక్సెల్స్ అండ్ ఎక్సీడ్స్ యువర్ ఓన్ అటాచ్మెంట్స్ టు వేరియస్ థింగ్స్ దెన్ ఎనీ హెవీ బర్డెన్ ఆఫ్ హావింగ్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ అన్ ఈక్వల్ మైండ్ దాట్ విల్ బి ఇట్ విల్ బి ఏబుల్ టు టేక్ దిస్ బర్డెన్ అండ్ విల్ నాట్ బి ఎక్స్టింగ్విష్డ్.
0: ఉన్నది చిన్న శక్తి వేసేది పెద్ద భారం ఈ ఏ రీతిగా భరించుకోగలదు.
1: ఇఫ్ వాట్ యూ హ్యావ్ ఇస్ ఎ స్మాల్ కెపాసిటీ స్మాల్ స్ట్రెంగ్త్ ఇఫ్ యూ పుట్ ఎ హెవీ లోడ్ ఆన్ దట్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బేర్ ఇట్.
0: కనుక మనము ఈ సంవత్సరం లోపల ఉండినటువంటి సమయం లోపల ఇటు సమర్థము అనేటువంటి దానిని వాదించటము సమయస్ఫూర్తిగా అని అనిపిస్తున్నాయి కానీ ఇది హృదయపూర్వకంగా ఉండే పదము కాదని వాటిని ప్రక్కకు నెట్టాలి.
1: When we are in this organization, under those conditions, argument about treating everything as an equal, it is only a word. And we have to set it aside because it does not come from the bottom of our heart.
0: Divyashwakarudulara, ee vishayamulanta kodaku, kevalam mee yokka bhavishyattu lopala bhadramainatundi yokka margamunu praveshimpa cheyadaniki vachinatundi kaani, leka mimmalni nirutsahapadataniki kaani, leka mimmalni oka vidhamainatundi yokka ఈయన స్థితిలో చూడటం కానీ కానేదని కూడా మీరు భావించాలి.
1: క్రియాత్మక రూప ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ది ఆర్గనైజేషన్ షుడ్ బి లుక్డ్ అపాన్ బై యూ హావింగ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ యువర్ ఫ్యూచర్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ది నెసెసరీ ప్రొటెక్షన్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఐదర్ టు డిస్కరేజ్ యూ ఆర్ టు లుక్ అపాన్ యూ హ్యాస్ పీపుల్ హూ నీడ్ నాట్ బీ గివెన్ ఫ్రీడమ్.
0: కానీ ఈ ప్రస్తుత పరిస్థితి ఎందు స్వామి చెప్పేటువంటి మాటలు స్వామి బోధించేటువంటి పలుకులు మీకు సుత్తి ఏటుగాను కత్తి కోర్చుగాను మీకు అనుభవించవచ్చు లేక అనుభవించవచ్చు కానీ భవిష్యత్తులో ఇవే చక్కని పూల బాటలుగాను మల్లె ఊటలుగాను వేల ఊటలుగాను మీరు ఆరగించడానికి తగిన అవకాశం ఉంటారు.
1: ఇన్ ది ప్రెసెంట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ది వర్డ్స్ దట్ ఆర్ బీయింగ్ అటర్డ్ బై స్వామి ఆర్ ది ఐడియల్స్ దట్ ఆర్ బీయింగ్ పుట్ బిఫోర్ యూ బై స్వామి మే లుక్ వెరీ హార్ష్ they look like strokes which are being given to you in a very painful manner. But as time goes on, for your own future, you will see them that they lay the flowery path for attaining all our ideals.
0: మీ పైన అమితమైనటువంటి ప్రేమాదయాలు ఉండటం చేతనే మీ అభివృద్ధిని అమితంగా ఆశించే మీ ఉన్నత స్థితిని అమితంగా నేను ప్రేమించే మీ కీర్తి ప్రబోధం చేయడానికి నేను ఆనందంగా కూనుకున్నాను కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కానీ మిమ్మల్ని నిస్పృహలో చేర్చడానికి కానీ నేను ఏమాత్రం కూడా కూనుకోలేదు.
1: I have undertaken to tell you these things because I have infinite amount of prema for you. I have kindness towards you which has no limit. Having your own prosperity and your own well-being in my mind, I have undertaken to tell you these things. These things have not been told to you either to discourage you or to remove the amount of enthusiasm that is already in you.
0: అమితంగా ప్రేమించినటువంటి బిడ్డకు ఏదైనా రోగం ప్రాప్తించినప్పుడు ఆ తల్లి అమితమైనటువంటి యొక్క పత్యం కొడుము పెట్టడానికి కోరుకుంటుంది.
1: ఇఫ్ ఎ మదర్ లవ్స్ ఏ చైల్డ్ ఎక్సెసివ్లీ అండ్ ఇఫ్ దట్ చైల్డ్ ఇస్ అన్వెల్ ది సేమ్ మదర్ విల్ అండర్టేక్ టు గివ్ సచ్ స్ట్రిక్ట్ డైట్ టు ది చైల్డ్.
0: నిజముగా ఆ బిడ్డపైన అంత ప్రేమనే గాఢమైన ప్రేమనే లేకపోతే ఈ పత్యం అంత తీవ్రంగా పెట్టదు.
1: ఇఫ్ రియల్లీ The mother has not got such deep affection to the child. The mother will not put in such an amount of strictness into the diet to feed the child when the child is ill.
0: ఈ పద్యము లోపల ఏ కించిత్ తప్పినప్పటికీ నా బిడ్డకు ఏ ప్రమాదం వస్తుందో అని అమితమైనటువంటి ప్రేమతోని అమితమైనటువంటి కఠినమైనటువంటి ఒక పద్యం పెట్టింది.
1: Owing to the fear that any small deviation from the prescribed discipline in feeding the child may result in small illness to the child, it is because of the great fear arising out of intense devotion and affection to the child that the mother will take such a harsh path.
0: అదే విధముగాని మీరందరూ కూడాను తాయి మాతకు పరమ ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా ఉండటం చేతనే మీ యొక్క మనసు అనేటువంటి ఆరోగ్యము చెడిపోవటం చేతని దానికి ఈ కఠినమైనటువంటి పద్యము పెట్టి మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి కోరేటువంటి నిమిత్తంగా నేను ఈ విధమైన ప్రసంగం జరుపుతూ వచ్చాను.
1: I in the position of Sai Mata, of Mother Sai, for all of you who are the children for whom I have great affection, and because I realize that the health of your mind needs the strict treatment in order that the disease of mind may be removed, I have given you this harsh disciplinary track.
0: నాకు మీకు అవినాశాల సంబంధమైనటువంటిది ఆత్మరూపంగా ఉంటుందని నేను ఇప్పుడు బయట ఉన్నటువంటి వారందరికీ వెళ్ళి ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధం నేను చెప్పటం లేదు.
1: Between me and you, the connection is an inseparable connection. Because of this inseparable connection which exists through the Atma, I am preaching you these things. I do not go and preach similar things to people who are outside.
0: Kanuka, meeru itti uttamainatundi bhavamunu chittamunandu chestukoni sai hrudayanni hattukunnattuga nenu pravartinchandi.
1: Therefore, take these good ideas into your heart and feel that you are so to Mother Sai's heart and conduct yourself in that manner.
0: స్వామి ఏనాడు కూడా నువ్వు మిమ్మల్ని దూరం చేయడు, ఏనాడు కూడా నువ్వు నీ హృదయాన్ని వదిలి కొట్టకపోడు, కానీ అట్టి భావాన్ని కూడా మీరు మరింత శ్రద్ధా భక్తులతో కొంత అభివృద్ధి పరుచుకున్నప్పుడు మరింత సన్నిహితమైనటువంటి సంబంధము సాయికి మీకు ఏర్పడి సాయే మీరు మీరే సాయిగా రూపొందడానికి వీలవుతుంది.
1: స్వామి విల్ నెవర్ గో అవే టు ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ. స్వామి విల్ నెవర్ మేక్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ యువర్ హార్ట్. బట్ యూ మస్ట్ ఆల్సో డెవలప్ సచ్ అన్ ఐడియా ఇన్ యువర్ హార్ట్. By developing such an idea of closeness to Sai, you will become even closer, and Sai is you, and you are Sai.
0: Kanuka, ee pavitramainatundi margamulu prabodhinchu nimittamai bharatiya ratnamainatundi yokka dvaita vishishta dvaita advaitamainatundi margamulu ee Shankara Ramanuja Madhvacharya prabodhistu vacharu.
1: In order that these sacred ideas may be promoted in your mind, in our ancient culture, in Indian culture, in the three names Dvaita, Vishishta Dvaita and Advaita, the three great religious leaders, Shankara, Ramanuja and Madhva, have been preaching these things.
0: ఈ మూడు మూడు మార్గములుగా మూడు రూపములుగా మూడు పేర్లుగా విభజింపబడడానికి వీలవుతుందే కానీ దీనిని వేరు చేయడానికి మాత్రం వీలు కాదు. అనగా రెండింటి యొక్క అర్థము ఏకత్వంగా ఉన్నటువంటిది గమ్యము ఒక్కటే.
1: These three can only be three different names for three different hearts. It is not possible to separate the destination to which these three paths lead us. The destination or the ultimate objective is one and the same.
0: Adi oka dvaitamainatvante I am in the light. Anaga nenu swatantudu kaadu, nenu oka light lopana sikkunkoni unnanu, nenu light lo untunnanu, naalo kaadu light, nenu light lo unnanu ane kuntriki kinda taanu oka paraadhinaniga bhavinchukodani ee dvaitam.
1: This idea of dvaita or duality is expressed when you say, I am in the light. There is a feeling of duality. I am subordinate to the light. I am not independent. I am in the light. I and light are two things here and express the feeling of duality.
0: Kani kramakramena ayaka vidyani artham chestuntu vachetappiki, the light is in me. He light is in me. కనుక నాలోనే ఉంటుండే లైట్ తాను లైట్ ఒక్క యొక్క స్వరూపాన్ని పొందినాడు. కనుక ఇదే విశిష్టమైనటువంటి అర్థం ఇచ్చేది కనుక దీనికి విశిష్టాద్వైతము అన్నారు.
1: Gradually, as time goes on and as one understands this thing better and better, you begin to say, the light is in me, the light is in me. This implies that the light is in you. There is nothing separate from the light. The light and you are together in one body. This is something special. It is a qualified duality. This has been referred to as Vishishta Advaita.
0: Kramakramena atti anubhutulu mana yokka bhavamlo cherinappudu I am the light. I am the light.
1: when gradually again such experiences come into your own ideas, you come to the conclusion, I am the light.
0: Kanuka adi advaitam annaru. I am in the light anna, the light is in me anna, I am the light anna kudu. Okka ekatvaliki sarinchukunga idi rupodutundi.
1: To say, I am the light represents the non-dual being, the oneness. Whether you say, I am in the light, or you say, the light is in me, or you say, I am the light, it is the oneness, the non-dual feeling that exists here that should predominate.
0: అయితే సాయి ప్రబోధ ఈ మూడింటి కంటే విశిష్టమైనటువంటిదిగా
1: However, the teaching of Sai is something which is superior to all these three.
0: సముద్రమునకు అలలుండవు కానీ అలలు సముద్రము కాదు అనేటువంటి స్థితిని ప్రబోధించడమే సాయి యొక్క తత్వం.
1: The ocean has got tides, but the waves are not, they do not belong to the ocean. The ocean is not constituted, the ocean is constituted even if there are no waves. This is the aspect of tides.
0: అలలు లేకుండా కూడా సముద్రం ఉండవచ్చును కానీ సముద్రము లేకుండా మాత్రం అలలు ఉండడానికి వీలు కాదు.
1: Even if there are no waves, there can be the ocean. But without the ocean, there cannot be the waves.
0: కనుకనే జలము లేనటువంటి అలలు ఎక్కడైనా మనం చూడటానికి వీలవుతుందా?
1: Can we ever find waves when there is no water?
0: కనుక మనము సముద్రము అనేటువంటి యొక్క దైవత్వములు అంటే ఈ ఇన్ని రకములైనటువంటి మానవత్వం అనేటువంటి అలలు ముప్పొక్కుతూ వస్తుంటాయి.
1: It is from the ocean of divinity that all these small waves of human beings are coming.
0: కనుక సముద్రము నుంచి అలలు వేరు చేయలేనటువంటి యొక్క పరిస్థితి కింద భగవంతుడి నుంచి మానవుడు వేరు కాదు అనేటువంటి యొక్క తత్వాన్ని కూడా మనము కొంత గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ you cannot separate the wave water of the ocean, so also you cannot separate human beings who are tiny waves from the divine ocean is a feeling which you should have.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క సాగరము లోపల లేక మనో ఒక సామ్రాజ్యమునందు లేక మానసిక సరోవరమునందు కొన్ని రకములైనటువంటి మంచి చెడ్డలు అనేటువంటి భావం అనేటువంటి అలలు ఉప్పొంగుతూ వస్తుంటాయి.
1: Ocean of our heart, or you may say, in the vast expanse of our mind, in this infinite ocean, our ideas, our desires, they come like small ripples or waves.
0: కనుక ఈ అలలు మాత్రం మనం లక్ష్యంగా దుర్చక సముద్రము మాత్రమే ఆ యొక్క సరోవరమును మాత్రమే లక్ష్యంగా దుర్చుకున్నప్పుడు అలలు ఎన్ని వచ్చినప్పటికీ మనకి ఎక్కువ అవతారం కూడా గురి కావు.
1: We should not have these small ripples or waves in our mind. Neglecting these small ripples and waves, if only concentrate on this infinite ocean of the heart, then they won't give you any trouble.
0: Jivyatma swarupulara dinadinamunaku perigipoyeyatundi ee samasala yokka tattvanni manamu marinta jagrataga kanipettukoni kontha varaku deeniki ee vidhamante apakaranam gani kalapaka sadhyamainanta varaku deeni rakshinchi దీని ఇతర దేశాలకు కానీ ఇతర సమస్యలు ఎందుకు కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆదేశాలను అందించడానికి అయినటువంటి ప్రయత్నం కలిపినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యలు ఈ విధమైనటువంటి రీత్యా మనం సాధించినందుకు తగినటువంటి ఫలితాన్ని మనం అనుభవించుకోవడానికి వీలవుతుంది.
1: Divyatma Sarupa, our organizations are growing from day to day. They need to be looked after with great care. We have to see that we do not cause any harm to them. All our actions should be directed towards protecting them. In so doing, we will be able to spread the good ideas that are contained in them to other organizations, to other countries as well. It is only then that the Satisai organization would have achieved what they are intended to achieve.
0: పసిబిడ్డగా ఉన్నంత కాలము తల్లికంత శ్రమ ఉండదు. ఏదో పాలిచ్చి తొట్టెల్లో పండబెట్టినప్పుడు తాను వేసిన తర్వాత తిరిగి పాలుటము స్నానం చేయించడము ఇంత మాత్రమే తన యొక్క బాధ్యతగా ఉంటుంటాను. కానీ ఆ పిచ్చ పెరిగి పెరిగి పెరిగి లోపల వెలుపల పరిగెత్తడానికి ఏమైనా ప్రయత్నం చేసేటువంటి వయసు వచ్చినా అప్పుడు తల్లి చాలా తన బిడ్డంతా బిడ్డపై పెట్టుకోవచ్చు బాధ్యతగా ఉంటుంటాను.
1: When the child is very small and young, the mother is not worried too much about looking after the child. The mother will probably feed the child with milk and put it to sleep. When the child gets up again, perhaps it will give it another feed and put it back to sleep. But when the child grows and becomes older, begins to run in the house, begins to run out of the house, and begins to run inside the house, The mother gets greatly worried. She has more work to do. She has to look after the child every time because the child is growing, running inwards and outwards.
0: Kanuka, mana sastrigari samasthalu yokka samaveshamulu. Idi aaroju kavatam valla, idi aaru samvatsaramulo bittavantidiga untundi. ఇది కేవలము మరింత మనం జాగ్రత్తగా దీనిని కాపాడుకుంటేనే తప్ప, లేకపోతే ఏ బజారులకు వెళ్లి ఏ కారు కిందనో ఏ లారీ కిందనో ఏ బస్సు కిందనో పడే ప్రమాదానికి గురి అవుతుంది. కనుక మీరు ఈ బిడ్డని కాపాడుకోవడానికి తల్లులైనటువంటి ఈ సభ్యులందరూ కొడుకు తగినటువంటి జాగ్రత్త వహించాలని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని
1: విరమిస్తున్నాను. The 6-year-old child needs great care. The reason is that once it has learned to walk and run, this child may run out into your bazaar and it may get mixed up with the traffic. It may be killed by a car, or it may go under a lorry, or it may go under a bus. Those of you who are members of these organizations are like the mothers of this 6-year-old child. You have to take great care. I hope and I bless that you will be able to bestow the necessary care for protecting this 6-year-old child. After giving you this blessing, I will bring my discourse to a close.
0: I say, ee pasto karu lari anetundi anta kudunu yemani kudunu meeru kontha varaku yochinchukovali. Ive jealousy and ego. ఈ మూడింటికి ఇప్పుడు కాకుండా చూసుకోవాలి.
1: యు మే టు సమ్ ఎక్స్టెంట్ ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ బస్, లారీ ఆర్ కార్ అండర్ విచ్ వి ఆర్ లైక్లీ టు ఫాల్? దీస్ ఆర్ ది త్రీ థింగ్స్, ది జెలసీ, ది యాంగర్ అండ్ ఈగో. దీస్ త్రీ థింగ్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై యూ యాజ్ పాసిబుల్ యాక్సిడెంట్ అండ్ యూ షుడ్ టేక్ గ్రేట్ కేర్ అబౌట్ దెమ్.
0: ఈ మూడింటికి గురి కాకుండా ఈ సమస్యలు పెంచుకుంటారా? చక్కన నిపుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యముక్త నిర్మల స్వరూపమనేటువంటి స్వరూపంగా మన సమస్యను తీర్చిదిద్దడానికి ఏమాత్రము సందేహం ఉండదు.
1: If only you take great care to see that these organizations are not subject to these three, jealousy, anger and ego, there is no doubt whatsoever that our organizations will grow as pure, as radiating, all brilliant, as something which is powerful and which have no particular greed or no particular bad quality.

0: the one whose mind is not pure in this world, he will not be able to attain success in any effort that he may make. On the other hand, for one who has got a clean and pure heart, everything will become a success. These are the common rules that apply to our social life in this world.
1: Bahirmukham drishyati, bahirmukham pashyati drishyajata. Antarmukham pashyati ishtarupa. Madhye drata chatra maya hitishti. Ramadhi devam manasa svabhava. Prakriti drishyamai manam chusinappudu ప్రపంచమంతయు మనం సత్యమే గుర్తించి ఈ ప్రపంచం యొక్క అవస్థల నిమిత్తమై అనేక విధములైనటువంటి ఆరాధనకు మనం గురి అవుతాం. ఇది ఒక మనస్సు యొక్క తత్వం.
0: When we look at the world with material vision, we think that the entire world we see is all true. And it is normal that we form such a conception of the world when we have the material vision.
1: Antarmukham pashyati chittarupam. Mana yokka drishtini antarmukham anachinappudu andulo oka vidhamainatuvanti aatmanandam manu praptistuntadi. Aatmanandam dwara bahirmukhamainatuvanti yokka drishti kalpitamainatuvanti jagattunantai kuda mana manaki aanandamainatuvanti yokka aatmayogam lopala mana yokka jeevitanni sukhajeevitanga maarchukogalugutunnam. దీనిని అంతర్దృష్టి అని కూడా చెప్పబడుతుంది. ఇది మనసు యొక్క రెండవ భాగం.
0: ఇఫ్ వి కెన్ టర్న్ అవర్ విజన్ ఇన్వర్డ్ దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు సీ వాట్ ఇస్ కాల్డ్ ఆత్మ అండ్ డిరైవ్ ది ప్లెజర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఆత్మ. ఇఫ్ వి కెన్ టర్న్ అవర్ విజన్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ది ప్లెజర్ ఆఫ్ ఆత్మ దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు ఫర్గెట్ వాట్ యు హ్యావ్ సరౌండింగ్ యూ ఇన్ ది మెటీరియల్ వరల్డ్. By this process, it is possible for us to realize the happiness of Atma.
1: Antardrishti bahirdrishti ki madhyayandu maraka satya drishti anekadiki kuda untundi.
0: Between the inner vision and the external vision, there is also what may be called the dream vision.
1: Satya mundu manam chusinatuvanti drishyam antey kuda satyame ani aa satya kalamunaku matrame manam visheshinchatam kadu.
0: What we see in our dreams, we do think that that is also truth, but that truth is believed to be truth only for the period for which the dream lasts.
1: కానీ జాగ్రత్తకు వచ్చిన తర్వాత అది సప్రమని మనం అలక్ష్యం చేసి ఆ సప్రమ యొక్క అవస్థను కూడాను మనం అలక్ష్యం చేయడం కూడాను కద్దు.
0: The moment we wake up, it is quite natural that we neglect what we have seen in the dream. Not only do we neglect, we think that that is not true and we do not pay any importance to what we see in our dream.
1: జాగ్రత్తలో ఉన్నంత కాలము అనగా మనం నిద్రించేంత వరకు కూడా ఈ జాగ్రత్త సత్యమని, నిద్రించిన తర్వాత స్వప్నమందు ఆ స్వప్నమే సత్యమని మనం భావించుకోవటం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరం యొక్క అనుభవం.
0: During our waking state and till we go to sleep, whatever we see during the waking state, we regard it as truth. It is natural for every individual to have a feeling till he goes to sleep that what he sees in the waking state represents the truth.
1: Satramayandu jagratti yemaatram kudanu manam gurtinchadaniki veelu kaadu. Jagratiyandu satramayandu manamu kevalam visheshinchaga alakshyam cheyadam kudanu jarugutu untadi. కనుక ఇది జాగ్రత్త సత్యమా లేక స్వప్నం సత్యమా అని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్ రెండు కూడా ఒక రెండు డ్రీమ్లు కాకుండా మనం గుర్తుంచుకోవడం జరుగుతుంటాం. ఇదే మధ్య అవస్థ.
0: డ్యూరింగ్ ది డ్రీమింగ్ స్టేట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ కాన్షియస్నెస్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది వేకింగ్ స్టేట్. సో ఆల్సో డ్యూరింగ్ ది వేకింగ్ స్టేట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ ఎనీ కాగ్నైజెన్స్ ఆఫ్ వాట్ వి వుడ్ సీ ఇన్ ది డ్రీమింగ్ స్టేట్. To regard the dreaming state as untrue while we are awake and to regard the waking state as untrue while we are dreaming, this is a kind of intermediary position between the dream and the waking state. What we see during the dream is a night dream. What we see during the day is a day dream. Both of them are untrue and both are dreams.
1: Sri Sapranakulu గుర్తించడము మనది. జాగ్రత్త వ్యవస్థ ఎందు దీని యొక్క అవస్థలను గుర్తించడము మనది. కానీ ఈ రెండు కుడులు రెండు కాలము యొక్క సత్రులుగా మనం ఉండినప్పటికీ రెండు కాలము ఎందు సత్రులు ఎందు కూడా మనము సత్వరూపులుగా ఉంటుంటాం చేత ఆ సత్యము ఈ సత్యము రెండు కుడులు అసత్యము అయినప్పటికీ రెండింటి ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యమని మనము విశ్లేషించక తప్పదు.
0: While we regard what we see in the dream as untrue and as a dream, while we regard what we see in the day also as a dream and as untrue, it is necessary and you cannot escape from the fact that both in the day dream and in the night dream, there is some individual, yourself, who is recognizing these things and who is regarding them as untrue. That self, the Atma, is something which is only true between these untrue.
1: జాగ్రత్ సత్యమును విశ్లేషించి తన యొక్క సత్యమునే తాను గుర్తించుకోవటమే మానవుని యొక్క కర్తవ్యమైనటువంటి మనం గుర్తించుకున్నప్పుడే ఈ యొక్క అవస్థకు మనం గురి కాక ఆనందంలో మనము లగ్నం కాగలం.
0: To forget and dismiss what you see during the dream as untrue and also to forget and dismiss what you see during your waking state as also untrue and to recognize that the only truth is yourself that is common to both. This is an essential duty of yours and this is something which everyone has to exercise and recognize.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సూత్రాలను చరిత్రలను మనకు ప్రబోధించినటువంటి భారతీయ సంస్కృతి, ఇట్టి పవిత్రమైనటువంటి భారత సంస్కృతిని ఈనాడు మనం విస్మరించి కేవలం పాశ్చాత్య నాగరికత ఎందు మనం విశ్వసించి మన జీవితంలో వ్యర్థం గావించుకోవడానికి ప్రయత్నం చేయడం మానవత్వానికి విరుద్ధమైనటువంటి తత్వమని కూడా మనం గుర్తించవలసినటువంటి అవసరం.
0: ఇండియన్ కల్చర్ హస్ బీన్ క్యారెక్టరైజ్డ్ బై ది టీచర్ దట్ ఇట్ హస్ టాట్ అస్ సచ్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్ అండ్ దట్ బేసిక్ ట్రూత్. ఫర్ అస్ టుడే టు డిస్రిగార్డ్ ఇండియన్ కల్చర్ ఇట్ హస్ బీన్ ది బేసిక్ ఆఫ్ సచ్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్ and to turn our belief to Western culture is something which is causing us great harm to ourselves.
1: Pavitra Patsarupulara, Anati, Mana Prachina, Aumukkumalaku, Yunati, Durasalaku, Unnatvanti Gajyasamana Mana Gurtishukotamu, Atyavasaram.
0: Pavitra Patsarupulara, it is most essential that we should recognize the difference between the ancient greatness that we had enjoyed at one time and the present day misery into which we have landed ourselves.
1: నిజముగా ఈనాటి మన పరిస్థితిని గుర్తించుకున్నప్పుడు పర్వత స్థానం నుంచి కూడా ఏదో దిగుదారి పడినటువంటి వారి అవసరాలే గుర్తించుకోవడానికి వీలవుతా ఉంది.
0: Truly, if we can understand the level at which we are today, we will be able to recognize that we have fallen down to the depths in which we are today from the very heights of civilization.
1: భౌతికమునందు కాని, వైజ్ఞానికమునందు కాని, ధార్మికమునందు కాని, ఆధ్యాత్మికమునందు కాని, ఆర్థిక పరిస్థితులు ఎందు కాని ఆనాడి మన పరిస్థితులు ధర్మమాత్రం అనుసరించడం చేత అనేక రకమైన ఔన్నత్యములకు గురి అయి సుఖశాంతులకు ఆనవాళ్ళమై ఆనందమైనటువంటి జీవితానికి మనం నోచుకోగలిగాం ఆనాడు.
0: Because in the ancient days, whether it is in the material field or in the field of knowledge or in the field of ethics or morality, we have always followed the path of dharma. Because we followed the path of dharma in all these aspects of life, it was possible in those days for us to live at the heights of greatness, to have a peaceful life, to have a happy life. This was possible because we followed the path of dharma.
1: Sruti margamunu anusarinchi manam danini aneka rakamainatuvanti yokka ప్రేమతో దానిని స్వాగతించి సహనభావం మనం పెంచుకొని మానవుల యొక్క మధ్యన ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించుకొని అనేక రకమైనటువంటి అన్యోన్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాం ఆనాడు.
0: The past decadence and downfalls in the Sruti and in the Smriti were given great attention and our lives, we conducted them with great forbearance and with love between man and man. The relationship that should exist between man and man was the primary basis on which we had built our lives in those days.
1: You have to find something to say, Tara, Vikara, and it could be just tell me, Mara, what is that to be? Purpuna.
0: If we look at the situation today, we will find that we have taken the very powerful path.
1: Adhyatmika, Lavika, Vaidmanika, Dharmika, అనేక రకమైన ఆర్థిక పరిస్థితులు ఎందుకు ఈనాడు చాలా దురవస్థల పాలైపోవటానికి మనము Puryatuna.
0: In the spiritual field, as well as in the material field, as well as in the social field, today we are subjected to great distress.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: శాంతి కబుర్లు మనం చెబుతూ అశాంతిని బలపరిచేటువంటి యొక్క ప్రయత్నాన్ని బలపరుస్తూ మనము అనేక రకమైన ఆత్మ వంచకులుగా మనం తయారైపోతున్నాం.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ దట్ వి స్పీక్ ఆఫ్ పీస్ దట్ అవర్ యాక్షన్ డూ నాట్ షో ఎనీ డిజైర్ ఫర్ ప్రమోటింగ్ పీస్. వి సింప్లీ డిసీవ్ అవర్ సెల్ఫ్ అండ్ డిసీవ్ ది సెల్ఫ్ అండ్ వి అండర్టేక్ సచ్ టాస్క్ విచ్ ఆర్ క్వైట్ అగెన్స్ట్ పీస్.
1: మానవత్వములకు మొత్తమైనటువంటి త్యాగము, తీరము, సత్యము, నీతి, నిజాయితీలు మన యొక్క దీని ఎందు ఏమాత్రము కూడాను మత్తులు కూడాను కల్పించడానికి వీలు కానటువంటి పరిస్థితిగా మనం మారిపోయినాం.
0: దేర్ ఆర్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్. దీస్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ సాక్రిఫైస్ టు మొరాలిటీ అండ్ క్యారెక్టర్ టుడే ఇన్ మ్యాన్ ఈవెన్ as a specimen, even as a small example, we do not find sacrifice true morality and character.
1: ఆకారం మానవులుగా మనం గుర్తించడానికి వీలవుతున్నామే కాని సత్యమైనటువంటి మానవత్వాన్ని చేర్చుకునేటువంటి యొక్క సహజ స్వరూపులుగా మనం ఏమాత్రం కాదు తయారు కావటం లేదు.
0: In form, we appear as a human being, but in truth, the human qualities have all disappeared from man.
1: The proper study of mankind is man. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వములో శూన్యమై ఉంటున్నాయి.
0: The proper study of mankind is man. In the thought which man exhibits, and in the word which man utters, and in the deed which man performs, thought, word and deed, in man we do not find any coordination between his thought, the word which he utters, and the actions which he performs.
1: ఇట్టి పరిస్థితి ఎందు అనేక శతాబ్దముల నుంచి ఇప్పుడు ఆర్జించినటువంటి భారతీయ సంస్కృతిని దగ్గరను మనం ఈనాడు నిలబెట్టడానికి ప్రతి భారతీయుడు కూడా సంసిద్ధంగా ఉంటుందని కోరుకోవాలి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ది ట్రెడిషన్ దట్ వీ హ్యావ్ అక్వైర్డ్ యాజ్ ఇండియన్ ట్రెడిషన్ ఫర్ ఫ్రమ్ టైమ్ ఇన్ మెమోరియల్ ఫర్ ద సెంచురీస్ పాస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ మేక్ ది డిటర్మినేషన్ టు రివైవ్ దీస్ ట్రెడిషన్స్ అండ్ టు సబ్స్టాన్షియేట్ దెమ్.
1: అనాది విషయంలో ధైర్య ధైర్య పరాక్రమ తపశక్తిని దారబోసి ఏ ధర్మములకు వారు త్యాగం చేసిరో ప్రాణ మన ధర్మములు కూడా త్యాగం చేసిరో అట్టి ధర్మములే మన సనాతన ధర్మమని కూడా పిలువబడుతూ వచ్చింది.
0: అవర్ ఏన్షియంట్ రిషీస్ దే హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ యూజ్ ఆల్ దర్ కరేజ్, దే హ్యావ్ యూజ్ ఆల్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ విత్ ద వ్యూ టు ఎస్టాబ్లిష్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కర్మ. Such principles of dharma which had been established by them at the sacrifice of all their courage and all their physical capabilities, such dharma has come to be known as sanatana dharma.
1: Sanatana anaga shashvatamainatuvanti anaga nityamainatuvanti.
0: The word sanatana means eternal, permanent, unchanging.
1: Atti nitya satya nirmalamainatuvanti dharmamulakai manam praapuladaka అసత్య అన్యాయ అక్రమ అనాచార అసత్యం ఒక అవినీతి మార్గంలో ప్రబోధించేటువంటి యొక్క ఈ యొక్క ధర్మములకై మన జీవితాన్ని త్యాగం చేయటం ఇది మానవత్వాన్ని చర్య అనేటువంటి కానీ కూడా గుర్తించాలి.
0: సనాతన ధర్మ విచ్ హెస్ బిన్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ విచ్ రిప్రజెంట్స్ ట్రూ విచ్ ఇస్ ఎటర్నల్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ అన్చేంజింగ్ విదౌట్ అవర్ హ్యావింగ్ టు ట్రై అండ్ అక్వైర్ సచ్ సనాతన ధర్మ గివింగ్ ఇట్ అప్ and looking after the dharma which today has become untrue, which is changing and which has no permanent character, this is not the quality of a good human being.
1: అపవిత్రమైనటువంటి గుణములు ఈనాడు లోకంలో కళయకాండము కలుస్తున్నటువంటి యొక్క స్థితి మీకు తెలిసినటువంటిది.
0: It is a situation which all of you know that unsacred qualities are coming to the surface and are acquiring importance today in the life of the country.
1: ఎక్కడ చూసినప్పుడు అశాంతి అన్న కల్లోలములు కూడా మానవత్వాన్ని భ్రమింపజేసేటువంటి యొక్క అవస్థలు కూడా తాండవ మారుతూ ఉన్నాయి.
0: వేర్ ఎవర్ యూ మే గో అండ్ సీ వాట్ యు నోటీస్ ఇస్ ల్యాక్ ఆఫ్ పీస్, వాట్ యు నోటీస్ ఇస్ కన్ఫ్యూజన్. ఆల్ దట్ యు సీ ఇస్ సంథింగ్ విచ్ క్రియేట్ కన్ఫ్యూజన్ అండ్ రిమూవ్ పీస్ ఫ్రమ్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: అన్ని రంగముల కూడా ఎందుకూడను ఒక విధమైనటువంటి అనుమాన ఆస్పదములు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: In every field of activity, you find suspicion growing to enormous ranges.
1: Manavudu tanu taanu kodunu nammayinchi paristhiga maaripothunnaru.
0: Man has so much changed that he has no belief, he has no confidence in himself.
1: తనయొక్క ఆత్మ విశ్వాసమే లేనప్పుడు ఆత్మానందం ఏ రీతిగా వారికి లభిస్తుందో అర్థం కావటం లేదు.
0: ఇఫ్ హీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ ఈస్ హీ గోయింగ్ టు అక్వైర్ హ్యాపీనెస్ టు హిమ్సెల్ఫ్.
1: ఆత్మానందమే లేనప్పుడు తాను త్యాగానికి ఏ రీతిగా కూరుకుంటారో మనం అర్థం కావటం లేదు.
0: ఇఫ్ హీ హ్యాస్ నో హ్యాపీనెస్ ఫర్ హిమ్సెల్ఫ్, హౌ ఈస్ హీ గోయింగ్ టు అండర్టేక్ ఎనీ సాక్రిఫైస్.
1: ఏ విధంగా త్యాగం చేయడో అప్పుడు ఆనందం అనేటువంటి దానికి తాను నోచుకోలేదు. ఆ ఆనందమే మోక్షము. కనుకనే మొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెండవది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మూడవది సెల్ఫ్ సాక్రిఫైస్, నాలుగవది సెల్ఫ్ రియలైజేషన్. కనుక సెల్ఫ్ రియలైజేషన్ అంతా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఫస్ట్ థింగ్ యు కమ్స్ దట్ వర్డ్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆఫ్టర్ గెటింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్ కెన్ గెట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆఫ్టర్ గెటింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వన్ కెన్ అండర్టేక్ సెల్ఫ్ సాక్రిఫైస్. If one undertakes self-sacrifice, one can have self-realization. Therefore, for you to get happiness through self-realization, the first thing which you should have as the basis is confidence in oneself.
1: Kanuka mottamota tanantana nammadaniki prayatnam cheyadaniki munukovali manavudu.
0: Man must make the very first attempt to have some trust and confidence in himself.
1: Yenaru adhyatmika rangamlandu kuda itti anumana aatmalaku gurigayi మానవుడు అనేక రకమైనటువంటి యొక్క సందిగ్ధావస్థ లోపల జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
0: టుడే ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్ యాజ్ వెల్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మ్యాన్ ఈస్ థ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కన్ఫ్యూజన్ అండ్ హీ హ్యాస్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ డౌట్.
1: భగవంతుడు విజ్ఞాన భాస్కరుడు అని భగవంతుడికి ఒక పేరు.
0: గాడ్ ఈస్ నోన్ యాజ్ వన్ హూ రేడియేట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: అతను ఆత్మస్వరూపుడైపోయిన మరొక పేరు.
0: There is also another name for God, and He is the embodiment of the Atma.
1: Atanu sarvavyapi anetundi atani yokka sthanam.
0: He is also known as one who is omnipresent.
1: Bhagavantuniki itti perulato kodinatundi vaadu ayinappudu aneka mandi ivaadu vidyanavantudu anetundi peru pettukunnaku guri anetundi vyaktulu kodanu bhagavantudu anetundi vaadu unnada leda anetundi anumanamulaku vaaru kontha guri ayipothunnaru.
0: God, who is omnipresent, who radiates knowledge and wisdom, and who is the embodiment of Atma. While this is so, today people who claim to have expert knowledge and wisdom, such people themselves raise doubts whether God exists or not.
1: Antattva vaari yokka krutyamulu kaani vaari yokka vaadamulu kaani maatam ledu. Okavela bhagavantude undena అటువంటి భగవంతుడికి మా యొక్క మనసులో స్థానం లేదని కూడా నువ్వు వాదించడానికి కోరుకుంటున్నారు.
0: దే డూ నాట్ స్టాప్ దర్ ఆర్గ్యుమెంట్ అట్ దట్ పాయింట్. దే ఈవెన్ గో ఫర్దర్ విత్ దర్ ఆర్గ్యుమెంట్ అండ్ సే ఈవెన్ ఇఫ్ దేర్ బి ఎ గాడ్, సచ్ గాడ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ థింకింగ్ అండ్ ఇన్ అవర్ మైండ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి అని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
0: ఇట్ ఇస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ సచ్ డౌట్.
1: భగవంతుడు విజ్ఞాన భాస్కరుడు అనేటువంటి పేరుతో కూడినటువంటి వారు కనుక అటువంటి వారికి నా యొక్క మనసులో స్థానం లేదని చెప్తాం చేత అతనిలో విజ్ఞానం శూన్యుడు అనేటువంటి తనకు తానే చెప్పుకుంటున్నారు.
0: హావింగ్ అండర్స్టూడ్ గాడ్ యాజ్ వన్ హూ రేడియేట్స్ విజ్డమ్, హూ ఇస్ రిప్రజెంట్ విజ్డమ్, అండ్ ఎనీ వన్ సేస్ దట్ సచ్ గాడ్ హాజ్ నో ప్లేస్ ఇన్ హిజ్ ఓన్ మైండ్, ఇట్ సింప్లీ మీన్స్ that he is proclaiming that there is no place for wisdom in his own mind.
1: అతను విజ్ఞాని ఏ రీతిగా కాదరడు?
0: How can one who proclaims that there is no place for wisdom in his own mind, can himself be a wise man?
1: ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడికి తన యొక్క మనసులో స్థానం లేదంటే తనకు తాను వేడిని తాను వాదించుకోవడమే జరుగుతూ ఉంటుంది.
0: If he argues that God, who is the embodiment of Atma, has no place in his own mind, it simply means he is arguing that he himself does not exist.
1: నాకు నాలుగు లేదని వాదించేటువంటి వారి మూర్ఖత్వంగా ఉంటుండాలి, నేను గొడ్డురాని ఇద్దరు అని వాదించేటువంటి మూర్ఖత్వంగా ఉంటుండాలి ఇలాంటి యొక్క వాదన.
0: Such an argument is analogous to an argument of a person who is idiotic enough to continue to argue and say that he has no tongue. Or if a person goes on arguing that he has been born to a woman who is barren by nature, if he continues to argue that he is the son of a barren woman, the argument is as idiotic as one who keeps on arguing that there is no place in himself our God who is the embodiment of wisdom.
1: ఇలాంటి వారు మేము విజ్ఞానవంతులమని చెప్పుకోకపోవడం ఇప్పుడు
0: చేస్తాం. Who call themselves knowledgeable persons is something which is a shameful situation.
1: కనుక భగవంతుడు విజ్ఞాన భక్తుడు కనుక విజ్ఞానమే మన యొక్క దైవ స్వరూపం, ఆత్మతత్వమే మన యొక్క దైవ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యాము. అటువంటి భగవంతుడికి నా ఉదయంలో చూడనే తెలుసుకున్నాం, కేవలం తనకు తాను ధిక్కరించుకోవటమే జరుగుతుంటాడు కానీ శరీరానికి వాదన కాలేదని ఇప్పుడు మీరు గుర్తించాలి.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్. గాడ్ రేడియేట్స్ నాలెడ్జ్. ఇఫ్ ఎనీ వన్ ఆర్గ్యూ ద గాడ్ హూ ఇస్ ఆమ్నిప్రెజెంట్, ద గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్, అండ్ ఇఫ్ యూ సే ఇఫ్ వన్ సేస్ దట్ ఫర్ సచ్ ద పర్సన్ దేర్ నో ప్లేస్ ఇన్ హిస్ మైండ్, యూ విల్ హ్యావ్ టు కన్క్లూడ్ that this individual is simply following a line of argument by which he denies his own existence.
1: Mana pavitramainatvanti vedamani yandu prajnanam brahma, ayamatma brahma, aham brahmasmi, that is from ati anetvanti mahavakyalu untunnayi.
0: In our sacred Veda there are these great sayings who say prajnanam brahma, ayamatma brahma, satmam ati. These are the great sayings which are contained in our sacred Vedas.
1: మనము ఏ ప్రజ్ఞ వల్ల మనం చూడగలుగుతున్నాము, ఏ ప్రజ్ఞ ఆధారం చేత మనం వినగలుగుతున్నాము, ఏ ప్రజ్ఞ యొక్క ఆధారం చేత మన జీవితాన్ని జరుపుకోగలుగుతున్నాము, అట్టి ప్రజ్ఞనే భగవంతుడు. కనుకనే అట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు మానవుడు కనుకనే అట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వాడి హృదయం నుండి భగవంతుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు అనేటువంటిది మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ప్రజ్ఞానం బ్రహ్మ వాట్ మీ ఎంప్లాయీ that power with which we are able to see things, that power with which we are able to hear things, that power with the help of which we are able to carry on our life, that power is God. And therefore, when man is able to see, is able to hear, and is able to carry on his life, all the power which enables him to do this is God himself.
1: భగవంతుని బయట బయట వెతకటమనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క అజ్ఞాని యొక్క లక్షణం.
0: It's the common mistake which ignorant people generally commit, wherein they look for and search for God outside.
1: Bhagavantudu baita sthanamlo ledu, Bhagavantudu tana hrudaya sthanamlo untunnadu.
0: God is not somewhere external to you. God is resident in one's own heart.
1: Deho devalaya prakto jivo deva sanatanaha. Dekhini aayaka devuni yokka devalayam.
0: The human body is the temple of God. Jiva is the God who resides in this temple.
1: అట్టి దేహం నుండే భగవంతుని వెతడానికి తగినటువంటి ప్రయత్నం చేసేటువంటి వారే ఉత్తమ మార్గాన్ని అవలంబించేటువంటి వారు అవుతారు.
0: వన్ హూ సీక్స్ గాడ్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ, ఇన్ ది టెంపుల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, దట్ పర్సన్ విల్ బి ఫాలోయింగ్ ది రైట్ పాత్.
1: తనలో ఉన్నటువంటి భగవంతుని విశ్వసించక బయట ప్రదేశం నుండి మాత్రమే భగవంతుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయటం ఇది చాలా మూర్ఖత్వంగా ఉంటుంటాయి.
0: Not to believe and not to try and look at the God who is residing within oneself, and yet to try and find God external to him, this is a very foolish attempt.
1: Sadhuke payasam tyaktva anna, anaga mana grahamlo chesinatvanti yokka aneka panchabaccha paramandamunu jagginchi baita bazaarlo bichchamittukuneetvanti vaadu maha moorkhuduga untunnattuga మన ఉదయ స్థానం నుండి ఉన్నటువంటి యొక్క తరపతరము వంటి యొక్క భగవంతుని మనం విశ్వసించక బయట ప్రదేశంలో మనం భగవంతుడికి వెతకడానికి ప్రయత్నం చేసుకోవటం ఇది అతిథిగానే గుర్తించడానికి వీలవుతుందా.
0: యూ కెన్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వెన్ వన్ రిజెక్ట్ ఆల్ ది స్వీట్స్ విచ్ వన్ కెన్ మేక్ ఇన్ వన్ ఓన్ హౌస్ అండ్ గో అవుట్ ఇన్ టు ది మార్కెట్ అండ్ ట్రై టు బెగ్ ద స్వీట్ అవుట్ సైడ్ ఇన్ ది మార్కెట్. హౌ ఫూలిష్ సచ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ for one who does not try and find God within one's own heart, but goes on and looking for him outside, external to one's own heart. Such foolishness is comparable to this individual who goes and begs for sweets outside, while in his own home he has prepared all the different kinds of sweets.
1: కనుక మన హృదయ స్థానం నుండి అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకుని అతి ప్రకాశవంతమైనటువంటి ప్రజ్ఞా స్వరూపుని మనం దర్శించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్ బై విచ్ వన్ డెవలప్స్ ఇన్నర్ విజన్, లుక్స్ ఇన్ సైడ్ వన్ ఓన్ హార్ట్ అండ్ ట్రై అండ్ లుక్ ఎట్ దిస్ ఇఫల్జెంట్ సెల్ఫ్ God who is residing within one's own heart.
1: మనకు భగవంతుడు అవసరం లేదని చెప్పుకోవటంలో ఏమాత్రం అర్థం లేనిటువంటి యొక్క వ్యక్తిత్వం.
0: ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ ఎక్స్ప్రెషన్ టు సే దట్ వీ హావ్ నో నీడ్ ఫర్ గాడ్.
1: భగవంతుడే లేకపోతే మన బ్రతికే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో గాడ్ అవర్ లైఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: హిరణ్యకశిపుడైనటువంటి వాడు నేనే భగవంతుడు ఇంకొక వేరే భగవంతుడు లేదని చెప్పింది అనేక రకములుగా పరిశోధన చేసినటువంటి వాడు కరెక్ట్ కనపడే తనకుడు భగవంతుడు కావాల్సి వచ్చినాడు. కనుక ఈనాడు జగత్తులో ఉన్నటువంటి వాడు హిరణ్యకశిపుని కంటే పెద్దవాడు కాదు అని కూడా గుర్తించుకోవాలి.
0: యు నో ది స్టోరీ ఆఫ్ హిరణ్యకశిప, హు ప్రొక్లైమ్డ్ హింసెల్ఫ్ యాజ్ గాడ్ అండ్ హు వెంట్ ఆన్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ బిసైడ్స్ హింసెల్ఫ్. హి సేడ్ ఆల్ ద థింగ్స్ అండ్ అల్టిమేట్లీ హి హాడ్ టు ఎండ్ అప్ హిస్ లైఫ్ by recognizing this as a falsehood and by realizing the existence of God. Today, people who proclaim that there is no need for God are certainly not more eminent or more capable than Hiranyakashipu.
1: Kanuka, atti naastikudiga unnatuvanti yokka Hiranyakashipuniki, Hiranyakashipuniki avasaramainappudu meeku matram avasaram leda. Kanuka prati manavudu kuda ee naatikainappudu Bhagavantudu atyavasaramga untuntadu.
0: If God became a necessity to such disbelievers like Hiranyakashipu and Hiranyaksha, don't you think to you the day will come when God will be necessary? It is absolutely to be accepted that for everyone, someday or other, there will be need for God.
1: In our lokamulo, manikyalu gani, vachanalu gani, manaku vetakala chikkala anukunnappudu, chettalokulu manam manikyalu vetakala cheedu kaadu.
0: Today, if someone wants to find some precious stones or diamonds, one cannot go and look for precious stones and diamonds on the top of trees.
1: Manaku ee manikyalu chikkalantunnappudu mattilone vetakali kaani maranlo chikkadaniki veelu kaadu.
0: If you want to find precious stones or diamonds, you have to search for them in the bowels of the earth, in the dust. You cannot find them on the tree.
1: Adhe vidhamugane prajnana vidyana vidyanam anetundi manikyamunu ee mrugamainatundi deshamundi mana lekkavastundi kaani ee chinnamainatundi yokka tattavulo manaku ye maatram undu.
0: In the same manner, precious things like knowledge, like wisdom, and such precious qualities can only be found in this body, the body which after all is just made up of dust. You cannot find such precious things as knowledge outside in this unbelievable, untrue world. You have to recognize the truth that you can only find the truth in this human body which is made up of dust.
1: Mana dekhamu kevalam arakshana chesukodaniki konukogoddu. Ee dekham anetundi manaku aneka rakamainti mochaniki maatram chupichetundi oka sadhana shakti.
0: You should never neglect the human body. The human body is intended to show you the path along which you have to travel in order that you may ultimately realize the truth.
1: Dekhame lekapothe dekhini manam chesukolemu.
0: If there is no body, you cannot understand the one who resides in the human body.
1: దేహే లేకపోతే దేహాన్ని మనం లక్ష్యం చేయం.
0: If there is not the divinity that resides in the human body, then you would not care for the human body.
1: దేహి ఉండటం చేతనే దీనికి దేహము అని పేరు.
0: Because divinity is residing in the body is called the deha.
1: శరీరి అనేటువంటి వాడు ఉండటం చేతనే దీనికి శరీరము అని పేరు.
0: Because there is someone who is residing in the sarira, who is called the sariri, this is called the sarira.
1: Devude lekapothe kshetram anetundi peru kodano aa yokka gramamuku raadu.
0: If there is not the residing deity, then you would not give the name kshetra to the place where the deity is residing.
1: Ippu kaapi oka kshetram, prayaga oka kshetram, inka tirupati oka kshetram, ilanti vanta kodano endukosam kshetram ani పవిత్రమైనటువంటి దైవత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి యొక్క తీర్థరాజం అనేటువంటిది అక్కడ ప్రవహించడం చేత, ప్రకాశించడం చేత ఆ గ్రామములకు క్షేత్రము అనేటువంటి శాస్త్రక నామం వచ్చింది.
0: దేర్ ఆర్ వేరియస్ పిల్గ్రిమ్ సెంటర్. బనారస్ ఇస్ ఎ పిల్గ్రిమ్ సెంటర్, ప్రయాగ్ ఇస్ ఎ పిల్గ్రిమ్ సెంటర్, తిరుపతి ఇస్ ఎ పిల్గ్రిమ్ సెంటర్. వి కాల్ దమ్ క్షేత్ర బికాస్ డివినిటీ ఈస్ రిసైడింగ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ ఇన్ దీస్ పిల్గ్రిమ్ సెంటర్స్. వి కాల్ దమ్ డివైన్ ప్లేసెస్ బికాస్ డివినిటీ ఈస్ రిసైడింగ్ దేర్.
1: కాశీలో విశ్వేశ్వరుడే లేకపోతే కాశీ క్షేత్రం అనేటువంటి పేరే రాదు.
0: ఇఫ్ విశ్వేశ్వర ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ కాశీ, వి వుడ్ నాట్ హావ్ కాల్డ్ కాశీ క్షేత్ర.
1: అదే విధంగానే ఇందులోపల దేహి అనేటువంటి వాడు లేకపోతే ఈ దేహము అనేటువంటి పేరే లేదు.
0: Similarly, our body has got the name Deha because the divinity is residing in this Deha.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి దేవుడు తగినటువంటి ఈ యొక్క దేవాలయమైనటువంటి ఈ దేహమును మనం అతి జాగ్రత్తగా సక్రమమైనటువంటి కార్యము ఎందు పవిత్రమైనటువంటి ప్రవర్తన ఎందు దీన్ని ప్రవేశించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: అవర్ బాడీ ఈజ్ సేక్రెడ్, సేక్రెడ్ డివినిటీ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ బాడీ. దేర్ఫోర్ ఇట్ ఫాలోస్ దట్ యు షుడ్ టేక్ ఆల్ కేర్ అబౌట్ ది బాడీ అండ్ పుట్ ఇట్ టు సచ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ నాట్ అన్సేక్రెడ్.
1: ఈ దేహం యొక్క వాసన నిమిత్తమై మనం అనేక రకమైన తప్పు మార్గములను ప్రవేశించి తద్వారా దేహిని కూడా మనం దూరం చేసుకునేటువంటి దానికి కోరుకోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ దిస్ బాడీ వీ షుడ్ నాట్ టేక్ రాంగ్ పాత్ అండ్ వైల్ టేకింగ్ రాంగ్ పాత్ మేయర్లీ టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ దిస్ బాడీ వీ విల్ బి మేకింగ్ డిస్టెన్స్ ది డివైన్ రెసిడెంట్ ఇన్ దిస్ బాడీ.
1: ఏ పనిముట్లు ఏ నిమిత్తమే సృష్టించినాయో సృష్టింపబడినాయో ఆ యొక్క పనిముట్లు ఆ యొక్క కార్యములు ఏంటే తాను పాల్గొనటేట అవి పవిత్రమైపోతుంటాయి.
0: ది వేరియస్ కైండ్స్ ఆఫ్ టూల్స్ విచ్ హావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ దోస్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది టాస్క్ ఫర్ విచ్ దే హావ్ బీన్ క్రియేటెడ్ దోస్ టూల్స్ విల్ దెన్ బికమ్ సేక్రెడ్.
1: మరి మనుష్యానాం కారణం బద్ధం వచ్చేవు దీనిని ఉపయోగపెట్టేటువంటి విధానము లోపల మనస్సు ప్రధానమైన స్థానాన్ని అలంకరించి ఉంటాయి.
0: Mind alone is responsible for man's bondage as well as for man's liberation. Therefore, in using man's body, mind has got a very important place.
1: మనం ఇంటి లోపల ఒక కట్టి మనం పెట్టుకుని ఉంటున్నాం అనగా ఏదైనా కూరగాయలు తరుపుకోవడం కోసము లేక ఒక విధమైనటువంటి యొక్క పండు తరుపుకోవడం కోసము ఒక నైఫ్ మన దగ్గర పెట్టుకున్నాం.
0: We have a knife in our house. For either for cutting vegetables or for some specific purpose, we have a knife in our house.
1: ఈ knife ను మనం సరైనటువంటి మార్గంలో ఉపయోగపెట్టినప్పుడు అది చాలా ఉపకారిగా ఉంటుంటాయి, చాలా ఫ్రెండ్స్ గా మనకు అనుభవించడానికి ఫీల్ అవుతుంటాయి. దానిని మనం కోపం వచ్చినప్పుడు దానితో ఎవరైనా కొరికి అపకారం చేయడానికి కూడా వీలవుతుంటాయి.
0: When we use this knife for a useful purpose, then the knife is very friendly to you and you get benefit out of this knife. But if you are angry and when you are angry, you use this knife for hurting someone else or for killing someone else, then with the same knife, you will be achieving something which is very wrong.
1: నాయకు ఒక్కటే అయినప్పటికీ అంతకుడు అనేటువంటి చెడ్డ పేరు కానీ ఉపకారి అనేటువంటి యొక్క మంచి పేరు కానీ తన యొక్క ప్రవర్తనే కారణమైపోతున్నాయి.
0: The tool, knife, is one and the same. But for the individual who wields this knife, whether he gets the name of a killer or whether he gets the name of a useful person, the responsibility does not lie on the knife, but it is the individual's action that brings him the name of a killer or a useful individual. In the same manner, as in this analogy, our body is like a knife.
1: Paropakara samhitam sharira. ఈ శరీరము పరోపకార నిమిత్తమై ఉద్భవించినటువంటి కనుక దీనిని సత్కర్మ సదాలోచన సత్ప్రవర్తన సత్చింతన అనేటువంటి దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇతను చాలా పవిత్రమైనటువంటి వాడిగా కూడాను మహనీయుడిగా కూడాను మానవత్వమైనటువంటి దివ్యత్వాన్ని విక్షిప్పజేసేటువంటి వాడిగా కూడాను అతనికి సాక్షక నామం వస్తుంది.
0: దిస్ బాడీ ఈజ్ ఇంటెండెడ్ టు డూ గుడ్ టు అదర్స్. దేర్ఫోర్ ది బాడీ హ్యాస్ టు బి ఎ టూల్ బై విచ్ యూ కెన్ డూ గుడ్ టు అదర్స్. In order that you may use this tool properly, one has to indulge in good quality, one has to indulge in good company, one has to indulge in good thought. Therefore, if one indulges in good company, in good thought and good actions, then he gets the name that he is a useful person to others.
1: అట్టు కాకుండా స్వచ్ఛంగా దుష్ప్రవర్తన దురాలోచనతో ఈ యొక్క దేహాన్ని అందరికీ కొంత బాధను కలిగించేటువంటి ప్రవర్తనలో ఈ దేహాన్ని ఉపయోగపెట్టడం చేత ఇతను ఒక మూర్ఖుడని కానీ లేక ఇతను ఒక దుర్మార్గుడని కానీ కొంత చెప్పరానేటువంటి పేర్లతో అతని యొక్క హీనమైన స్థితిని అందుకుంటాడు.
0: ఆన్ ది కాంట్రరీ, ఇఫ్ ఎన్ ఇండివిజువల్ యూజెస్ హిస్ బాడీ అండ్ ఇండల్జెస్ ఇన్ బ్యాడ్ కంపెనీ ఇన్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్, హి విల్ బి కాజింగ్ హర్ట్ అండ్ హార్మ్ టు అదర్స్ and he will acquire a name which is a bad name. People will call him that he is simply a wicked person and he is causing harm to others.
1: Manavattam, Danavattam, Daivattam. Ee moonu tattvalu kuda oka manushyatvaniki kuda prasthistunnayi.
0: Human nature, demoniac nature and divine nature. All these three names are used in describing a human being.
1: Evaru upakaram chesaro, evaru manchiga untunnaro, వారిని సూచించేటువంటి వారు దానవులు అని. ఎవరు ఇద్దరిని ప్రేమించారో ఆ ప్రేమించేటువంటి వారిని ద్వేషించడం అనేటువంటిది దానవత్వం.
0: వన్ హూ డస్ గుడ్, వన్ హూ డస్ హెల్ప్, ఇఫ్ సచ్ ఎ పర్సన్ ఇస్ హేటెడ్ అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ బ్యాడ్ టర్మ్స్, ది వన్ హూ డిస్క్రైబ్డ్ ఎ గుడ్ మ్యాన్ ఇన్ బ్యాడ్ టర్మ్స్ హీ విల్ బి కాల్డ్ ఎ డెమన్.
1: ఎవరు ప్రేమిస్తున్నారో అతన్ని ప్రేమించేటువంటి వారు మానవుడు.
0: One who loves, and if one does not return that prema, then he will be called a demon. But if one who loves, and if one returns that prema, then he will be called a human being.
1: Yavaru dveshistunnaro varine prenichetunte varu bhavu.
0: If one hates you, and in return you show prema to him, then your nature is divine nature.
1: Prenichetunte varitne dveshinchadam anedi dhanavattam. Prenichetunte varini prenichetunte varu manavattam. ద్వేషించినటువంటి వారిని కూడా నువ్వు ప్రేమించడం దైవత్వం.
0: సో హేట్రెడ్ టు వన్ హూ గివ్స్ యూ ప్రేమ, దట్ ఇస్ కాల్డ్ డెమోనియక్ నేచర్. టు రిటర్న్ ప్రేమ ఫర్ ప్రేమ, దట్ ఇస్ హ్యూమన్ నేచర్. టు రిటర్న్ ప్రేమ ఫర్ హేట్రెడ్, దట్ ఇస్ డివైన్ నేచర్.
1: కనుక ఈ మూడు యొక్క పరిస్థితుల్లో మనం ఏ స్థానంలో ఉంటున్నామో ఎవరికి వారు యోచించుకొని మార్పు చేసుకోవచ్చు.
0: ఇన్ దీస్ త్రీ సిచ్యువేషన్ వెదర్ వన్ ఇస్ రిటర్నింగ్ హేట్రెడ్ టు ప్రేమ, or returning prema to prema, or returning prema even to hatred, in what situation is each individual, one can analyze for oneself and one can ascribe marks to oneself by his own analysis of his conduct.
1: Kanuka aakaranni maatrame meeru gurtinchi manavulani maatrame meeru cheppukovadam ye maatram arhata kaadu. మన యొక్క ప్రవర్తనను మన యొక్క భావనను గుర్తించుకొని మన మానవులని చెప్పుకునేటువంటి యొక్క అధికారానికి మనం పూర్తి పూనుకోవాలి.
0: ఇట్ ఇస్ నాట్ రైట్ to attach importance only to the form and call one a human being. Before you judge one as a human being, one has to give some attention to his conduct and to his thought, and it is only then by assessing his nature that you can call him a human being.
1: ఆకుపచ్చ పక్షులన్ని చిరుతలవలె పలుకున.
0: Do all green birds utter sounds like parrots?
1: పుష్పముపై పారాయడు పురుగులు కుండగలవున.
0: Do all worms which move on flowers, will they all become bees?
1: Puli chermamu kattinatti gaadidata puliyaguna.
0: If you simply cover a donkey with the skin of a lion, will it become a lion?
1: Yenu ganta balichinna pandu yenu avutaya.
0: If a pig simply becomes as fat as an elephant, will the pig become an elephant?
1: కనుక మనం ఆకారంలో మానవుడిగా ఉంటున్నంత మాత్రం మనం మానవులం కాదు. మానవత్వం అనేటువంటి గుణములో మనం ఏనాడు ప్రవర్తిస్తామో ఆనాడే మనం మానవత్వానికి ఒక
0: సాధన. వన్ డస్ నాట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్. వన్ బికమ్స్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ వెన్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ ఇన్ హిస్ థాట్ హీ టేక్ వాట్ ఈస్ అప్రోప్రియేట్ ఎ హ్యూమన్ బీయింగ్, దెన్ అలోన్ హీ కెన్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: చింత స్థితి ఈ రెండింటి యొక్క సమన్వయంలో కూడా మనం కొంతవరకు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం.
0: ఇన్ యువర్ థాట్ అండ్ ఇన్ యువర్ వరీ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ దేర్ షుడ్ బి అన్ అమౌంట్ ఆఫ్ రికన్సిలియేషన్.
1: ఒక ఫైర్ అగ్ని ఎక్కడైనా మన యొక్క దేహానికి తగిలితే ఎక్కడ తగిలిందో అక్కడ మాత్రమే ఆ దేహము బొబ్బెక్కుతుంది.
0: లెట్ అస్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైర్ టచింగ్ ది స్కిన్. ఇఫ్ ఫైర్ టచెస్ ది స్కిన్, just at the place where the fire touches the skin, you will have the scar.
1: Aa agni chotine chote aa dehanni matram kal chestuntadi agni.
0: It is the quality of fire that it will burn, scorch only the place of contact where the fire has come in contact with the skin.
1: Kani vari matram dehanantha kal chestundi.
0: On the other hand, if you are troubled by worry as against fire, that worry will burn up your entire body.
1: ఎప్పుడు మనకు వరి మనసులో చేరుతుంది తెలిసిందో అక్కడ మాత్రమే ఆ దేహము
0: బొబ్బ ఎక్కుతుంది. లెట్ అస్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైర్ టచింగ్ ది స్కిన్. ఇఫ్ ఫైర్ టచెస్ ది స్కిన్, జస్ట్ ఎట్ ది ప్లేస్ వేర్ ది

0: enters your mind only when your own mind is filled with bad ideas.
1: దురభ్యాసము చేత దుష్కర్మము చేత వరి అధికమైపోతున్నాయి.
0: బై బ్యాడ్ హ్యాబిట్ అండ్ బై బ్యాడ్ కంపెనీ వరి గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
1: నిజముగా ఆ దురభ్యాసములు దుష్కర్మములే లేనటువంటి వాడికి ఇన్ని రకములైనటువంటి ప్రతించని వాడు హృదయంలో చేయడానికి వీల్లేదు.
0: ఫర్ వన్ హూ హ్యాస్ నో బ్యాడ్ హ్యాబిట్ అండ్ హూ డస్ నాట్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ కంపెనీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ సో మెనీ ఐడియాస్ టు ఎంటర్ హిస్ మైండ్.
1: కనుక అనేక మంది స్వామి మాకు చాలా మనశ్శాంతి లేకుండా ఉంటుందా అనుకుంటే, అతను చాలా అధికమైనటువంటి విచారణ చేసుకుంటూ అధికమైనటువంటి దుర్మార్గంలో పోవడం చేతనే అతని మనసు ఆ రకమైనటువంటి పరిస్థితిని పొందుతూ ఉంటున్నాడు.
0: వెన్ మెనీ పీపుల్ కమ్ అండ్ ఆస్క్ స్వామి ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్, ఇట్ సింప్లీ ఫాలోస్ దట్ సచ్ ఇండివిజువల్ హావ్ బీన్ ఇండల్జింగ్ ఇన్ సెవెరల్ థాట్స్ అండ్ ఎంటర్టైనింగ్ సెవెరల్ ఐడియాస్ అండ్ ఇండల్జింగ్ ఇన్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: మన జీవితం అనేటువంటి దీర్ఘ ప్రయాణం కలపవలసినటువంటిది.
0: అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ లాంగ్ జర్నీ.
1: కానీ ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ చింతన అనేటువంటి సామాన్లు అధికంగా తీసుకోవటం వల్ల చాలా కష్టమవుతుంది. అందువల్లనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ నీట్ హ్యాండ్లెస్ చేసే.
0: అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ లాంగ్ జర్నీ. ఇఫ్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ వీ క్యారీ సచ్ లగేజ్ విత్ సో మెనీ వరీస్, ది జర్నీ బికమ్స్ ఎ వెరీ డిఫికల్ట్ వన్. That is why they say less luggage makes travel more comfortable.
1: ఇటువంటి పరిస్థితిని మన యొక్క విచారములు తగ్గించుకోవడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే ప్రధానమైనటువంటి మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ అవర్ వరీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ బ్యాడ్ థాట్స్ ది ఓన్లీ పాత్ దట్ కెన్ హెల్ప్ అస్ ఈస్ ది స్పిరిచువల్ పాత్.
1: దివ్యాత్మ స్వరూపులారా, మానవత్వం అంటే అనేక రకమైన చింతలతో కూడుకునేటువంటి కళ్ళు పెట్టుకోవడం మానవత్వం కాదు. చింతా రహితమైనటువంటి యొక్క ఆనంద ఉదయంతో మనము కొంతవరకు మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవటమే మానవత్వం యొక్క సార్థకత.
0: దివ్యాత్మ స్వరూప హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ టు బి డిస్క్రైబ్డ్ బై హావింగ్ సో మెనీ డిఫరెంట్ థాట్స్, సో మెనీ వరీస్ ఫిల్లింగ్ యువర్ హెడ్. It will be called a human quality provided you have a happy heart. You fill yourself with happy ideas and you continue to do your duties without these worries.
1: ఎటువంటి కష్టములు ఎందు కూడాను మనం ఆధ్యాత్మిక భావము ఏమాత్రం కూడా మార్చుకోకుండా దృఢమైనటువంటి విశ్వాసంతో చెలించని మనసును ధరించని గుర్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Whatever troubles we may be in, we should never change our spiritual path. You must have a firm belief, your faith must be firm, your mind must be unwavering.
1: అటువంటి స్థిరమైనటువంటి భక్తిని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం ఎట్టి దుఃఖములు కాని విచారణలు కాని మన దగ్గర రావడానికి కూడా భయపడిపోతాయి.
0: When we have developed such firm faith, any kind of sorrow will be afraid of coming anywhere near you.
1: ఇతరులకు నీవు అపకారం చేయకుండా సాధ్యమైనంత వరకు నీవు ఉపకారం చేసుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావాలను అభివృద్ధి పరచుకో.
0: Do not do any harm to others. You must develop such sacred ideas by which you will only be of some help to others and not cause any harm to others.
1: Dharma kshetre kuru kshetre samadeta yuktavaha mamaka pandava seva imakurvata sandeya sandeyanaga samyak jayam sarvendriyamulakudunu arigattukunnatundi vaaru sandeyudu ani indulo oka artham.
0: Sandeya was addressed while asking what is happening in Dharma Kshetra, in Kurukshetra. Here, Sanjaya means one who has got complete control over all his sensory organs.
1: Dharma Kshetra means ee pavitramaina dehame Dharma Kshetra.
0: The word Dharma Kshetra here denotes this sacred human body.
1: Kuru yammanaina pratyaka rajo tamo gunamu yokka vikaramade indulo Kurukshetra.
0: The word Kurukshetra here refers to the various bad qualities which one has.
1: Kanuka sattvikamaneetvanti yokka panduraju putrulanta kodanu pandavulani kauravulu anaka oka kurundamaneetvanti varu krodhamuku aalavaramaneetvanti varu kauravulani ee rendintikini hrudayasthanamlo yuddham jarugutune untundani kodanu deenine bharata yuddhamani deenine hruday yuddhamani kodanu cheppabattu vachindi.
0: Children of Pandu, Pandu who represents the Satvika, these are called Pandavas. Children of Kuru, who are grown out of anger and such other bad qualities, are called Kauravas. The fight that went on between Pandavas and Kaurava

0: is going on in one's own heart between the good qualities and the bad qualities is something which is going on eternally for all time.
1: పాండుపుత్రు అయినటువంటి ధర్మజ భీమ అర్జున నకుల సహదేవ వీరు ఐదు మంది. అదే సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస. ఈ పాండవులు మన హృదయస్థానంలో పెట్టుకున్నప్పుడు భగవంతుడు అనేటువంటి శిష్యుడు పాండవ పక్షుడై ఉంటుంటారు. కౌరవులనేటువంటి దుర్గుణములు అనేక నూర్లు వచ్చినప్పటికీ పాండవులకే విజయం. కనుక సద్గుణములకే విజయం కాని దుర్గుణములకు ఏమాత్రము విజయం కాదని కూడా మనం గుర్తుంచుకోవాలి.
0: The five Pandavas are symbolic of the five good qualities, Satya, Dharma, Prema, Shanti and Ahimsa. Provided we can have these five good qualities, Satya, Dharma, Prema, Shanti and Ahimsa, firmly in our heart, then the Lord, Krishna, God will be with us and we will be able to defeat the bad qualities, the Kauravas, all the bad qualities will come near us.
1: ఈ పంచ గుణములతో చేసినటువంటి సాత్వికములకు అనేటువంటి దానికి ద్రౌపది అనగా ద్రుపద పుత్రి, ద్రుపద పుత్రి అనగా ఈ పృథ్వీ పుత్రికని ఈ ద్రౌపది.
0: అసోసియేటెడ్ విత్ ఫైవ్ గుడ్ క్వాలిటీస్ సత్య ధర్మ ప్రేమ శాంతి అండ్ అహింస ఈ ద్రౌపది. ద్రౌపది ఈ సింబాలిక్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ షీ ఇస్ ది డాటర్ ఆఫ్ ద్రుపద, ద్రుపద పుత్రి దట్ ఈస్ షీ ఇస్ ది డాటర్ ఆఫ్ ది ఎర్త్ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రకృతి ఈ పంచ పాండవులకు లోబడి ఉంటుంటాయి. సాత్వికమైనటువంటి ఐదు గుణములకు ప్రకృతి లోబడి ఉంటుంటాయి. కనుక ఆ లోబడినటువంటి యొక్క ద్రౌపది తన దుఃఖమును భరించుకోలేక ఒకనొక సమయంలో కృష్ణుని ఇంటికి వెళ్ళింది.
0: ద్రౌపది ఈ సింబాలిక్ ఆఫ్ నేచర్. ద్రౌపది ఇన్ దిస్ పిక్చర్ ఇన్ దిస్ అనాలజీ ఈ సబ్సర్వియంట్ టు ది ఫైవ్ పాండవర్ టు ఫైవ్ గుడ్ క్వాలిటీ. And not being able to bear the subservience, one day she went to the Lord Krishna. When she went to Krishna's house, Krishna was not in the house.
1: ద్రౌపది కృష్ణుని ఇంటిలో తన స్వతంత్రము ఉన్నది. కనుక తన యొక్క గదికి కూడా తాను వెళ్ళి
0: she had all the freedom in to move about in Krishna's house. So even if Krishna was not there, she went and entered the room.
1: కానీ తన గదిలో మాత్రము మురళి మాత్రము ఒక టేబుల్ పైన పెట్టి ఉంటుంది.
0: When ద్రౌపది entered Krishna's room, she found that on a table was the flute of Krishna.
1: అప్పుడు ఆ ఫ్లూట్ దగ్గరికి వెళ్ళి ఓ మురళి, భగవంతుని యొక్క చిరునవ్వుల మధ్యందు తన స్వాసముతో వచ్చేటువంటి సుగంధాన్ని అనుభవించడం ఉన్నటువంటిది నీకు అర్హత ఉంటుంది. ఇలాంటి అర్హత కలిగినటువంటి నీవు మరొక పర్యాయము భగవంతుని పెదవులపై కూర్చొని తన ఉద్యాస నిశ్వాసంలో నీ ద్వారా వదిలేటువంటి సమయంలో నీవు చెవు దగ్గరికి వెళ్తుంటావు. కనుక ఆ చెవు దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రౌపది యొక్క తీర అవస్థలను చెప్పడము నీవు భగవంతుని చెవులో పడవేయమని ప్రార్థించి వచ్చింది.
0: ద్రౌపది వెన్ షీ ఫౌండ్ దిస్ ఫ్లూట్ ఆన్ ది టేబుల్ షీ అడ్రెస్డ్ ది ఫ్లూట్ అండ్ సెడ్ యు ఆర్ వెరీ లక్కీ ఇన్ అస్ మచ్ యాస్ యు ఆర్ ఏబుల్ టు గో బిట్వీన్ ది లిప్స్ ఆఫ్ ది లార్డ్ హింసెల్ఫ్ and while the Lord is playing on you, you will move from one side to the other and you have a chance of going near the ear of the Lord. You have the ear of the Lord. When you go near the ear of the Lord, please tell the Lord the bad situation, the uncomfortable situation in which Draupadi is now located.
1: Kanka atti dukkama samayamunu kudanu prakruti swaroopamainatundi Draupadi భగవంతుని మొరపెట్టుకోమనే ప్రార్థించింది కాని భగవంతుని నాకు ఇన్ని కష్టాలు తెప్పించాడని భగవంతుని ద్వేషించడానికి కోరుకోలేదు.
0: ది మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ దట్ ఈవెన్ ఇన్ ఎ సారోఫుల్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ద్రౌపది ఆస్క్ ది ఫ్లూట్ టు ప్రే టు ది లార్డ్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ ద్రౌపది ఈజ్ అక్యూజింగ్ ది లార్డ్ ఫర్ పుట్టింగ్ హర్ ఇన్ సచ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. షీ ఆస్క్ టు ప్రే టు ది లార్డ్ టు రిమూవ్ హర్ ఫ్రమ్ సచ్ ఎ సిచ్యువేషన్.
1: అనగా మనకు ఎన్ని కష్టములు ఎందుకు కానీ ఎన్ని దుఃఖములు ఎందుకు కానీ ఎంత విచారములు ఎందుకు కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే ఉంటుంటే తన యొక్క దీనిని కూడా యమరాజు యొక్క భయంకరమైనటువంటి యొక్క దీనిని కూడా దాటుకుని స్వర్గతుల్యమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
0: వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ థింకింగ్ అబౌట్ అవర్ ఓన్ మెటీరియల్ వెల్త్, అవర్ ఓన్ మెటీరియల్ ఎక్విజిషన్స్ అండ్ సో ఆన్. We spend a lot of time in thinking about our grandchildren, about the welfare of our children, and about how we can bequeath property to them. Even if we spend a small fraction of this time in thinking of the Lord, and if we can get the grace of the Lord by spending a small fraction of the time on the Lord, of what we spend with regard to our property, our children and our grandchildren, we will earn His grace to such an extent that the difficult doors, the entrance doors to heaven will all be open to us, and we will have no difficulty with any sins that we may commit.
1: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా ఉంటున్నప్పుడు ఎవరు కూడా మనల్ని కదిలించలేరు, అదిలించలేరు, బెదిరించలేరు.
0: ఇఫ్ అవర్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ ఈజ్ స్ట్రాంగ్, ఈజ్ అన్షేకబుల్, నో వన్ కెన్ మూవ్ అస్, నో వన్ కెన్ డూ ఎనీ హార్మ్ టు అస్.
1: ఇటువంటి ప్రేమను మనం పెంచుకున్నప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం అతి సులభంగా కూడా మనకు లభిస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ సచ్ లవ్ అండ్ సచ్ ఫెయిత్, దెన్ గాడ్ గ్రేస్ విల్ కమ్ టు అస్ క్వైట్ ఈజీలీ.
1: ఏ నాడో మనకు ఒక ఆనందం ప్రాప్తిస్తుందని కానీ, ఎప్పటికో భగవంతుడు అనుభవిస్తాడని కానీ మనం నిరాశకు గురి కారాదు. ఎప్పటికప్పుడు ఆనందాన్ని అనుభవించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: వన్ షుడ్ నాట్ ఫీల్ దట్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ విల్ బి గివెన్ టు అస్ ఎట్ ఎ డిస్టెన్స్ బేస్ బై ది లార్డ్. వన్ షుడ్ ట్రై అండ్ అక్వైర్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్ ది ప్లెజర్ రైట్ అట్ దిస్ మోమెంట్ అండ్ నాట్ పోస్ట్ పోన్ ఇట్.
1: కనుక మనం గడిచిపోయిన దాన్ని మర్చిపోవాలి. కారణం ఏమిటి? పోయినటువంటిది మనకు వాపసు రాదు.
0: వాట్ ఈస్ ద రీజన్? వాట్ హెస్ గాన్ బిహైండ్ అస్ పాస్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ టు అస్.
1: నువ్వు ఫ్యూచర్ కోసమని నువ్వు అనేక రకములుగా యోచన పడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ అబౌట్ ది ఫ్యూచర్.
1: ఎందుకనగా అది షూర్ కాదు.
0: రీజన్ ఈస్ వన్ ఈస్ నాట్ సర్టన్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ది ఫ్యూచర్.
1: రేపు రేపు అనుకునేటువంటిది రేపటి వరకు మనం ఉంటామని ఏం ఖాయం?
0: When you talk of tomorrow and tomorrow, where is the certainty that we will remain till tomorrow?
1: కనుక గడిచిపోయిన కాలము తిరిగి రాదు, వచ్చే కాలము మంది కాదు, ఉన్న నిమిషము స్థిరం లేదు.
0: What has gone is not going to come again. What belongs to the future is uncertain and it is not ours. What is right now is something about which we do not know.
1: కనుక పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ లో పెరగడం నీ ఉన్నావు. కనుక ఫ్యూచర్ పాస్ట్ ఉన్నది, పాస్ట్ ఫ్యూచర్ లో ఉంటుండాలి. కానీ రెండింటి ఎందుకు నీవు ఆమ్ని ప్రజెంట్ గా నీవు భావించుకోవాలి.
0: ఇన్ ఆల్ దీస్ త్రీ, ఇన్ ది పాస్ట్, ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ఫ్యూచర్, ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ ఇస్ ఎ కామన్ ఎలిమెంట్ ఇస్ యువర్ సెల్ఫ్. దేర్ఫోర్ యూ షుడ్ రిగార్డ్ యువర్ సెల్ఫ్ హూ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ యాజ్ వన్ హూ ఇస్ ఆమ్ని ప్రజెంట్, హూ ఇస్ ప్రజెంట్ అట్ ఆల్ దీస్ త్రీ టైమ్స్.
1: నిన్నటి దినము ఈనాటిని మీరు ఏమంటున్నారు? శనివారం నాడు, ఆదివారం నువ్వు టుమారో అన్నా.
0: యెస్టర్డే దట్ వాస్ ఆన్ సాటర్డే, వి రిఫర్ టు దిస్ డే ది సండే యాజ్ ఎ టుమారో.
1: కానీ ఈనాడు మనము మండేని టుమారో అంటున్నాం.
0: బట్ టుడే వి రిఫర్ టు మండే యాజ్ ఎ టుమారో.
1: కానీ సాటర్డేని ఎస్టర్డే అంటున్నాం.
0: సాటర్డే ఈస్ బీయింగ్ రిఫర్ టు యాజ్ యెస్టర్డే.
1: కనుక యెస్టర్డే నీవు ఉన్నావు, టుడే నీవున్నావు, టుమారో నీవున్నావు. కనుక టుమారో ఎస్టర్డే రాదు, ఎస్టర్డే టుమారో కాదు. కానీ టుడే ఎస్టర్డే కాదు, కానీ ఎస్టర్డే టుడే అండ్ టుమారో కూడా నీవున్నావు. కనుక నీవే సత్యము. ఎస్టర్డే టుడే అండ్ టుమారో అసత్యం.
0: యువర్ ప్రెసెంట్ ఎస్టర్డే, యువర్ ప్రెసెంట్ టుడే, యువర్ ది ప్రెసెంట్ టుమారో. Yesterday is not going to come again today, and today is not going to come again tomorrow. What is continually present is only you who are present yesterday, today and tomorrow. The only truth here is you. Yesterday, today and tomorrow are only names and they are not the truth.
1: You are not yesterday, today, tomorrow and you are not yesterday, today and tomorrow.
0: It is because you are there, you are talking of yesterday, today and tomorrow. If you are not there, who is there to talk about yesterday, today and tomorrow?
1: Kanuka, neevu moodu kaalamulu undetundi vaadu kanuka, neeve omnipresent, neeve God.
0: You who are present in all these three, past, present and future, you are the only omnipresent, you are the God.
1: Sarvasya hudin, sarvasya chakam hudiyi ennaru. అనగా సర్వుని యొక్క హృదయములందు కూడా తాను భగవంతుడుగా ఆత్మస్వరూపుడుగా ఉంటున్నాడు కనుక అందరి ఎందుకు కూడా భగవంతున్నాడు కనుక ఎవరిని ఏ విధంగా నొప్పింపుకోకుండా మనం ప్రయత్నించాలి, మన జీవితాన్ని సాకంగా ఆలోచించుకోవాలి.
0: గాడ్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ బ్రెత్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ టు బ్రీత్. గాడ్ ఇస్ టు బి రిగార్డెడ్ యాజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్ విచ్ హ్యాస్ ఎ బ్రెత్. Since he is the breath of all living things, we should regard God as being present in everyone, and we should regard everyone as divine, and we should not develop any hatred to anyone.
1: Divyatma Swarupulara, Inal, Prapanchamlo, Ye Chinna Padarthanni Manam Teesukovadaniki Prayatnam Chesina Gani, Akashanni Minchetuvanti, Antetuvanti Viralaga Manamu Gurtistu Untundi.
0: Divyatma Swarupa, today, whatever small thing which you may want to acquire or purchase, we find that such a small thing, however small it may be, it has a value which reaches the sky itself.
1: మనిషి తెల్లవారి మరో రాత్రి వరకు కూడా తన జీవించడానికి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది.
0: A situation has arisen when man is not able to live comfortably since the morning till the evening.
1: నీరు కావాల్సింటే నీరు వేళ అధికమైపోయింది, మట్టి కావాల్సింటే మట్టి వేళ అధికమైపోయింది, రాయి కావాల్సింటే రాయి వేళ అధికమైపోయింది, ఇంకా పియ్యము బేడ వేళ చెప్పనక్కర్లేదు.
0: If you want water, the cost of water has gone up. If you want dirt, dust, even the cost of dirt and dust has gone up. If you want stone, the cost of stone also has gone up. One doesn't have to describe in this situation how the cost of things like rice or things like dal has gone up.
1: అన్నింటికంటే చాలా చీప్గా ఉన్నటువంటి వస్తువు మాత్రం ఒక్కటే ఉంటుంది ఆ లోకంలో.
0: Of all things, there is one thing which is cheaper than everything else in this world.
1: అది ఏమిటంటే మానవత్వమే చీప్గా ఉంటుంది.
0: What is that which is cheaper than anything else, and that is human nature itself.
1: మనుషులకు విలువ లేకుండా పోతుండాలి, పదార్థాలకంతా విలువ ఎక్కువైపోతుంటుంది, కనుక అది సీసా మాదిరి ఆడుతూ ఉంటుండాలి.
0: Man has lost all value. Material has got its value gone very high.
1: ఈనాడు ఈ వెలంతా కూడా తగ్గిపోవాలని మనం ఆశించేటట్టు ఒక అభిప్రాయమే ఉంటుంటే, మనిషిని వెల ఎక్కించుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి, పదార్థాల వెల తగ్గిపోతుంది.
0: If you really want the cost of various materials to come down, then the one thing which you have to do is to make an attempt and raise the value of man. If the value of man goes up, then the values of the materials will come down.
1: కనుక మనము ఈ మెటీరియల్స్ వ్యాల్యూ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు, మన వేళ మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వేళ తగ్గిపోతుంది.
0: దేర్ ఇస్ నో యూస్ అవర్ మేకింగ్ ఎనీ అటెంప్ట్ టు బ్రింగ్ డౌన్ ది కాస్ట్ ఆఫ్ మెటీరియల్. The attempt which you should make is to bring up the value of yourself, of man. Then the materials will come down automatically.
1: అన్ని పదార్థాలు కూడా మనిషికి అవసరమే కానీ పదార్థాలకు మనిషి అవసరం కాదు.
0: All things in this world are necessary for man. Man is not an essential thing for various items in the world.
1: కనుక మెయిన్ గా ఉన్నటువంటి మనుషత్వంతో వెళ్ళలేకపోతే ఇంకా ఆ పదార్థములు ఏం ప్రయోజనం?
0: If man, who is the most essential thing, for whose benefit all other things exist, if he has no value, what is the value of all these things?
1: Kanuka, manaku viluvainatundi manishi, viluvainatundi deenini anubhavistunnarante, idi kuda oka avamaname.
0: If man who has no value is wanting to experience material things which have got such a high value, it is also a very disreputable situation.
1: కనుక మొట్టమొదటి మానవత్వమైనటువంటి దాన్ని పవిత్రమైనటువంటి యొక్క ప్రయత్నం ద్వారా, పవిత్రమైనటువంటి కృత్యముల ద్వారా ప్రయత్నమైన పూర్వకంగా మనం సాధించడానికి కోరుకున్నప్పుడు ఈ ప్రపంచం అనేటువంటి మన హస్తగతం అయిపోతుంది.
0: Through sacred effort and through conscious effort, if you can raise the value of human nature, then all that you see around you in the world, that will be in your palm. In your
1: మన విద్య కానీ, భుజబలం కానీ, బుద్ధి బలము కానీ, ఇంకా అధికార బలము కానీ ఇక్కడ ఏమాత్రం కూడా నువ్వు వీరు కాదు.
0: Whether it is your education, or whether it is the strength of your position, or whether it is your physical strength, whatever power of that kind which you may possess, that is not going to help you in this effort at all.
1: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్, కొట్టిపోయేటువంటి మేఘములే.
0: All these strengths are like passing clouds.
1: ఒక కణంలో ఉండవచ్చును, మరొక కణంలో పోవచ్చును.
0: In one moment they seem to be strong, in the next moment they may all disappear.
1: Mana guname shashvatamainatundi yokka property.
0: It is only your qualities, your good qualities or your permanent property.
1: Kanuka mana quality ni abhivruddhi parchukondi kani quantity ni matram abhivruddhi parchukoni prayojanam ledu.
0: Make an attempt to improve your quality. There is no point in improving the quantity.
1: కడవల కడవల గాడి పాలు ఉంటుంది కూడా ప్రయోజనం లేదు, ఒక్క టీ స్పూన్ కౌ మిల్క్ చాలు.
0: దేర్ ఇస్ నో యూస్ హావింగ్ బిగ్ పాట్ఫుల్ ఆఫ్ ఆసెస్ మిల్క్, ఈవెన్ ఎ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ డౌంటీ మిల్క్.
1: కనుక మనము ఏదో లోకంలో ఏదో సాధిస్తున్నామని చెప్పని మనం కాలం అంతా వ్యర్థం చేసుకోవటము, కాలమును అంతా కూడా అపవిత్రం చేసుకోవటము, మన యొక్క కర్మను కూడా అపవిత్రం చేసుకోవటం జరుగుతుండాలి. దివ్యాత్మ స్వరూపులారా, పవిత్రమైన కాయము, కాలము అపవిత్రమైనటువంటి కాదు, కాలమే దైవ స్వరూపము, కాలమే అన్ని విధమైనటువంటి మనసు చెందిన మూల కారణం. కనుక టైమ్ ఈజ్ ఎవర్చి, టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ దాట్, అంతా టైమ్. కనుక టైమ్ ను మనం పవిత్రం చేసుకోవాలి. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. కనుక మనం టైం వేస్ట్ చేయకోకుండా మన కర్తవ్యమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటూ మన జన్మను సార్థకంగా అందించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి ప్రయత్నంలో మనం తగినటువంటి కృషి కల్పాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: And to think that you are achieving something worthy of achievement in your life, and to spend all your physical energy and your time in thinking, deceiving yourself that you are achieving something, is simply wasting time. Do not use your body and your physical strength and the time that is available for you in following these illusory things. Divyatma Swarupa, time is very important. Time is energy. Time is God. If you waste time, you will be wasting your life. You must improve and use your body and your strength and the time that is available to you to raise the value and improve human nature, the quality of human nature.
1: You know, 99% time waste cheyadame chaala jarugutu untundadi.
0: Today it is such that all activities, 99% of all activities, human activities, are in the direction of wasting time.
1: Kanuka manam time waste cheyakunda undeyatundi yokka pavitramainatundi konni kartavyalu kuda manam cheyabattali.
0: So we should undertake some tasks which clearly are not in the direction of wasting time.
1: Sara maatalatone manu jeevithani yattham vaadistunnam.
0: We are wasting life with just words.
1: Ee anantha kuru kevalam oka gas e kaani emi prayojanam ledu.
0: All this is simply in the form of useless gas. It does not result in anything substantial.
1: ఈ అపవిత్రమైనటువంటి మాటలతో, అపవిత్రమైనటువంటి క్రియలతో, అపవిత్రమైనటువంటి యోచనలతో మనం సాధించేటువంటి ఏమాత్రం ఉండదు.
0: విత్ అన్సేక్రెడ్ వర్డ్స్, విత్ అన్సేక్రెడ్ వర్క్, దేర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెన్ అచీవ్.
1: కనుక ప్రతి ఒక్క తారము కూడాను దివ్యత్వమైనటువంటి ఆనందము మన హృదయ స్థానంలో ఉంటుండాలనే సత్యాన్ని మనం గుర్తించుకొని వీటిని అంతర్ముఖంగా అందించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ డివైన్ ప్లెజర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్. And we should turn our vision inward into ourselves.
1: దీనికి అనేక పరిమళ కొంత ఉదాహరణ కూడా మీకు అందించాను.
0: Several times I have given you examples to illustrate this point.
1: ఒక కప్పు ఉంటుంది.
0: We have one tumbler.
1: కానీ ఆ టంబ్లర్ లో నీరు పోశాం.
0: We pour water into the tumbler.
1: దాంట్లో ఒక స్పూన్ చక్కెర వేశాం.
0: We put a spoon of sugar into this.
1: కానీ ఆ షుగర్ అడుగు భాగంలో పోయి కూర్చుంది.
0: The sugar goes right down below the water.
1: కాని పై భాగంలో ఉన్నటువంటి జలాన్ని మనం త్రాగడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: And we make an attempt to drink the water on the surface.
1: కాని అందులో ఏమాత్రము మాధుర్యం మనకు గోచరించలేదు.
0: We will not see the sweetness in the water that is taken from the top surface.
1: అప్పుడు మనం ఏం చేస్తాం?
0: What do we do in those conditions?
1: ఒక స్పూన్ వేస్తాము, దాన్ని చక్కగా తిప్పుతాం.
0: Then we put the spoon in the tumbler and mix up the water.
1: అడుగు భాగంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యమైన చక్కెర పై భాగంలో ఉన్నటువంటి నీరు సర్వత్రా కూడా చేరిపోయి నీరంతా కూడా మధురమైనటువంటి రుచిగా మారుతుంది.
0: The sugar which is at the bottom gets stirred up and gets mixed in the water, and all the water that is in the tumbler acquires the sweetness of the sugar.
1: కనుక పై నీరు క్రింద చక్కెర రెండు కూడా ఏకమైపోవటం వల్ల సర్వత్రా మాధుర్యమే చేరిపోతుంది.
0: Water that is on the surface and the sugar that is at the bottom, they get mixed up. They get mixed up so that sweetness is present all round in the tumbler.
1: కనుక ఈనాడు మనం లోకంలో అశాంతికి గురి అయినామంటే దీనికి ఏది కారణం?
0: Today, if in the world we are subjected to lack of peace, what is the reason for it?
1: మన హృదయమే ఒక కప్పు.
0: Our heart is like a cup.
1: మన డివినిటీ ఎందులో ఉన్నటువంటి షుగర్.
0: Divinity is the sugar in the cup of our heart.
1: పైన ఉన్నటువంటి కెరమే వరల్డీ డిజైర్.
0: The water which is on the surface is the worldly desire.
1: వరల్డీ డిజైర్ అనేటువంటి వాటర్ తాగుతున్నాము, ఇందులో తృప్తి మనకు రావటం లేదు.
0: We are drinking this surface water, this worldly desire, and we feel no satisfaction.
1: కనుక బుద్ధి అనేటువంటి స్పూన్ అక్కడ వేయి.
0: So put the spoon of your buddhi.
1: సాధన అనేటువంటి కర్మ వచ్చే
0: యు చర్న్ విత్ ది స్పూన్ విచ్ ఇస్ యువర్ బుద్ధి బై వే సాధన ఆర్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఈ దివ్యత్వము ప్రకృతత్వము రెండు ఏకమైపోతుంది, సర్వత్రా ఆనందం అనేటువంటిది మనకు లభిస్తుంది.
0: Then divinity, which is at the bottom, like the sugar, the sweet sugar, gets mixed up with the worldly desire, and right around always you find the sweetness of divinity getting mixed up and present everywhere.
1: ప్రకృతి సంబంధమైనటువంటి కర్మను నీవు విసర్జించనక్కర్లేదు, అందులో కూడా నువ్వు దైవత్వాన్ని నీవు విసర్జించు. సర్వత్రా సర్వకర్మ భగవద్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు చేసినప్పుడు అన్నింటికెందుకు మనకు ఆనందమే లభిస్తుంది.
0: You do not have to give up your normal actions which are related to the material world. But in the actions related to the material world, you seek divinity, you find divinity. When you do that, then you will get sweetness. The divinity which is sweet will be present in all your actions which are related to the material world as well.
1: అజ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఇది ప్రకృతి, ఇది జగత్.
0: It's only when you look at things with an ignorant vision, then you will call this the world.
1: అదే నీవు జ్ఞాన దృష్టితో చూసినప్పుడు అదే విశ్వ విరాసత్వ రూపం, అదే విశ్వేశ్వర ఆకారం.
0: బట్ ఇఫ్ యు లుక్ ఎట్ ది వరల్డ్ విత్ ది విజ్డమ్ ఐ, విత్ ది ఐ విచ్ ఇస్ వైజ్, దెన్ దట్ వెరీ వరల్డ్ ఈస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక బంగారు చైన్ ని నీవు చూసినప్పుడు అందులో చైన్ యొక్క ఆకారమే నువ్వు చూసినప్పుడు బంగారం నీవు మర్చిపోతావు.
0: దట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇఫ్ యు లుక్ ఎట్ ఎ గోల్డ్ చైన్ and if you concentrate only on the chain, then you will forget the gold with which the chain has been made.
1: నీవు గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు చైన్ నీవు మర్చిపోతావు.
0: బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ది గోల్డ్ విత్ విచ్ ది చైన్ హ్యాస్ బిన్ మేడ్, యూ విల్ ఫర్గెట్ ది చైన్.
1: కానీ గోల్డ్ చైన్ రెండు ఒక్కటే.
0: బట్ గోల్డ్ అండ్ చైన్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఓన్లీ వన్ పీస్.
1: కనుక జగత్తు జగదీశ్వరుడు ఇద్దరు ఒక్కటే.
0: Therefore, the world and the Lord of the universe are both one and the same.
1: Kanaka jagatrishto chusinappudu idi oka vishayam.
0: If you look at this situation by concentrating on the worldly aspect, then this is the world.
1: Dinine daivatvamto nee chusuko sarvamu ishvaratvam.
0: But if you look at it with the divine aspect, then the whole thing is divinity itself.
1: Deeniki appudappudu chinna chinna udaharana kuda nenu cheptuntanu pillalu kuda nanu arthamaitadiga.
0: And I give this, I mention small illustrations and examples so that even children can understand the situation.
1: ఇప్పుడు మన మహారాష్ట్ర స్టేట్ లోపల అనేక రకమైన పీపుల్ చేస్తుంటారు.
0: In the Maharashtra state, you are used to preparing many different kinds of sweets.
1: Mysore Pak, Gulab Jam, Barfi, Paako, Mithai, Jalebi, Kheer, Pappad, ఎన్నో చేస్తుంటారు. కానీ అన్నింటిలో కూడా కామన్ ఇది షుగర్ గా ఉంటుంటారు. ఈ షుగరే లేకపోతే మైసూర్ పాకు లేదు, గులాబ్ జాము లేదు. ఈ రూపనామముల వ్యత్యాసమే కానీ షుగర్ ఒక్కటిగా ఉండినట్టుగా ఒక్కొక్కరు రూపం ఒక్కొక్కటి, ఒక్కొక్కరు నామం ఒక్కొక్కటి, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కటి ఉండవచ్చు. రూపనామములు భేదమే కానీ దైవత్వం ఏకత్వం కాకుండా నేను విశ్వసిస్తాను.
0: జస్ట్ యాజ్ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ స్వీట్స్, మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో మెనీ డిఫరెంట్ స్వీట్స్, ది వన్ కామన్ థింగ్ ఈస్ ది షుగర్. ది షుగర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆర్డర్ దట్ ఆల్ దీస్ స్వీట్స్ get that taste. So also there are so many human beings. These human beings may differ in name and form. One individual has one name and one form. Another individual has another name and another form. The difference is only in the name and the form. But the basic essential content, namely the divinity in all of them, is one and the same, like the sugar in all the sweets.
1: Kanaka, meeru sarvam endukonu daivattu unnaru ee satyanni meeru gurtinchukoni తగినటువంటి జాగ్రత్తలో మనం మెరిగినప్పుడు నిజముగా మానవత్వం కంటే ఇంకా పవిత్రమైనటువంటి జీవితము మరొకటి లేదు. జంతువు నాం నరజన్మ దుర్లభము. నరజన్మము చాలా పవిత్రమైనటువంటి జన్మము. ఎన్నో జన్మల యొక్క పుణ్యధనం అనేటువంటి దీనిని ప్రోగు చేసి అంతరించుకున్నటువంటి వరప్రసాదము మానవత్వం. అలాంటి మానవత్వాన్ని వ్యర్థం కాదించుకోకుండా చూసుకోవాలని కూడా మీరు గుర్తించాలని ఆశిస్తున్నాను.
0: ఇఫ్ యు రియల్లీ రికగ్నైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్ యు అండ్ యాక్ట్ in accordance with that recognition, then there is nothing more sacred than the human nature itself. In fact, of all the animals that are born, to be born as a human being is one of the greatest gifts of God. One earns the birth of a human being amongst all the animals that are born by so many good deeds which he would have done over several births. I am hoping that you will recognize this value of human nature and you will be able to use the fact that divinity is present in every human being as the basis to shape your ideas and your life.
1: Pray.

0: Love is his form. Brahman is full of love. It is absolutely necessary to have love-to-love contact, and hence one has to strengthen the love so as to experience the non-dualism.
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: Intavaraku entayo haiga ananda ahladanga mee matalu vinnanu.
0: Bhagavan heard you in ecstasy, in joy, in a blissful state.
1: Neenu em cheppali anetundidi tochatam ledhu.
0: He has lost himself as though he does not know what is to be spoken right now.
1: Mee premaku premaye sariyaina saati.
0: In fact, love to love is unparalleled.
1: Premaku minchinatvanti yokka phalam marokati legetro kaan raadu.
0: In this universe there is nothing that is beyond love.
1: Prati manavuni yokka bhavamulu bahya drushtiki veru veruga kanipinchinappatikini తన అంతర్భావం యొక్క ప్రతిబింబమే తన స్వరూపంగా కనిపిస్తూ ఉండాలి.
0: The feelings from the external point of view may appear to be varied, but the inner current of oneness is the very reflection of the inner being.
1: వివేకానందుడు జీవితం పైన విసుగుపుట్టి జీవిత గమ్యం ఏమిటి, జీవిత మార్గం ఏమిటి, జీవిత ధన్యం ఏమిటి అని గుర్తించాలని అనేక విధములుగా పరితపిస్తూ వచ్చాడు.
0: వివేకానంద హ్యాడ్ పైన్డ్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ ఇన్ దిస్ లైఫ్ అండ్ హీ వాంటెడ్ టు నో ద వెరీ గోల్ అండ్ ద పాత్ టువర్డ్స్ రిడెంప్షన్ అండ్ ద పాత్ టువర్డ్స్ గాడ్.
1: ఈ స్థితి లోపల మెల్లగా నడిచి చల్లని ప్రదేశము చేరి రామకృష్ణుని దర్శించాడు.
0: At this moment of time, he approached softly and went to the feet of his guru, Ramakrishna Paramahamsa.
1: కొంతకాలము నెమ్మదిగా హృదయానందముగా కాలమును గడిపాడు.
0: He spent for some time peacefully and delightfully.
1: కానీ ఈ లోపల నరేంద్రుని తండ్రి మరణించినట్టుగా వార్త వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ హీ రిసీవ్ ద మెసేజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: తాను ఇటువైపున అటువైపున ఉండుటకు తగినటువంటి స్థితి లేకపోవటం చేత, అనగా స్థిరచిత్తుడు కాకపోవటం చేత తిరిగి వెనుకకు తిరిగి ఇంటికి వచ్చాడు.
0: He was in a fix. He could not decide what to be done at that moment.
1: స్థిరచిత్తము లేనటువంటి మానవునకు చంచలత్వము అమితంగా ఉంటుంటాడు.
0: The one without steadiness will have wavering mind.
1: తల్లికి నమస్కరించి, అమ్మా నేను వచ్చాను, పవిత్రమైనటువంటి స్థానమును వదిలాను, నా నిత్య సత్యమును బోధించేటువంటి గురువును వదిలాను, నీ దగ్గరికి వచ్చి చేరాను, నా యొక్క పరమ అవస్థ ఏమిటి అని ప్రశ్నించాడు.
0: Approach his mother and questioned her. Oh mother, I return. I left the company of my guru, the preceptor. I am away from the lotus feet of my master. What is going to happen to me now?
1: కొంతకాలము గురువు సన్నిధిని చేరి ఆ పెన్నిధిని అనుభవించి ఆనందించి తిరిగి ప్రాకృతమైనటువంటి జగత్తులో చేరాలంటే అది సాధ్యం కాదు.
0: After spending some time at the lotus feet, the proximity which is the wealth, and leaving that proximity and to be away from the feet, it is not quite possible to adjust and reconcile.
1: తండ్రికి 11వ దినములో అనేక మందికి బీదలకు అన్నదానం చేయాలని తల్లి సంకల్పించుకుంది.
0: మదర్ వాంటెడ్ ద ఫీడింగ్ ఆఫ్ ద పూర్ ఆన్ ద 11th డే ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: గ్రామ సంత అని పల్లెది ఎందు జరుగుతూ ఉండేటువంటిది. ఆ సంతకు వెళ్లి తల్లి చెప్పిన సామానంతా తీసుకుని వస్తుండది ఇంటికి.
0: యు నో వి ఫైండ్ ద ఫేర్ ఇన్ విలేజెస్. ఆల్ ద ప్రొవిజన్స్ నెసెసరీ వర్ బాట్ అండ్ షీ వాజ్ రిటర్నింగ్ విత్ దెమ్.
1: మధ్య మార్గంలో చీకటి క్రమ్ముకుంది, మేఘములు మురిచాయి, వర్షం కురిచింది, మార్గం కనిపించలేదు.
0: On the way, as it happened to be dark, the rain started heavily and she could not find the path.
1: అతనితో పాటు ఇద్దరు పువ్వులు అమ్ముకునేటువంటి స్త్రీలు, చేపలు అమ్ముకునేటువంటి వ్యక్తులు అతనితో చేరారు.
0: In his company are two more. One is the vendor of flowers, the other one the fish seller.
1: మార్గ మధ్యం లోపల ముందు పోవుటకు ఏమాత్రం కూడా అవకాశం చిక్కనందున ప్రక్క గ్రామంలో చేరి ఆ రాత్రి కాలం గడుపుతూ వచ్చారు.
0: As they could not find the path to the village, they had to rest there that night in a neighboring village.
1: కాని ఒక వరండాలో నలుగురు కూర్చున్నారు.
0: All the four sat in the veranda.
1: ఈ చేపలు అమ్మేటువంటి యొక్క స్త్రీలిద్దరూ, అక్క నాకు నిద్ర పట్టడం లేదు, ఈ పువ్వుల వాసన చేత నా యొక్క మదరంతా కూడాను చాలా భారం ఎక్కుతుండాలి, కనుక నేనేం చేయాలి అన్నది.
0: ద ఫిష్ సెలర్, షీ వెంట్ ఆన్ కంప్లైనింగ్ దట్ షీ కుడ్ నాట్ గెట్ ద స్లీప్ బికాస్ ఆఫ్ ద ఫ్లవర్ బాస్కెట్ బై హర్ సైడ్.
1: ఈ లోపల పువ్వులు అమ్మేటువంటి వారు ఈ పువ్వుల యొక్క పరిమళంను గుర్తించి, వీరు ఈ పువ్వులను ఎందుకు ఇష్టపడటం లేదు, ఈ యొక్క నిరంతరము మీను తినేటువంటి యొక్క వ్యక్తులకు మీ యొక్క భావమే కలుస్తుంటుంది, వీరికి ఇట్టి వాసనే అభ్యమవుతుండాలి అని చింతిస్తూ వచ్చారు.
0: The vendor of the flowers went on wondering, why is it that the fish seller could not relish the fragrance of the flowers? Because they spent all the time eating the fishes, they could not bear.
1: ఈ చేపలు అమ్మేటువంటి స్త్రీలు ఆ బుట్టను తమ తల కింద పెట్టుకుని ఆ వాసనను అనుభవిస్తూ నిద్రించారు.
0: The fish seller had to keep the basket of fish as a pillow and rest and try to sleep.
1: తెల్లవారు లేచి ఇవన్నీ గమనిస్తున్నటువంటి నరేంద్రుడు ఎవరెవరి భావం ఏ రీతిగా ఉంటుందో చెప్పుటకు వీలు కాదన్నాడు.
0: Next morning Narendra got up and he was wondering the feelings of the people.
1: తాను తీసుకున్నటువంటి ఒక సరుకంతా తీసుకుని దారి నడుచుకుంటూ వచ్చాడు మార్గంలో.
0: Collecting all the provisions that he bought on the previous day, he was passing by along the path.
1: ఇంకా చీకటిగానే ఉంటున్నది.
0: It was still dark.
1: ఈ మార్గమధ్యం లోపల ఒక వ్యక్తి మయమర్చి పడి ఉంటున్నాడు.
0: Along the midway, he saw a person fallen on the ground.
1: చూచాడు.
0: He watched.
1: అయ్యో పాపం, ఇతను ఎలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగవాడో, ఈ విధమైనటువంటి నది ఒడ్డున పడిపోయాడే, మయమర్చినాడే అని విచారిస్తూ వచ్చాడు.
0: He was very much worried watching the man who fell on the ground, lost himself quite unconscious along the shore of the river.
1: ఈ లోపల తిరిగి సంతకు వెళ్లి వస్తున్నటువంటి వ్యక్తులు చూచారు, వీడెవరు తప్పతాగి పడిపోయాడు, వీడి యొక్క గతి ఇంతే అని వాడిని దూషిస్తూ వెళ్లిపోయారు.
0: In the meantime, few more from the fair started returning along the same path and saw the man who fell unconscious and thought that he was intoxicated.
1: మరి ఒకరు వచ్చారు, చూచారు, అయ్యో పాపం, ఇతనికి నావలే ఫిట్స్ వచ్చేటువంటి వ్యక్తి ఏమో, కనుక ఇతనికి ఫిట్స్ వచ్చి ఇందులో పడిపోయాడు, పాపం ఎవరు చూసేటువంటి వారు లేరే అని విచారిస్తూ వెళ్లాడు.
0: Some other person thought that the man fell on the ground because of fits and he was pitying him because he was left with none to take care of.
1: నరేంద్రుడు వచ్చి ఈ మహనీయుడు ఎట్టి మహనీయుని ఒక సేవ చేస్తుండినాడు ఏమో, నేను చేస్తుండేట్టుగా రామకృష్ణ పరమహంస సేవ చేసినట్టుగా చేస్తూ ఉండినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఇతను, ఆ యొక్క చింతనలందు మైమర్చి ఉన్నాడు అని ఆ పడినటువంటి వ్యక్తికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు నరేంద్రుడు.
0: ఇన్ ద మీన్ టైమ్ నరేంద్ర అరైవ్డ్ దేర్ అండ్ హి వాచ్డ్ ద మ్యాన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హి థాట్ దట్ దిస్ పర్సన్ హూ లాస్ట్ హింసెల్ఫ్ మస్ట్ హావ్ బీన్ సర్వింగ్ హిస్ గురు ద ప్రిసెప్టర్ యాజ్ హీ వాజ్ సర్వింగ్ పరమహంస అండ్ సో హి స్టార్టెడ్ ప్రెసింగ్ హిస్ ఫీట్ అటెండింగ్ ఆన్ హిమ్.
1: సరే, ఇదంతా జరిగిన తర్వాత ఎవరి పాటికి వారు తమ తమ స్థానం చేరిపోయారు.
0: As things went on, people returned in their own direction.
1: కానీ నరేంద్రుని యందు ఈ భావములు హత్తుకొని పోయాయి.
0: But these feelings got imprinted on the heart of Narendra.
1: యద్ భావం తద్ భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని వారు వారి వారి ప్రతిబింబాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Basing on one's own feelings and sentiments, people started following their own reflections.
1: తిరిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో సరకంతా తెచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసి రేపటి దినము అన్నదానం జరుపుదాము, తర్వాత నాకు ఆ మహనీయుని చెంతకు పోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రార్థించాడు.
0: He approached his mother and said, Mother, I brought all the provisions and tomorrow let us arrange the poor feeding and permit me to go back and return to my master.
1: నేను ఈనాడు ఒక పెద్ద అవినీతమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి భావములు ఈనాడు నా హృదయంలో ప్రవేశించాయి.
0: This day the delightful thoughts stepped into my heart.
1: ప్రతి మానవునకును తన దృష్టికి కనిపించేటువంటి వస్తువులు కాని విషయములు కాని ఇవన్నీ తనలో ఉన్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములేనే సత్యానిగా గుర్తించాడు.
0: He has realized the basic fact that all that he saw in front of him, the objects and the material, are only the reflections of his inner being.
1: భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
0: God has no desire whatsoever.
1: భగవంతునికి ఎట్టి వాంఛలు లేవు.
0: He has no desire or ambition.
1: కేవలము అతను అవాంగ్ మానస గోచరుడు.
0: He is beyond comprehension.
1: నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు.
0: He is attributeless, he is formless.
1: ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములే అతనికి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
0: In fact, the feelings that arise out of one's own heart will stand as a testimony of his personality and reflection.
1: ఇది కేవలము ఆ చేపలమ్మేటువంటి వారి యొక్క భావములు వారి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబం లే.
0: These are all the reflections of the fish sellers, their feelings within.
1: పూలమ్మేటువంటి వ్యక్తుల యొక్క భావములు తమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబం లే.
0: Likewise, the flower vendor also had her own thoughts reflected.
1: నా నుంచి వచ్చినటువంటి భావములు ఇది నా ప్రతిబింబం లే.
0: All the feelings within me are my own reflection.
1: భగవంతుని యందు ఇట్టి ప్రతిబింబములే ఏ నాటికి కనిపించవు.
0: There will be no sort of reflections in God.
1: అలాంటి భగవంతుని యందు కొన్ని భావములను గుర్తించుకోవటము చాలా కష్టము.
0: It is very difficult to understand the actual feeling background of God.
1: కాని భగవంతునకు ఎట్టి వాంఛలు లేనటువంటి భగవంతుని యందు నేను వాంఛను కల్పించటము ఇది నా యొక్క ప్రతిబింబమే.
0: God has no desire to attribute desire to God. He is my own reflection of my thought.
1: Kanuka idi sarvamu prati manavuni endukudunu aavirbhavincheetundi bhavamulu yokka swaroopamule.
0: These are all the very forms personified of one's own feelings and thoughts.
1: Ee vidhanga tirugutu kattakadapadi tillu vadali Ramakrishna mattamuniki cheraadu.
0: As things went on, he ultimately arrived at the hermitage of Ramakrishna.
1: ప్రతి మానవుని ఎందుకును ఆవిర్భవించేటువంటి యొక్క భావములు కాని ఊహలు కాని తలంపులు కాని ఇవన్నీ కూడాను వాణి యొక్క భాంతులే కాని భగవంతుని యొక్క సంకల్పములు కాదు.
0: In fact, all the feelings, the sentiments, the imaginations and thoughts,
1: ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క సంకల్పములని భావించి భగవంతుని కూడాను అనేక విధములుగా కూడాను కొన్ని తూలు నాడుతుంటారు.
0: They are of our own making, but at times we blame God, attributing these to God.
1: నా యొక్క మంచి చెట్టులే నా యొక్క తలంపులకు మూల కారణము.
0: The good and bad in me are responsible for మై ఓన్ థాట్స్.
1: నా నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క సంకల్పములు నా చెడ్డ సంకల్పములే.
0: ఆల్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ మీ ఆర్ బ్యాడ్ న్యాచురలే.
1: నా నుండి ప్రతిబింబించేటువంటి యొక్క సంకల్పములు నాలోని మంచివై.
0: In fact, all the reflections indicate my own good.
1: ఎవరి మంచి చెడ్డలైనటువంటి వారికి హృదయం నుండి ఆవిర్భవించి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: The good and bad find their origin in one's own heart and come out by way of reflection.
1: కనుక ఇట్టి భగవంతుని యొక్క సంకల్పములు ఏ మాత్రం కూడా ఇవి భగవంతునికి సంబంధించినవి కాదు.
0: These thoughts have got nothing to do with the divine.
1: భగవంతుని సంకల్పరహితుడు.
0: God is beyond the thought.
1: భగవంతునికి ఎట్టి సంకల్పములు లేవు.
0: He has nothing to do with the thought process.
1: ఈ వచ్చినటువంటి సంకల్పములు ఎవరి సంకల్పములు? వారివే.
0: The thoughts belong to you of your own making.
1: కాని మరి ఒక డౌట్ పుట్టింది ఈ నరేంద్రునకు.
0: నరేంద్ర హ్యాడ్ అనదర్ డౌట్.
1: ఈ డౌట్స్ కూడాను నా నుంచి ఆవిర్భవించినటువంటి ఒక దుర్గుణములే, కాని ఇది భగవంతుని ప్రవేశించినటువంటి కాదు.
0: దీస్ డౌట్స్ ఆర్ అవుట్ ఆఫ్ మీ ఫ్రమ్ విదిన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంటెంట్.
1: ఒకనాడు కొంచెం నరేంద్రునికి సందేహం కలిగింది.
0: వన్ డే నరేంద్ర డౌటెడ్.
1: రామకృష్ణునికి వాంఛలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ ఇఫ్ రామకృష్ణ హ్యాడ్ ఎనీ డిజైర్.
1: ఒకనాడు రామకృష్ణ బెడ్ కింద కొన్ని కాసులు వేసి తాను ఒక చోట కూర్చున్నాడు.
0: వన్ డే హీ కెప్ట్ ఫ్యూ కాయిన్స్ అండర్ ద పిల్లో ఆఫ్ రామకృష్ణ అండ్ హీ వాస్ వెయిటింగ్ బై హిస్ బెడ్ సైడ్.
1: రామకృష్ణుడు వచ్చి తల పెట్టిన తక్షణమే చిక్కును లేచాడు.
0: ద మూమెంట్ రామకృష్ణ రెస్టెడ్ హిస్ హెడ్ ఆన్ ద పిల్లో హీ ఇమీడియట్లీ గాట్ అప్.
1: ఏమిటో చీమలు కుట్టినట్టుగా ఉండాలి అన్నాడు.
0: యాజ్ హీ వాస్ బిట్టెన్ బై యాంట్స్ దే అరౌండ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినాడు నరేంద్రుడు.
0: నరేంద్ర నోటీస్ దిస్ హ్యాపెనింగ్.
1: స్వామి నన్ను క్షమించండి.
0: ఇస్ ఎ స్వామి పార్డన్ మీ.
1: నాలో ఉన్నటువంటి దుర్బుద్ధులు ఈ విధమైన సంకల్పం ప్రవేశించి నిన్ను ఈ విధంగా పరీక్షించాలని నేను పూనుకున్నాను అన్నాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ మై పర్వర్టెడ్ మైండ్ ద డైవర్టెడ్ థాట్ మేడ్ మీ టు టెస్ట్ యూ లైక్ దిస్ అండ్ మేడ్ మీ ప్రాంప్టెడ్ మీ.
1: ప్రతి మహనీయుల దగ్గర కూడాను అనేక మంది డౌటింగ్ థామస్ చేరుతుంటారు.
0: ఎవ్రీ నోబుల్ సోల్ విల్ హ్యావ్ అరౌండ్ ద డౌటింగ్ థామస్.
1: ఈ డౌటింగ్ థామస్ లేనటువంటి ఒక ప్రదేశము ఎక్కడ కూడా కనిపించదు.
0: యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వితౌట్ దిస్ డౌటింగ్ థామస్.
1: ఈ డౌటింగ్ థామస్ వల్లనే మానవుని యొక్క పవిత్రమైన హృదయాలు కూడా పాడైపోతుంటాయి.
0: ద సేక్రెడ్ హార్ట్స్ ఆర్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ దీస్ డౌటింగ్ థామస్.
1: ఈ విధంగా తానే ఆవిర్భవించినటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా రామకృష్ణ దగ్గర నివారణ గావించుకుంటూ వచ్చాడు.
0: He started submitting all his doubts and got them cleared from Ramakrishna.
1: ఇది నా సంకల్పములు కాదు.
0: They are not mine.
1: దైవ సంకల్పములు కాదు.
0: They are nothing to do with the divine.
1: కేవలం జీవ సంకల్పములే ఇవన్నీ.
0: They are only individual thoughts.
1: జీవులకు ఆహార విహారం చేత ఇలాంటి సంకల్పములు ఏర్పడుతుంటాయి.
0: The thoughts are based on the food and habits.
1: దైవం నిర్గుణుడు.
0: God is attributed.
1: నిరంజనుడు.
0: Is ever
1: సనాతనుడు.
0: Ancient.
1: నికేతనుడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపుడు.
0: Pure, unsullied, immortal, nectarine, ever fresh.
1: ఇలాంటి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావాలు పుట్టడానికి వీల్లేదు.
0: Such thoughts cannot find a place in God whatsoever.
1: ఎప్పుడు కూడాను మానవులు భగవంతుని యొక్క సంకల్పములను అనుసరిస్తూ పోరు.
0: Man does not proceed, does not tread along the path of
1: తన సంకల్పమే సత్యమని గుర్తించి,
0: he considers his own thought true.
1: తన దుర్భావమే సత్యమని భావించి,
0: he considers wicked ideas true.
1: తన యొక్క దుర్భావమును సంకల్పమే తాను అనుసరిస్తూ పోతుంటారు.
0: He goes on following his own bad thoughts and wicked thoughts.
1: ఈ విధమైనటువంటి మార్గమును ప్రవేశించి,
0: proceeding along this path,
1: కట్టకడబడికి తన సత్యాన్ని గుర్తించి,
0: he has realized the truth at the end.
1: ఇది నా యొక్క దోషమనే కాని నా యొక్క గురువు దోషం కాదు.
0: He has concluded that the mistake lies with him, not with
1: his. ఈ సత్యాన్ని గుర్తించడానికి నరేంద్రునికి 6 సంవత్సరాలు పట్టింది.
0: To recognize and experience this truth, it took about 6 years for Narendra.
1: కట్టకడబడికి ఈ దుష్టు సంకల్పములు నావే కాని గురువు కాదు అనుకున్నాడు.
0: He could finally understand that all bad thoughts had their origin within him, nothing to do with.
1: ప్రతి మానవునికి కూడాను తాను దర్శించేటువంటివి కాని, తాను స్పర్శించేటువంటివి కాని, తాను చూసేటువంటివి కాని తనలో ఉన్నటువంటి యొక్క సంకల్పం యొక్క ప్రభావం లేని గుర్తించాడు.
0: నరేంద్ర కుడ్ రికగ్నైజ్ వాట్ ఎవర్ మ్యాన్ విజువలైజెస్, వాట్ ఎవర్ మ్యాన్ టచెస్, Whatever he sees and hears are merely his own reflections.
1: మన సంకల్పముల యొక్క ప్రభావములే మనకు దుర్గుణములు గాను సద్గుణములు గాను మనకు కనిపిస్తుంటాయి.
0: The effects of our thoughts will appear, will manifest as good and bad.
1: నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పములే.
0: If there is any good, it's only you backed by your thought.
1: లేక అది నీకు చెడ్డదిగా కనిపించినా అది నీ దుష్టి సంకల్పములే.
0: If you find it anything bad, it's nothing but the bad within.
1: భగవంతుడు సంకల్పరహితుడు.
0: God is beyond thought.
1: ఎట్టి సంకల్పమును కూడా నువ్వు తాను సంకల్పించడు, పనులకు సంకల్పింప చెయ్యడు.
0: ఇస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్ అండ్ హీ విల్ నెవర్ బి ద సోర్స్ ఆఫ్ థాట్ ఇన్ ఎనీబడీ.
1: కనుక ఇది భగవంతుని సంకల్పమును కాదు. భగవంతుని సంకల్పములని ఎప్పటికీ నీ మంచినే కోరుతుంటాయి కానీ చెడ్డని కోరవు.
0: ఇట్ ఈస్ నాట్ ద డివైన్ థాట్ బట్ ద డివైన్ విల్ ఈస్ ఆల్వేస్ ఫర్ గుడ్.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకనాడు నరేంద్రుడు దగ్గరికి పిలిచాడు.
0: వన్ డే హీ కాల్ నరేన్ టు కమ్ క్లోజ్ బై.
1: నరేంద్ర, నీకు వచ్చేటువంటి సంకల్పములన్నీ కూడాను పూర్వము నువ్వు తిన్నటువంటి ఆహార విహారం చేత వచ్చినటువంటి యొక్క దుష్టభావములే కాని సజ్జన భావములు కాదు.
0: ఆల్ ద థాట్స్ యు హాడ్ సో ఫార్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ దట్ యు హావ్ పార్టేకెన్ అండ్ ద హ్యాబిట్స్ దట్ యు హావ్ హాడ్ దెన్ దే ఆర్ ఓన్లీ బ్యాడ్ థాట్స్.
1: ప్రతి మానవునికి కూడాను అష్టగుణముల చేత దశగుణముల చేత ఈ యొక్క సంకల్పములు ప్రారంభిస్తుంటాయి.
0: The thoughts are based on the fundamental traits behind.
1: Kanuka neevu dindi indri nigraham gavinchuko annadu.
0: Have self control, he said.
1: Anta sulabham kade annadu Narendra.
0: Narendra said it's not that simple and easy.
1: Narendra, ee indri nigraham ku gunne sulabhamaina margamu mari deni endukudu nu kaanaradu.
0: Ramakrishna said, Narendra, to control senses is easiest of all.
1: Chaala sulabhamaina margamu Narendra.
0: Narendra, no, that is a very
1: ee sulabhamaina margamunu visarjinchi
0: you give up this easy
1: visvarinchi
0: you forget it.
1: Kashta nashtamulu gurcheetvanti oka sankalpamune neevu anusaristuntaru.
0: You follow all the thoughts which are so difficult to follow and adopt.
1: Nee okka thuri ee sankalpamunu control cheyi chuddam.
0: Control your thoughts, let us see what will happen.
1: అప్పుడు అడిగాడు ఎట్లా దీన్ని కంట్రోల్ చేయటము.
0: Then he said, how to control the thoughts.
1: ఒక చిన్న మార్గము,
0: ఈజీ పాత్.
1: నీకు పరమ ద్వేషి ఉన్నాడు,
0: పోజింగ్
1: పరమ విరోధి ఉన్నాడు.
0: యూ హ్యావ్ వన్ ఎనిమీ.
1: అతను నీ మార్గంలో నడుస్తుంటే ఎదురు వస్తాడు ఆ విరోధి.
0: సపోజింగ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఓన్ ఎనిమీ.
1: అతన్ని చూసిన తక్షణమే నీవు పక్కన నవ్వు.
0: The moment you see your enemy, just smile.
1: My brother, brother, brother, how are you? How are you? Ani prashninchu.
0: Now say to him, your enemy, oh brother, brother, how are you?
1: Brother, ninnu nenu premistunnanu anu.
0: Say once, brother, I love you.
1: Appudu aa yokka dveshi premanta kodanu aviruddhayipoyi dvesham maanipothundi.
0: The hatred ends there and love arises.
1: Nenu inta drushtigunamulato vachinappudu kodanu nannu inta premato chustunnadani athanu kodanu athani kavagalinchukoni brother nenu inka ninnu dveshinchanu ani vaagdanam chesadu.
0: He will understand with all the wickedness, yet he is loved by you. And in turn, he will hug you and say, in spite of all hatred I had towards you, you love me. This is the path.
1: నీకు ఎవరిపైన ద్వేషం ఉందో, ఎవరు నీపైన ద్వేషం ఉందో, ఎవరు నీకు అసూయగా ఉన్నారో, ఎవరు నిన్ను ద్వేషంగా ఉన్నారో, వారిని చూస్తానే నీవు నవ్వు, వారిని పలుకరించి ప్రేమతో.
0: Whosoever might be the enemy, the one of jealousy, you are likely to face them.
1: ఆ విధంగా ప్రేమించేటప్పటికి వాడు కూడా నిన్ను ప్రేమిస్తాడు.
0: And you will be loved in turn.
1: ఈ ద్వేషం శూన్యమైపోతుంది.
0: The hatred will be lost.
1: దీన్ని ఒక రకంగా కూడా బుద్ధుని కూడా పోల్చినాడు.
0: And this was also explained by Buddha.
1: బుద్ధుడంటే గిట్టనటువంటి ఒక రైతు ఉండేటువంటి వాడు.
0: There was a farmer who didn't like Buddha.
1: అంతేకాకుండా ఒక భూతం వచ్చింది.
0: And there came a demon.
1: డెమన్ వచ్చేసేసి తన దగ్గరికి వస్తే కత్తి ఎత్తింది.
0: And the demon lifted the sword.
1: బుద్ధుడు పక్కన నవ్వాడు.
0: Buddha smiled at once.
1: ఓ దయ్యమా, నన్ను చంపడానికి నువ్వు వచ్చినావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను చంపు అని తన వంచాడు.
0: He said, oh demon, you are ready to behead me with the sword. Come on, you kill me, he said.
1: అప్పుడు ఆ దూత, ఇంత ఆనందంతో నన్ను చంపమని కోరేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా?
0: Then the demon was very much surprised. Will you find anyone Who would invite you with a smile and be prepared to be
1: సంపూర్ణ తల వంచేటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా?
0: Is there any person who will bend down his head?
1: నేను అతను ద్వేషిస్తూ ఉండినప్పటికీ అతను నన్ను ప్రేమిస్తూ రావడానికి ఇట్టి మానవ లోకంలో పుట్టారా?
0: Will there be anyone in this world who will love you in spite of the hatred that he is making?
1: అన్ని విధాలా సంకల్పించి నమస్కరించి ఆ దయ్యము వెళ్లిపోయింది.
0: This demon paid respects and all humble offering of salutations and left.
1: మన ప్రేమ అనేటువంటిది ఎట్టి కిరాతకుండైన కూడాను మార్పు చెందిస్తుంది.
0: Love will transform any brutal wicked man.
1: మనలో వచ్చేటువంటి కిరాతక బుద్ధులన్నీ కూడాను మన యొక్క భావములే పుట్టినటువంటి యొక్క దుర్గుణముల యొక్క ప్రతిబింబములే.
0: The wickedness is nothing but the reflection of the wicked thoughts behind.
1: ఇవన్నీ కూడాను మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే.
0: The good and bad stand for reflection, reaction and resound.
1: కనుకనే మనము ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కు ఏమాత్రం లొంగకుండా నిరంతరము ప్రేమ చేత నవ్వుతూ ఉంటుండు.
0: So we should not submit ourselves to reflection, reaction, resound.
1: ఎవరు నిన్ను తిట్టడానికి వచ్చినప్పుడు కూడా నా బ్రదర్ నన్ను నీవు దూషిస్తున్నావా, దూషణ కాదు ఇది, నాకు భూషణ నేను అను.
0: One may accuse you, one may blame you, yet you smile.
1: ఈ విధమైనటువంటి దీంతో వారిని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనకు ఎవరు విరోధులే కనిపించరు.
0: ఇఫ్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ నేచర్ యూ నెవర్ హ్యావ్ ఎన్ ఎనిమీ.
1: ఈ దుష్టగుణములు మనలో ఏమాత్రము ప్రవేశించవు.
0: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది వికెడ్ థాట్స్ విత్ హిమ్.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వివేకానందుడు అనేక మందికి ఆ రకమైనటువంటి యొక్క ప్రబోధం జరుపుతూ వచ్చాడు.
0: దిస్ హాస్ బీన్ ది సీక్రెట్ పాత్ డెమోన్స్ట్రేటెడ్ లేట్ బై వివేకానంద. And he taught in this direction.
1: ఈ వివేకానందుడు రావడానికి మూల కారణం ఏమిటి?
0: What are the cause behind the advent of Vivekananda?
1: నిరంతరం కూడాను తాను చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
0: He went on brooding over.
1: నా గురుజీ నాకు నిరంతరం కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటి పదములే నా యొక్క హృదయంలో పలికిస్తూ ఉన్నాడు.
0: He thought of his guru who taught the lesson of love and he went on repeating love.
1: అది నాకు ఉపదేశము.
0: That is the message of my guru.
1: ఆ ప్రేమ తత్వాన్ని నేను పెంచుకుంటాను.
0: And this principle of love
1: నేను కొన్న ప్రేమమై ఉన్నాను.
0: I am also full of love now.
1: ద్వేషమే దూరం అయిపోయింది.
0: There is no hatred now.
1: నాలో ఉన్నటువంటి దుర్గుణాలంతా దూరం అయిపోయినాయి.
0: All wicked habits and thoughts left me.
1: ఆ తల్లికి నమస్కరించి ఆశ్రమం పోయి చేరాడు.
0: And he namaskar to his mother and went to ashram.
1: అక్కడికి వెళ్లి రామకృష్ణుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడాను తన యొక్క పవిత్రమైన మార్గములకు ఒక సోపానములుగా భావించాడు.
0: He could understand all the teachings of Ramakrishna will be a sort of rungs in the ladder of his life.
1: కనుక మనలో వచ్చేటువంటి దుర్గుణములు దురాచారములు దుష్టబుద్ధులు మనలో ప్రవేశించేది కేవలం మధ్యలో చేరినవే కానీ ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కాదు.
0: The bad thoughts, the bad sentiments, bad feelings have come in between, not from the beginning.
1: ఇవి మధ్యలో వచ్చిపోయేటువంటివి మాత్రమే.
0: They come in between and pass
1: off. ఇవి కేవలం passing clouds.
0: They are like passing clouds.
1: ఈ passing clouds కోసం మనం బెదిరిపోయి అదిరిపోవటం కారణం కాదే.
0: We should not be worried, we should not be afraid of these passing clouds.
1: దీనికి ఏమాత్రం కూడా మనం బెదిరికోకూడదు.
0: You should not be frightened.
1: అదరకూడదు.
0: You should not be carried away.
1: మన ప్రేమను గట్టిగా మనం సాధిస్తూ రావాలి.
0: You should strengthen your love.
1: నాలో హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడు ప్రేమ స్వరూపుడే కాని మరొక రూపం కాదు.
0: God is present in my heart, the very embodiment of love.
1: నా యందు ఉన్నటువంటి భగవంతుడు నన్ను ప్రేమిస్తుండగా నేను ఇతరుని ఏ విధంగా ద్వేషించడం?
0: When God in me loves me so much, how can I
1: hate anybody? నాలో వచ్చినటువంటి దుర్గుణములన్నీ కూడాను నా యొక్క ప్రతిబింబమే.
0: All the bad qualities are merely my own reflection.
1: ఎవరివి కాదు.
0: They belong to none.
1: నా గురువు నాకు పరమ పవిత్రుడు.
0: My guru is highly sacred.
1: ప్రేమ స్వరూపుడు.
0: He is very personified.
1: దయామయుడు.
0: Of compassion.
1: అలాంటి ప్రేమ స్వరూపుడు దయామయుడు అనేటువంటి గురువుని నేను ధిక్కరించడం మంచిది కాదు.
0: It is not good on my part to disobey my guru.
1: అది తలుచుకుంటూ తనలో ఉన్నటువంటి దుర్గుణాలను హతమార్చుకుంటూ.
0: So he has removed all his bad qualities.
1: ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు.
0: He has grown in love.
1: అప్పుడే అద్వితీయము చెందంగా అర్హుడగును అన్నాడు.
0: Then only he got this desertness of non-dual experience.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
0: God is full of love. Brahma is love.
1: ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును.
0: The discipline calls for love to love connection.
1: గట్టిగా ప్రేమను పట్టుకున్నా.
0: So if you catch hold of love strongly,
1: అద్వితీయము చెందంగా అర్హుడగును.
0: You will be deserving.
1: మన అద్వితీయం పోవడానికి ఇది ఒక్కటే చాలు మనకు ప్రమాణం.
0: This is enough to have that non-dual experience.
1: మనలో వచ్చేటువంటి దుర్భావములకు మనకు బానిసలు కాకూడదు.
0: We should not be slave to our bad thoughts.
1: ఈ బానిసలు కావటం చేతనే మనము అన్ని విధాల దుర్గుణాలకు దూరం అయిపోతున్నాము.
0: బికాస్ వీ బికమ్ స్లేవ్స్ టు అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్సో బ్యాడ్.
1: కనుకనే మనం నిరంతరము ప్రేమనే పెంచుకో.
0: సో కంటిన్యూస్లీ
1: నీ హృదయమంతా నింపుకున్నటువంటిది ప్రేమనే కాని మరొక పదార్థం కాదు.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ విత్ నథింగ్ ఎల్స్.
1: ఆ దానికి తప్ప మరొక దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ ఎనీ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ
1: హార్ట్ టు ఎంటర్. హార్ట్ ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ యు నీడ్.
1: దాంట్లో ఒక ప్రేమ నింపుకుంటే ఇంకా ఏ విధమైనటువంటి దుర్గుణాలకు అవకాశమే ఉండదు.
0: హార్ట్ ఈజ్ ఓన్లీ వన్. వెన్ వన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ.
1: కనుక ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం ఆ ప్రేమను నింపుకున్నప్పుడు ఎవరు ఏదాన్ని కూడా సాధించలేరు.
0: సో వెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: క్రిస్టియన్ దగ్గరగా జీసస్ దగ్గర కూడా డౌటింగ్ థామస్ వచ్చాడు.
0: డౌటింగ్ థామస్ అప్రోచ్డ్ జీసస్.
1: వాడు నిరంతరం కూడా పరమ భక్తుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ ఆన్ ఆర్డర్ డివోటీ.
1: కానీ ధనాశ చేత 12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయడానికి పూనుకున్నాడు.
0: జూడాస్ బికాస్ ఆఫ్ హిస్ 12 కాయిన్స్ హీ బిట్రేడ్ హిస్ గురు.
1: 12 రూపాయల కోసం ఏ పని గురుద్రోహానికి పూనుకున్నాడు ఆ యొక్క థామస్.
0: అండ్ దిస్ జూడాస్ వాస్ హాస్ బిట్రేడ్ హిస్ గురు ఫర్ 12 కాయిన్స్.
1: చీ ఇది నాకు మంచిది కాదని ఆ యొక్క జీసస్ శిలకు తగిలించిన తర్వాత తాను బాధపడుతూ వచ్చాడు.
0: When Jesus was on the cross, Judas cried. He felt so sad.
1: పడి కట్టగడబడుకు తాను కూడాను కట్టుతో పొడుచుకున్నాడు.
0: Ultimately, he has cut himself. He has put the sword into his chest.
1: నా గురువుకు నేను హింస చేసినటువంటి యొక్క వ్యక్తిని కదా నేను.
0: I have hurt my guru.
1: కేవలము ధన రూపంకు నేను ఇంత లొంగిపోయినాను.
0: I have submitted to this attraction of money.
1: ప్రపంచములో ఉండేటువంటి ప్రతి పదార్థములకును మనం లొంగిపోయి మనం అనేక విధమైనటువంటి బానిసలైపోతున్నాము.
0: In fact, we submit ourselves to different objects and material in this world and turn into slaves.
1: కనుక దేనికి మనం లొంగకూడదు.
0: We should never
1: ఒక ప్రేమకు మాత్రమే లొంగాలి.
0: We should not succumb to anyone.
1: ప్రేమనే మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాణము.
0: And therefore, love is the main arrow.
1: ప్రేమనే నీకు ప్రధానమైనటువంటి అస్త్రము.
0: And love is the main weapon.
1: అట్టి ప్రేమను నీవు ధరించినటువంటి వాడికి ఎట్టి దుర్మార్గ బుద్ధులు కూడాను నీలో ప్రవేశించవు.
0: When you have the weapon and an arrow of love, wickedness find no scope.
1: నీ ఆకలి దప్పులు కూడాను ఆ ప్రేమనే తీరుస్తుంది.
0: And in fact, love quenches your thirst, will appease your hunger.
1: కనుక ఈ ప్రేమను మనం పెంచుకున్నామంటే ప్రేమతో సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడాను లేదు.
0: Therefore, if we develop love, there's nothing you cannot accomplish.
1: మీరు ఎన్ని పాటలు పాడండి, ఎన్ని మాటలు ఆడండి, ఎన్ని విధమైన యాక్ట్ చేయండి, ఏ విధమైనటువంటి ఇది చేసినప్పటికీ ప్రేమను భద్రంగా పెట్టుకోవాలి.
0: All your histrionic talents, be that singing or dramatic,
1: ప్రేమరహితమైన పదములు ఉపయోగించకండి.
0: They should be full of love. Never utter
1: ప్రేమరహితమైన ఆనందాన్ని పంచకండి.
0: And don't distribute anything.
1: ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని గడపకూడదు.
0: Never lead the life without love.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమను ప్రవేశపెట్టాలి.
0: See that love will be there in every act.
1: ప్రేమకు మించినటువంటి యొక్క ఫలితము, ప్రేమకు మించినటువంటి యొక్క ముక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క గురువు మరొకటి లేదు.
0: There's no other preceptor, there's no other liberation beyond love.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రం వదలకండి.
0: There may be problems and obstacles, never give up love.
1: ఆ ప్రేమనే మీకు సర్వైనటువంటి యొక్క రక్ష.
0: And this love will protect.
1: ఆ ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి ఒక రక్షకుడు.
0: And love is your true protector.
1: ఎలాంటి కారణం ఎందుకు పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది.
0: You may be anywhere in a thick forest, it is the love that protects you.
1: ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు.
0: When once you protect your love, raksha, you will never be punished to siksha.
1: శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు.
0: People go for siksha.
1: భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటుంది.
0: The more God tests you, pariksha, you will have excellent results.
1: మీరు చక్కగా విచారణ చేయండి.
0: Investigate clearly well.
1: మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు.
0: As examinations approach, you will be afraid of them.
1: కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు.
0: The ardent devotees of those days were prepared for these tests.
1: టెస్ట్ నాకు కావాలి.
0: సరే, ఐ వాంట్ ద టెస్ట్.
1: ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్.
0: This test of mine is the test
1: కాబట్టి భగవంతుని టెస్ట్ ను నేను విరుద్ధంగా పోకూడదు.
0: I cannot act against the taste of God.
1: అదే నా యొక్క టెస్ట్ ను తీరుస్తుంది.
0: And that very taste of God will satisfy me.
1: అని పరిచర్యకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడు ఇంకా రెండేళ్లు ఆలస్యం కావాలి ఇంకా రెండేళ్లు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు.
0: You should always be prepared to face the test. Never ask for their postponement.
1: ఈ టెస్ట్ అనేది ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్ కి మనం ఎక్కిపోవచ్చును.
0: Sooner you are tested, you can be promoted to a higher class.
1: మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చే తీరాలి.
0: In order to go to higher classes,
1: ఆ టెస్ట్ కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాలా ఉన్నత స్థాయి చిక్కుతుంది.
0: You are bound to be tested. You should face the test to be promoted.
1: కనుకనే మనం టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి.
0: You should be very happy as the test approaches.
1: ఇంకా పరీక్షలు వస్తున్నాయి ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి.
0: Very soon you will be having tests or examinations. Never be afraid.
1: పరీక్షలు దగ్గరికి వచ్చే కొద్ది అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: As examinations are nearing more and more, be joyful.
1: త్వరగా నాకు పరీక్షలు వస్తుంది ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను.
0: Examinations are fast approaching. The moment I pass, I'll go to a higher class.
1: కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ
0: so welcome tests.
1: మనం దూషించకూడదు.
0: You should never be away from them.
1: అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు.
0: In olden days, when the preceptors tested, disciples welcomed their tests.
1: ఏకలవ్యుడు చాలా ఆనందించాడు.
0: Ekalavya was very happy.
1: అయ్యో గురుదక్షిణ ఏం కావాలి నన్ను అడిగేటప్పటికి నాకు నేను చిటికిని వేయమని చెప్పాడు.
0: What is an offering to be given to the preceptor? The preceptor Drona wanted the thumb to be given.
1: అప్పుడు ఆ యొక్క థంబ్ ఇచ్చేశాడు.
0: Then he gave this thumb as an
1: ఎంత అదృష్టవంతుణ్ణి నేను.
0: How lucky I am.
1: అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయి చెందాడు.
0: Because of the sacred offering of the thumb, he was exalted.
1: ఎంతటి గొప్పవాడు మరొకడు వేలేడించి తన గొప్ప కీర్తిని సాధించాడు.
0: Ekalavya won the esteem and the reputation of everybody, that no one is beyond.
1: భగవంతునికి ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.
0: One should be prepared to sacrifice anything.
1: కారణం ఏంటి? భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
0: The reason is God is
1: desireless.
0: God has no desire.
1: నీ కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు.
0: And he is not here to entertain your desires.
1: నీకు అందించే నిమిత్తం వచ్చాడు.
0: God is eternal giver.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోనకుండా
0: without knowing this truth,
1: దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని
0: if you have the opposite feeling,
1: గురువునే ద్వేషంగా చేసుకుని
0: and you blame God,
1: కట్టగడపటికి ఈ జీవితంనే వ్యర్థం గావించుకుంటున్నారు.
0: Ultimately you waste and ruin your life.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అన్నిటికీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే.
0: దాట్ విచ్ టేక్స్ యూ టు ఎగ్జాల్టెడ్ ఆల్టిట్యూడ్స్ ఇస్ లవ్.
1: ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే.
0: ప్రిసెప్టర్ గురు ఇస్ ఆల్
1: దైవం. ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే.
0: గాడ్ ఇస్ ఆల్
1: నిస్వార్థ పరుడే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కురిపిస్తున్నాం?
0: When God is selfless, why should we be selfish?
1: భగవంతుని ఎందుకు కించిత్తైన కూడా నువ్వు సెల్ఫిష్ లేదు.
0: There is no trace of selfishness in God.
1: అది మీ భావముల యొక్క ప్రతిబింబాలి.
0: They are only reflections of your thoughts.
1: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నాయి.
0: They come in front of you as a reaction, reflection, resound and spoil your thought process.
1: కనుక భగవంతునికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు.
0: God has no hatred. God has no jealousy. God has no envy.
1: నీ దుర్గుణములే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు.
0: In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God.
1: కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ wants us to develop noble thoughts, noble sentiments, noble feelings.
1: ఇదియే మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయం.
0: This is what we have to cultivate from.
1: పరీక్షలు వస్తున్నాయంటే మీరు ఆనందించాలి.
0: As examinations are approaching,
1: పరీక్షలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం.
0: Sooner they come, you can be promoted very soon.
1: పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు.
0: And when there are no examinations, you will never be promoted.
1: కనుకని భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడాను మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి.
0: Consider all tests of God as your sacred
1: test. టెస్ట్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది పదం చాలా ఉత్తమమైనటువంటిది కాదు.
0: And in fact that word is not that great.
1: టెస్ట్
0: it is only a test.
1: టెస్ట్ కాదు.
0: It is not a waste.
1: ఈ టెస్ట్ అంతా కూడాను నీ మంచి కోసమే చేస్తున్నాడు.
0: The test is for your own good.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా, ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచిదిగా నీవు చింతిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్, వరీస్ అండ్ యాంగ్జైటీస్ మే కమ్ ఇన్ ది వే ఆఫ్ యువర్ లైఫ్, కన్సిడర్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కనుక మనకి ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా భగవంతుడే సర్వవిధాలా రక్షిస్తున్నాడు.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మీరు అన్నింటినీ అడుగుతున్నారే కానీ భగవంతుడు ఏది అడగటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ బీన్ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ గాడ్,
1: భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడుగుతున్నారు.
0: వీ గో ఆన్ బెగ్గింగ్ గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్.
1: కానీ దీనికి ప్రతిఫలం ఏం అడుగుతున్నాడు భగవంతుడు?
0: బట్ వాట్ ఇస్ ద God asks him.
1: అన్ని ఇస్తూ ఇస్తూ ఇస్తూ వచ్చినాడు.
0: He goes on giving and giving.
1: కానీ దాని ఫలితములు మీరు అర్థం చేసుకోవటం లేదు.
0: But you don't understand the consequences.
1: ఈ ఇచ్చినటువంటి ఏం చేస్తున్నారు మీరు?
0: What is that you are doing?
1: దుర్వినియోగం చేసుకుంటున్నారు.
0: You misuse all that.
1: దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: You allow it to grow in a cruel way.
1: కనుక నీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సత్సంకల్పాన్ని నీవు బద్ధంగా చేసుకోవాలి.
0: Therefore safeguard the good thought which is God's gift.
1: అది నీ యొక్క సర్వరక్షకుడు.
0: That will protect you in every possible way.
1: కరకు భగవంతుడు అన్ని కూడాను మనకు మంచిని అందిస్తాడు, కానీ చెడ్డది ఏ మాత్రం అందించడు.
0: God gives us all that is good and precious.
1: మీరు ఏ మాత్రము భగవంతునికి చెడ్డదిగా మీరు భావించకండి.
0: Never consider anything bad.
1: మీ అదృష్టం కొద్దీ ఇది చిక్కినటువంటి యొక్క దీన్ని దక్కించుకుని చక్కించుకోవాలి.
0: In fact, the present what you have is because of your good luck and fortune.
1: మీరు యువకులు గనుక యువకుల యొక్క భావాలు చాలా పిచ్చి పిచ్చి భావాలుగా పోతుంటాయి.
0: Youngsters, naturally your thoughts will be wavered.
1: కాని ఈ యొక్క యువకులుగా ఉన్నప్పుడే దీని ద్వేషాన్ని సాధిస్తూ రావాలి.
0: At this young age you should conquer hatred.
1: ఈ కామక్రోధ లోపమోహమత్సరమైనటువంటి ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవడానికి ప్రేమను ప్రేమించాలి.
0: You should have that intense love as to distance yourself from desire, anger, lust, avarice.
1: కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడుపుతుంటే సర్వమును మీరు క్షణంలో సాధించుకోగలరు.
0: When you lead your life with love, you will be able to win over anything in a moment of time.
1: ప్రేమతో సాధించలేనిటువంటి ఈ జగత్తులో ఏది కూడా కనిపించదు.
0: In this world there is nothing that cannot be accomplished without love.
1: ప్రేమ స్వార్థాన్ని మీరు త్యాగం చేసి
0: sacrifice this yourself.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop love.
1: సర్వము మీకు సంసిద్ధమవుతుంది.
0: Everything will be ready for you.
1: నిన్నటి దినము
0: yesterday
1: నేను లేస్తానే కొంచెం కాలు కొంచెం ఇదవుతుంది అని చెప్పాను దాదాస్వామికి.
0: భగవాన్ సెడ్ ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అప్.
1: ఆయన చేయి పట్టుకున్నాడు.
0: అండ్ రాధాస్వామి
1: ఇలాంటి మాకు ప్రాప్తిని అందించే నిమిత్తమై మీకు ఈ కాలు నొప్పి వచ్చింది కానీ మీరే కాదు అని చెప్పి అన్నాడు.
0: స్వామి యూ హ్యావ్ గాట్ దిస్ పెయిన్ ఓన్లీ టు గివ్ అస్ దిస్
1: డిసర్వ్. ఈ సేవ నాకు అందించు అన్నాడు.
0: And he said, Swami, allow me to serve you.
1: ఆయన కొంచెం పాలన ఒత్తాడు.
0: And he pressed Swami's feet.
1: తర్వాత ఆనందంగా జరిగింది.
0: And everything went on happily.
1: నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్
1: రాధాస్వామి,
0: రాధాస్వామి
1: ఒక క్షణంలో నేను తలుచుకుంటే ఈ నొప్పి వెళ్లిపోతుంది.
0: In a moment if I will it, the pain will go.
1: కానీ
0: but
1: స్వార్థానికి నేను ఏ సంకల్పము చేయను.
0: భగవాన్ విల్ నెవర్ విల్ ఇట్ ఫర్ హిజ్ ఓన్.
1: ఇదే కాదు ఇంకెంత కష్టమైనటువంటి నేను స్వార్థానికి నా శక్తిని ఉపయోగించను.
0: Bhagavan will never use his power for his own sake.
1: Power kaadu sankalpam kuda cheyanu.
0: He doesn't will it.
1: Meeku telusina poyina guru parnam appudu entano pedda gadda chesindi.
0: You know that at the time of guru parnam
1: dan chakaga anivistu vachare kani kavalanu prani manalani nenu sankalpinchukoledu.
0: Bhagavan went through all that period. He didn't got it removed.
1: Sankalpinchukunte oka chanavulo potayi.
0: If he strongly willed it, it will vanish in a moment of time.
1: Kaani adi neeku swatsankalpamu swarthamainatu avutundi.
0: It amounts to selfishness.
1: Alanti swarthaniki nenu em matram upayogapettanu.
0: Bhagavan will never use anything for his self.
1: Karukane ee vidham nenu cheppanu రాధాస్వామికి. స్వార్థం అవుతుంది రాధాస్వామి, నేను దీన్ని సంకల్పించుకోను. ఇంతేకాదు ఇంకెంత నొప్పి వచ్చినప్పుడు నేను భరిస్తానే కానీ నేను దీన్ని స్వార్థానికి ఉపయోగించుకోను అన్నా.
0: భగవాన్ టోల్ రాధాస్వామి, లెట్ ఇట్ బి పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, మచ్ మోర్ దాన్ దిస్ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్ ఇట్, బట్ ఐ విల్ నెవర్ గెట్ ఇట్ రిమూవ్డ్ ఫ్రమ్ మీ బై విల్లింగ్.
1: కనుక నాకు స్వార్థం అనేటువంటిది లేనప్పుడు నేను ఇంక మిమ్మల్ని ఏది కోరుతాను?
0: భగవాన్ ఈజ్ సెల్ఫ్లెస్. వాట్ ఈస్
1: ఏది కోరినప్పుడు నేను స్వార్థమే కదా.
0: If the desire is prompted
1: కాబట్టి స్వామికి స్వార్థమే లేదు.
0: భగవాన్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
1: అది మీరు భ్రమిస్తున్నారు.
0: ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
1: స్వామి ఆశిస్తున్నాడు.
0: యూ థింక్ ద స్వామి వాంట్స్.
1: స్వామికి అంతా ఇదంతా స్వార్థంగా ఉంటుండాలి అని మీరు భావించుకోవచ్చును.
0: యూ మే ఇమాజిన్ దట్ భగవాన్ ఇస్.
1: స్వార్థం ఏ కించిత్ కూడా నా దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: కనుక
0: సో
1: స్వామి ఏది సంకల్పించుకున్నా మీ మంచి కోసమని మీ క్షేమం కోసమని, మీ ఆనందం కోసమని, మీ సుఖం కోసమని, మీ మోక్షం కోసమని.
0: వాట్ ఎవర్ స్వామి విల్స్, ఇట్ ఈస్ ఫర్ యువర్ రిడెంప్షన్, ఇట్ ఈస్ ఫర్ యువర్ లిబరేషన్, ఇట్ ఈస్ ఫర్ యువర్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బ్లెస్.
1: కనుక నేను ఏది కూడా నా కోసం నేను ఉపయోగించుకోను.
0: భగవాన్ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ హిజ్ ఓన్.
1: మీకు ఏది కావాలని క్షణంలో నేను ఇస్తాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ
1: వాంట్. ఇస్తాను కానీ మీరు దక్కించుకునేటువంటి శక్తిని మీ దగ్గర పెట్టుకోవాలి.
0: హి ఇస్ ప్రిపేర్ టు గివ్, బట్ యూ షుడ్ హావ్ దట్
1: కెపాసిటీ. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎ స్మాల్ ఇలస్ట్రేషన్ భగవాన్ వాంట్స్ టు గివ్ us.
1: బ్యాంక్ దగ్గరికి పోయి,
0: యూ గో టు ద బ్యాంక్,
1: బ్యాంక్ ఎప్పుడుగా ఉంటుంటాడు రండి, అతని దగ్గర చేతిలో కావలసినంత ధనం ఉంటుంది.
0: యూ ఫైండ్ ద క్యాషియర్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: ఈ క్యాషియర్ దగ్గర కావలసినంత ధనం ఉంటుంటుంది.
0: క్యాషియర్ హాస్ గాట్ ఇన్ స్టాక్ మనీ.
1: అతని దగ్గరికి పోయి, సార్ మీ దగ్గర ఇంత మనీ ఉంటుంటారు కదా, నాకు కొంచెం ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా?
0: ఇఫ్ యూ గో టు ద క్యాషియర్ అండ్ సే సార్ యూ హావ్ సో మచ్ ఆఫ్ మనీ, వై డోంట్ యూ గివ్ మీ?
1: ఇవ్వడు.
0: హి వోంట్ గివ్ యూ.
1: అయితే ఏ విధంగా ఉంటుంది? ఆయన అడుగుతాడు, అయ్యా నీ పేరుతో ఎంతవరకు డిపాజిట్ కట్టావు బ్యాంక్ లో
0: అన్నాజిట్?
1: నేనేం కట్టలేదు అంటాడు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ యూ మనీ.
1: నీవు మొట్టమొదటి డిపాజిట్ కట్టు.
0: ఫస్ట్ డిపాజిట్ మనీ.
1: నువ్వు ఎంత రాసిస్తే అంత నేను చెక్ ఇస్తే నేను తప్పక నీకు ఇస్తాను.
0: ఇఫ్ యూ గివ్ ది చెక్ యూ కెన్ డ్రా ద మనీ.
1: ఇక్కడ కొంచెం విచారణ చక్క చేసుకోవాలి.
0: హియర్ యూ హావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
1: ప్రేమ,
0: లవ్
1: అనేటువంటి ధనాన్ని డిపాజిట్ చేయాలి.
0: ద వెల్త్, ద మనీ ఆఫ్ లవ్ మస్ట్
1: ఎవరి దగ్గర?
0: గాడ్. గాడ్ యు హావ్ టు డిపాజిట్ ది మనీ ఆఫ్ లవ్.
1: అభిమానము అనగా ప్రేమాభిమానం అనేటువంటిది అతనికి తగినటువంటి ఒక చెక్ బుక్ గా తీసుకోవాలి.
0: అండ్ టేక్ దట్ అటాచ్మెంట్ టు గాడ్ యాజ్ ద చెక్ బుక్.
1: లవ్ అనేటువంటిది
0: మనీ
1: ఇవ్వడానికి వీల్లేదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ యూ మనీ.
1: నీవు మొట్టమొదటి డిపాజిట్ కట్టు.
0: ఫస్ట్ డిపాజిట్ మనీ.
1: నువ్వు ఎంత రాసిస్తే అంత నేను చెక్ ఇస్తే నేను తప్పక నీకు ఇస్తాను.
0: ఇఫ్ యూ గివ్ ది చెక్ యూ కెన్

0: మీకు ఎంత డిపాజిట్ అంత డబ్బు నీకు ఇస్తాడు.
1: విత్ ద సిగ్నేచర్ అండ్ ద చెక్ యూ విల్ బి ఎలిజిబుల్ టు డ్రా యాజ్ మచ్ ఆఫ్ మనీ యూ నీడ్.
0: కానీ చెక్ బుక్ లేకుండా సంతకం చేయకుండా నీ డిపాజిట్ ఉండి కూడాను నాకు ఇవ్వమని చెప్పినట్టే ఇవ్వడు.
1: Without checkbook, without affixing your signature, there may be deposit in your account, but yet you cannot withdraw money. కానీ
0: మీరు డిపాజిట్ ఏం చేయలేదు. ఈ మీ ప్రేమను భగవంతుని దగ్గర ప్రేమించాలి.
1: Therefore, you should deposit the money of love to God.
0: అనుమానమైనటువంటి ఒక చెక్ బుక్ ను తీసుకోవాలి.
1: Attachment to God is a checkbook.
0: నీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఏమిటి? నీ యొక్క ప్రేమనే సిగ్నేచర్.
1: Love is the signature.
0: అది పెడితే నీకు ఎంత కావాల్సిందో డబ్బు వస్తుంది.
1: When once you affix your signature, you can withdraw the money.
0: దీన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు.
1: You should not forget this principle.
0: డిపాజిట్ కట్టకుండా నాకు ఇమ్మని చెప్పింటే ఏ బ్యాంకు పేపర్ కూడా ఇవ్వడు.
1: Without depositing money, no banker will give you money.
0: కనుక మీరు ఎంత కట్టారని మీకు తెలియకోకుండా స్వామి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఎట్ట ఇస్తాడు?
1: Without knowing how much you deposited, you cannot go on pleading
0: this money.
1: Even if it is given by Bhagwan, you cannot retain it.
0: కనుకనే భగవంతు ఇచ్చేటువంటి దానికంత ఒక అధికారాన్ని నీవు పురస్కరించుకుని యోచించాలి.
1: So we should also think our deservedness before we seek Bhagwan.
0: కనుక భగవంతుని దగ్గర మొట్టమొదట మన ప్రేమను అర్పితం కావాలి.
1: Therefore we have to surrender our love to God, Bhagwan.
0: అది ఒక్కటి ఉంటుంటే ఈ ప్రపంచంలో దేనినైనా మనం సాధించవచ్చు.
1: With that one love, you can achieve the whole
0: world. ఏ తపము, ఏ యోగము, ఏ జ్ఞానము, ఏది మనకు అక్కర్లేదు.
1: No penance, no meditation, no spiritual activity is necessary.
0: ప్రేమ ఒక్కటి చాలు.
1: Love is enough.
0: అది ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this you can achieve.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో ప్రేమతో,
1: విత్ ఆల్ లవ్,
0: ఎన్నో విధమైనటువంటి ఆనందంతో,
1: విత్ ఆల్ హ్యాపీనెస్,
0: ఈనాడు మీరు నన్ను ఆనంద పెట్టారు.
1: యు ఆల్ మేడ్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: కనుకనే మిమ్మల్ని కూడాను ఇంత ఆనందాన్ని నేను పరుస్తుంటున్నాను.
1: దేర్ఫోర్ భగవాన్ ఇస్ మేకింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: భగవంతుడు మనకు ఆనందం ఇచ్చేది ఎట్టిస్తాడు? నీవు ఆనందాన్ని అందించినప్పుడే తాను నీకు ఆనందాన్ని అందిస్తాడు.
1: When you make God happy, God will make you happy in turn.
0: నీకు అందించకుండా నీకు కావాలంటే మాత్రం భగవంతుడు ఏది అందించడు.
1: Without making God happy, you cannot expect to be
0: happy. నీవు భగవంతునికి అందించు.
1: Give happiness to God.
0: నీవు భగవంతుని నుంచి అందుకో.
1: Receive happiness from God.
0: ఆ రెండింటి ఎందుకు నువ్వు ఎట్టి భేదం లేకుండా చూసుకోవాలి.
1: See that there is no difference in giving and receiving.
0: ప్రేమానుబంధం చాలా బంధంగా ఉండాలి.
1: This bond of love should be strong.
0: మీరు పాఠంలో కూడా చెప్పారు.
1: That's what you say.
0: మన ఇద్దరికి ఏ బంధం ఉంటుండాలి?
1: What is this attachment?
0: నీకు నాకు ప్రేమనే బంధము అన్నారు.
1: It is only the bond of love.
0: దానిని మనము ఆనందంగా తీసుకుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If we take care of it blissfully and safeguard it, we can achieve anything in this life.

0: దాసులకు సేవనే చేయవలరా, దాసాను దాసుడను కావలెనురా. నేను ఏ విధంగా దాసాను దాసుడు కావాలి.
1: లెట్ మీ బి సర్వెంట్ టు ది సర్వెంట్స్.
0: సర్వెంట్ కు సర్వెంట్ గా ఉండాలి.
1: ఐ షుడ్ బి సర్వెంట్ టు ది సర్వెంట్స్.
0: అనగా ఏమిటి? అహంకారం అణగదొక్కుకోవటమే ఈ సేవకు సరైనటువంటి యొక్క గంభీరము.
1: The aim of service is to be egoless.
0: అహంకారంగా ఉండినటువంటి వాడు సేవ చేయలేడు.
1: The one who is egoistic cannot serve.
0: సేవ చేసేటువంటి వాడికి అహంకారం ఉండదు.
1: The one who serves can never be egoistic.
0: కనుకనే అహంకారాన్ని చంపుకోవటంలో కూడా సేవలో ఉండినటువంటి ఫలితమే.
1: Therefore, killing one's own ego is the result of service.
0: ఈ సేవ నీ అహంకారాన్ని చంపివేస్తుండాలి.
1: Because service kills your ego.
0: అలాంటి మార్గంలో నీవు సేవలో ప్రారంభించు.
1: So in that way you start serving.
0: సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing else beyond service.
0: హనుమంతుడు కూడా లంకలో ప్రవేశించాడు.
1: హనుమన్ స్టెప్డ్ ఇన్ టు లంక.
0: ఈ వింతకోతిని చూచి లంక రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
1: ఆల్ డెమన్స్ వర్ వాచింగ్.
0: ఇంతకు పూర్వం లంకలో కోతులు ఎప్పుడు వాడు చూడలేదు.
1: దే హావ్ నాట్ సీన్ మంకీ బిఫోర్.
0: కనుక చుట్టూ సముద్రం ఉంటుండాలి. ఈ సముద్రాన్ని దాటిపోయేటువంటి కోతులు ఎక్కడున్నాయి?
1: బికాస్ లంక ఇస్ సరౌండెడ్ బై ఓషన్ ఆల్ అరౌండ్. నో మంకీ రీచ్.
0: ఏనాడు కూడా ఈ కోతిని చూడలేదు.
1: They never saw any monkey.
0: Andaru chustunnaru aashcharyanga.
1: They were all
0: vinta roopam manaku kanipistuntunnadani anukunnaru.
1: They were watching this peculiar mysterious form.
0: Adi veerandarni chusi navutu undadi.
1: And the monkey started smiling.
0: Rakshasam chusi vikristundadi.
1: He started making fun of the demons.
0: Andulo okaru prashninchadu.
1: One question.
0: Evaru neevu?
1: Who are you?
0: Dasoham kosalendrascha. Neenu evaru anukuntunnara? నేను గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు కాదు, దాసాను దాసుడను. దాసులు రామచంద్రుని యొక్క దాసుడను ఉన్నాడు.
1: వాట్ ఇస్ ది రిప్లై? హీ డజంట్ సే దట్ ఐ యామ్ మ్యాన్ ఆఫ్ వర్చ్యూస్.
0: విధమైనటువంటి వినయమును ప్రకటించడం చేతనే రామకార్యాన్ని దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: హీ సెడ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామచంద్ర, దేర్ ఫోర్ హీ హస్ మేడ్ ఫుల్ఫిల్ ద టాస్క్.
0: రామాజ్ఞను మనం శిరసావహించడానికి మొట్టమొదట మనం సరైనటువంటి యొక్క స్థితిలో నిలచాలి. అహంకార నిర్మూలం కావాలి.
1: టు ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామ వి షుడ్ కిల్ అవర్ ఈగో.
0: విధేయతను మనం ప్రకటించాలి.
1: వి షుడ్ హ్యూమిలిటీ ను బీట్.
0: ప్రకటించడం మాత్రమే కాదు, ఆచరించాలి.
1: నాట్ మీల్ ఎక్స్ప్రెస్, వి షుడ్ యాక్ట్.
0: ఈ విధమైనటువంటి వినయ విధేయతను మనం నిరూపించినప్పుడే నిజమైనటువంటి దాసులుగా ఉంటాము.
1: వెన్ యూ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్,
0: ఇంతటి గొప్ప విద్యావంతుడను, ఇంతటి గొప్ప శ్రీమంతుడను, ఇంతటి గొప్ప అధికారిని, ఈ విధమైనటువంటి ఎంతకాలం ఈ అధికారములు?
1: యూ మే థింక్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, హౌ లాంగ్?
0: ఇది రిటైర్డ్ అయిపోయేటువంటి సమయము.
1: ఇస్ ఇట్ టైమ్ ఆఫ్ రిటైర్మెంట్?
0: సంపద చూస్తామా అంటే
1: ద వెల్త్
0: మంచు మించినట్టుగా ముంచుతుంది, తక్షణమే చీకటి ప్రారంభమవుతుంది.
1: ఇట్ జస్ట్ డిసపియర్స్ లైక్ ఎ లైట్.
0: కారే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి?
1: Don't you have kings that rule the kingdoms? What happened to them now?
0: ఎంతమంది రాజులు ఏలారు ఈ రాజ్యాన్ని?
1: So many kings rule
0: ఏరి వారందరూ.
1: What happened to them?
0: ఎక్కడ పోయారు?
1: Where are they?
0: ఏ నాటికి సిరి సంపద ఉండేటువంటివి కాదు.
1: దే డోంట్ హ్యావ్ వెల్త్ విత్ దెమ్.
0: కానీ
1: బట్
0: సద్గుణం మాత్రం శాశ్వతంగా ఉంటుంటాడు.
1: బట్ దేర్ వర్చ్యూస్ క్వాలిటీస్ రిమైన్ పర్మనెంట్.
0: అంబరీషుడు పోయి ఎంత కాలమైంది?
1: అంబరీష
0: అతని యొక్క కీర్తి ప్రపత్తులంతా ఈనాటి కూడా జగత్ వ్యాప్తిగా వెలుగుతూ ఉన్నాయి.
1: బట్ హిస్ నేమ్ అండ్ ఫేమ్ రిమైన్ నౌ షైనింగ్.
0: సద్గుణములను మనం పెంచుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాం.
1: సో వెన్ వీ డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ పర్మనెంట్ రెప్యుటేషన్.
0: కనుక అధికారములు, పదవులు, ఆస్తులు, పాస్తులు ఇవి శాశ్వతాలు కాదు.
1: సో ఇట్స్ నాట్ అథారిటీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ వెల్త్.
0: పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘాలు.
1: పాసింగ్ క్లౌడ్.
0: ఈ సత్యాన్ని అంబరీషుడు గుర్తించాడు.
1: దిస్ ట్రూత్ ఇస్ రికగ్నైజ్డ్ బై అంబరీష్.
0: ఈ జగత్తులో ఏది కూడా శాశ్వతమైనటువంటి తెలియదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇస్
0: ఏది కూడా సుఖాన్ని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్ హ్యాపీనెస్.
0: ఏది కూడా శాంతిని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్ పీస్.
0: శాంతిని సుఖమును భగవంతుని యొక్క సన్నిధియే.
1: పీస్ అండ్ బ్లెస్ లై ఇన్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్.
0: రాజా కావలసిన ఆభరణాలు అందించాడు త్యాగరాజుకు.
1: కింగ్ గేవ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ టు త్యాగరాజా.
0: నిధి చాలా సుఖమా? ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? నిజముగా తెలుపు మనసు అన్నాడు.
1: ఓ మైండ్ టెల్ మీ, ఇస్ ఇట్ ద వెల్త్ ఆర్ ద ప్రాక్సిమిటీ టు లార్డ్ దట్ గివ్స్ ది బ్లెస్?
0: ఓ మనసా, ఏది శాశ్వతం?
1: ఓ మైండ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘములు.
1: దిస్ ఆర్ ఆల్ వరల్డ్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: అయితే ఉండినంత వరకు దీన్ని అనుభవించాల్సింది.
1: హౌఎవర్ సో లాంగ్ దే
0: ఆర్, త్యజించడానికి వీలు కాదు.
1: వి డోంట్ నీడ్ టు గివ్
0: అప్. అయితే దేనికి త్యజించాలి?
1: వాట్ ఇస్ టు బి
0: సక్రిఫైస్డ్? దైవానికి సర్వమును త్యజించాలి.
1: We had sacrificed everything for God.
2: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram. You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.